ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 20వ తేదీ బుధవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, 102 మెగాహెడ్స్ ఎఫ్ఎం ద్వారా ఈనాటి ఉదయం ప్రసారం ప్రారంభమవుతోంది. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57 దాటి 3 సెకండ్లు. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ కెవి అప్పలాచారి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు. వినండి, ఎత్తరా మన జయపతాకం దేశభక్తి గీతం.

ఎత్తరా మన జయపతాకము దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ కెవి అప్పలాచారి, సంగీతం శ్రీ ఎన్సిహెచ్ జగన్నాథాచార్యులు.

0: దమ్మపదం విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు వింటారు వ్యాఖ్యాత డాక్టర్ గూటం స్వామిగారు.
1: నమో బుద్ధాయ. బుద్ధిని తాత్విక చింతన, బుద్ధుడిది గొప్ప తాత్విక చింతన. ఆయన తత్వచింతన అంతా సత్యంపై ఆధారపడి ఉంది, అందుకే అందరి దృష్టిని ఆకర్షించింది. బుద్ధుడిది మానుష ధర్మం, సర్వ మానవ సమానత్వం, సర్వజీవుల సంక్షేమం, పర్యావరణ సంరక్షణ అన్నీ ఆయన ధర్మాల్లో ప్రముఖ స్థానం వహించాయి. అయితే వాటిని పాటించడంలో కానీ పరిరక్షించడంలో కానీ విఫలమయ్యారు. అందుకు ప్రధాన కారణం అవిద్య, అజ్ఞానం. జ్ఞానం సంపాదించేందుకు బుద్ధుడు అనేక విషయాలు బోధించాడు. జ్ఞానం సంపాదించాలంటే విలాసాలు త్యజించాలి, మితమైన కోరికలతో జీవించాలి, తన సుఖం కోసం ఎవరికీ అపకారం చేయవద్దని బుద్ధుడు బోధించాడు. అధర్మంగా డబ్బు సంపాదించడాన్ని నిరసించాడు. మూఢ విశ్వాసాలు, చెడ్డ అలవాట్లతో జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పాడు. సత్యాన్ని ప్రేమించమని, సత్యంగా బ్రతకమని, సత్యంలోనే అందరికీ సుఖం ఉందని చెప్పాడు. ఆనాటి సమాజం జ్ఞానాన్ని నిరాకరించింది. దేవుడు, ఆత్మ, కులం, పలాయన భావతత్వాలు ఆవరించి ఉన్నాయి. అలాంటి సమయంలో బుద్ధుడు హేతుబద్ధమైన ఆలోచనలతో, తాత్విక చింతనతో ప్రజల అజ్ఞానాన్ని తొలగించే భావాలను ప్రజలకు అందించాడు. దేవుడు, ఆత్మ అనే భావాలను కుండబద్దలు కొట్టినట్లు ఖండించాడు. కొత్త ఆలోచనలతో ప్రజలను చైతన్య జగత్తులో ఓడలాడించాడు. ఆయన వాక్కు శక్తి వల్ల ఆనాటి రాజులు దిగిరాక తప్పలేదు. అయితే తానొక్కడి వల్లే ప్రపంచం మారిపోతుందని బుద్ధుడు ఎక్కడా చెప్పలేదు. ఆయన ఆలోచన అంతా ఒక్కటే, తాను సంపాదించిన జ్ఞానం ప్రజలకు చేరాలి, ప్రజలు జ్ఞానవంతులు కావాలి, చైతన్యవంతులు కావాలి. అందుకు అనుగుణంగా శిష్యులను తయారు చేశాడు. బుద్ధుడు తన జ్ఞానాన్ని ఎవరికి చేర్చాలో అక్కడికే చేర్చాడు. తను నేర్చుకున్న జ్ఞానాన్ని సామాన్యులకు అందించాడు. ప్రజలలో మానవతా ధర్మాలని వ్యాపింపజేశాడు. ఏ మార్పైనా ప్రజల నుంచే రావాలి. అది తెలిసిన బుద్ధుడు వారిలో జ్ఞానబీజాలు నాటి సమైక్యతాభావాలు పెంపొందింపచేశాడు. ప్రజల్లో అంతకుముందే ఉన్న మంచి భావాలకు మరింత పదును పెట్టి తీర్చిదిద్దాడు. చెడు భావాలను నిర్వీర్యం చేశాడు. బుద్ధుడు తను తెలుసుకున్న ధర్మాన్ని వ్యాప్తి చేయడం కోసం ఎవరిని ఆశ్రయించలేదు. ధర్మప్రచారానికి శిష్యులను తయారు చేసుకున్నాడు. బౌద్ధ జీవితంలో చిన్న పెద్ద భావాలు ఉండవు. కొంత సత్యం, కొంత అసత్యం అనేవే ఉండవు. ప్రలోభాలు పెట్టడం అస్సలు ఉండదు. విశ్వ మానవ సౌభ్రాతృత్వానికి, జన కళ్యాణానికి బుద్ధుడు పాటుపడ్డాడు. జాతి, కుల భేదం లేని సమాజం కోసం పాటుపడ్డాడు. జ్ఞానాన్ని సంపాదించడంతోటే సరిపెట్టుకోకూడదని, సంపాదించిన జ్ఞానాన్ని 10 మందికి పంచాలనుకుంటాడు బుద్ధుడు. జ్ఞానబోధ వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. స్వార్థం, ద్వేషం, సంకుచిత భావాలు తొలగడానికి ప్రజలకు బోధ అవసరం ఉంది. బుద్ధుడు ఈ భావాలు పోవడానికి ఎంతో కృషి చేశాడు. ప్రజలకు

0: త్యాగబుద్ధిని నేర్పాడు. సక్రమమైన మార్గాన్ని ఎరుకుపరిచాడు. అందరూ చదువుకోవాలని ఆకాంక్షించాడు. చదవడం వల్ల జ్ఞానం ఒక్కటే కాదు, దుఃఖ నిర్మూలన కూడా అవుతుంది అన్నాడు. అవిద్య అజ్ఞానం వల్లే దుఃఖానికి కారణమన్నాడు బుద్ధుడు. అందుకే బౌద్ధంలో ఉపాధ్యాయులకి అగ్రపీఠం వేసింది. సమాజంలో జ్ఞానం యొక్క అవసరం గురించి చెప్పిన బుద్ధుడు ఆదర్శమూర్తిగా భాషిల్లాడు. అయితే విద్య గొప్పదే కానీ ప్రజ్ఞ కూడా ఉండాలి. అప్పుడే నేర్చుకున్న విద్య రాణిస్తుంది, సఫలం అవుతుంది. విద్య వల్ల జ్ఞానం వస్తుంది, ప్రజ్ఞ వల్ల దాన్ని ఎలా వినియోగించాలో తెలుస్తుంది. ప్రజ్ఞ అంటే విద్య యొక్క ఆచరణారూపం. నేర్చుకున్న విద్య, ప్రజ్ఞ మంచి ఫలితాలు ఇవ్వాలంటే అందుకు శీలం అవసరం అంటాడు బుద్ధుడు. శీలం వల్ల మంచి చెడ్డలు తెలుస్తాయి. శీలం వల్ల ప్రజ్ఞావంతుడు 10 మంది కోసం బ్రతకాలన్న కట్టుబాట్లు విధించుకుంటాడు. విద్య, ప్రజ్ఞ, శీలంతో పాటు కరుణ కూడా ఉండాలని బుద్ధుడు చెబుతాడు. కరుణ వల్ల ప్రజ్ఞాశీలాలు పునీతమవుతాయి. సాటివారి పట్ల మన బాధ్యతని గుర్తు చేసుకుంటుంది. ఈ 4 పాటు మైత్రీ భావన ఉంటే విశ్వ కళ్యాణానికి తోడ్పాటు అవుతుంది. అలాంటి భావన ఉన్నవాళ్ళే లోకానికి మేలు చేయగలరు. బుద్ధుని ఆలోచన ఎంతో గొప్పది. ఆచరించిన వారికి ఏ మేలు కొదవై ఉండదు.
1: డాక్టర్ గూటం స్వామిగారి వ్యాఖ్యానంలో బౌద్ధ సూక్తులు విన్నారు. ఈనాటి చింతన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో మట్టి పరీక్ష చేయించుకోకపోతే వచ్చే సమస్యల గురించి ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు.
1: మనము కొన్ని ఖర్చులు తెలియకుండా పెట్టేస్తూ ఉంటాం ఇంట్లో. ఆ ఖర్చులు మనకి చాలా భారం అవుతుంది తర్వాత. అదే మనం అర్థం చేసుకొని ఆ ఖర్చులు గనక నియంత్రించగలిగితే, అంటే మనం అదనంగా సంపాదించినట్టే లెక్క అవుతుంది. ఇది మన ఇంట్లో ఖర్చులే కాదు, మన జాతీయ వనరులకు సంబంధించి, ప్రకృతి సంపద గురించి కూడా ఇదే వర్తిస్తుంది. ఉదాహరణకి కరెంటు ఉందనుకోండి, కరెంట్ ఆదా చేసినామంటే ఇంకెక్కువ మంది కరెంట్ను వాడుకోవటానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ప్రతి వనరు కూడా. అట్లాగే మనము ఈ నేలను కూడా సంరక్షించుకొని జాగ్రత్తగా వాడుకుంటేనే భవిష్యత్తులో ఎక్కువ మంది ఎక్కువ కాలం ఈ సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఎక్కువ కాలం మనము వినియోగించుకోవాలి, మన తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఆ తర్వాత తరం, ఇలా ఎక్కువ కాలం దీన్ని వినియోగించుకోవాలంటే దాని ఆరోగ్యం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దాని ఆరోగ్యం మనకు అర్థమైతే దాన్ని ఏ విధంగా తర్వాత కూడా ఆరోగ్యంగా కొనసాగించాలి, దాన్ని సంరక్షించుకోవాలో మనకు కొంత ఆలోచన వస్తుంది. అప్పుడు దానికి మార్గాలు వెతుక్కుంటాం. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకి దాని ఆరోగ్యాన్ని కనుక్కోవడానికి ఉన్నటువంటి ఒక మంచి అవకాశం ఏంటి? గవర్నమెంట్ వాళ్ళ భూసార పరీక్ష కేంద్రాల్లో మన భూమి ఆరోగ్యం గురించి పరీక్షలు చేస్తారు. ఆ పరీక్షలు ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎప్పుడైతే మనం ఆ పరీక్షలను నిర్లక్ష్యం చేస్తున్నామో మనకి చాలా సమస్యలు వస్తాయి, చాలా నష్టాలు ఉంటాయి. ఏమిటి ఆ నష్టం? ఎరువు మూటలు వేసుకుంటుంటాము, విత్తనాలు వేస్తాము, పంట వచ్చినంత వస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ మనం మళ్ళీ దున్నుకుంటాం, మళ్ళీ విత్తనం వేసుకుంటాం, మళ్ళీ ఎరువు మందులు వేసుకుంటాం. ఇదే కదా జరిగేది అనుకుంటుంటారు. కానీ ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, మనం ఎంతైతే పొదుపు చేస్తామో అంత మనం సంపాదించినట్టే లెక్క. ఇక్కడ కూడా అదే వర్తిస్తుంది. మన అవసరం లేకుండా ఎక్కువ ఖర్చు పెట్టేటువంటి ఎరువు మందులు వృధాగా నేలలో పోసినప్పుడు, అది మొక్క తీసుకోలేనప్పుడు డబ్బు వృధానే కదా. అదే పొదుపు చేసుకొని అవసరమైనంతే మనం వాడుకున్నాం అనుకోండి, అదనంగా పెట్టినటువంటి ఖర్చు అంతా మిగిలిపోయినట్టే కదా, అంటే మనకు నికరలాభాన్ని కలిసినట్టే కదా. ఇది మనం ఆలోచించాలి. ఇక్కడ ఒకవేళ మనం గనక సరైన సమయంలో మన నేల ఆరోగ్యం తెలుసుకోకుండా వ్యవసాయం చేస్తున్నాం

0: చూసుకున్నట్లయితే కనుక నేలలో రకరకాల సమస్యలు వస్తాయి. ప్రధానంగా ఈ ఎరువు మందులు ఎప్పుడైతే ఎక్కువ వాడతామో నేల చౌడుబారిపోయేటువంటి అవకాశం ఉంది. దానికి తోడు నేల లోపల మనకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి లక్షల కోట్ల సూక్ష్మజీవులు తగ్గిపోతూ ఉంటాయి. అవి ఎప్పుడైతే తగ్గిపోతూ ఉంటాయో నేలలో జరగాల్సినటువంటి జీవరసాయనిక చర్యలు సజావుగా జరగవు. అప్పుడు మనం ఎరువు మందులు వేసినా కూడా ఆ ఎరువు మందు మొక్కలకు అందదు. అంటే మనకు మనమే పాడు చేసుకుంటున్నాం నేలని. ఇక్కడ ఎరువు మందులు సరాసరి అన్ని పోషకాలు మొక్కలు తీసుకోలేవు. అవి కూడా కొన్ని రకాల సూక్ష్మజీవుల చర్యల వల్ల మార్పిడి చెందితే అప్పుడు కొన్ని ఎరువుల్ని మొక్కలు తీసుకోగలుగుతాయి. అలాగే భూమి లోపల ఈ సేంద్రీయ కార్బన శాతం ఎంతుంది అనేది కూడా మనకి అవగాహన పెంచుకోవాల్సినట్టు అవసరం ఉంది. అది తెలియకపోతే నేలలో ఈ నీటిని పట్టించేటువంటి శక్తి తగ్గుతుంది, అలాగే సూక్ష్మజీవులు తక్కువైపోతాయి. దానికి తోడు సూక్ష్మ పోషకాలు కూడా బాగా తగ్గుతాయి. పంటకు కావాల్సినటువంటి సూక్ష్మధాతువుల్ని మరి మనం అందించలేము. ఇక సూక్ష్మధాతువులను అందించాల్సిన పరిస్థితి ఇప్పటికే వచ్చేసింది మనకి. కాస్త కాస్తే అవసరమయ్యి, కానీ ఖచ్చితంగా అవసరం. సేంద్రీయ పదార్థాలు సరిగ్గా అందించలేక, నేలలో సరైనటువంటి జీవరసాయనిక చర్యలు జరగక, మరి ఈ సూక్ష్మధాతువులు పంటకు అందక పంటలో రకరకాలైనటువంటి పోషక లోపాలు కనిపిస్తూ ఉంటాయి. ఆకులు పసుపచ్చగా అయిపోవటము, ఉదారంగుకు మారిపోవటము, ఆకులు కురచబారిపోవటము, మొక్కలు గిడసబారిపోవటము, ఎర్రగా అయిపోవటము, ఇలా రకరకాల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇవన్నీ ఎందుకు వస్తాయి? నేల ఆరోగ్యం సరిగ్గా లేకపోతే వస్తాయి. నేల ఆరోగ్యం సరిగ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? అసలు ఎంత ఆరోగ్యం ఉందో కనుక్కోవాలి కదా, దానికి మట్టి పరీక్ష చేయించాలి. అంతేకాకుండా శృతిమించి మనం రసాయనిక ఎరువు మందులు ఎప్పుడైతే వాడుతూ ఉంటామో నేలలో ఉన్నటువంటి ఉదయని సూచక కూడా మారిపోతుంది. సహజంగా ఉండాల్సిందని కాకుండా తక్కువ ఎక్కువ అయిపోయింది మనం వాడేటువంటి రసాయనిక ఎరువు మందుల వల్ల. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మన నేల ఆరోగ్యంగా ఉంది లేదని తెలుసుకోకపోతే ఉదయం సూచిక పాడైపోతుంది. అలాగే నేలలో లభ్యమైనటువంటి పోషకాలు అటు ఇటు అవుతాయి. నేలలో తడిని పట్టుకునేటువంటి శక్తి తగ్గుతుంది. సేంద్రీయ కార్బనం ఎంతుందో తెలియక సరైనటువంటి సేంద్రీయ ఎరువులు అందించలేము. అన్నిటికి మించి మన పంటలు బాగా పండటానికి అనువైనటువంటి వాతావరణం నేలలో ఉండవు. దానికి తోడు సూక్ష్మజీవుల సంఖ్య కూడా బాగా తగ్గిపోతాయి. వీటన్నిటికీ పరిష్కారం, ఒక చిన్న పరిష్కారం, మట్టి పరీక్ష చేయించుకోవటం. మట్టి పరీక్ష చేయించుకొని దాన్ని తగ్గట్టుగా అవసరమైన ఎరువు మందులు వేసుకుంటూ సరిపోయేంత సేంద్రీయ పదార్థం కూడా నేలకు అందిస్తూ వ్యవసాయం చేసినట్లయితే మనకి ఇందాక చెప్పుకున్నటువంటి సమస్యలో చాలా సమస్యలు తగ్గిపోతాయి. అప్పుడు మనము తక్కువ ఖర్చుతోటే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం వస్తుంది, నికర లాభం కూడా పెరుగుతుంది, ముఖ్యంగా రసాయనిక ఎరువు మందుల ఖర్చులు బాగా తగ్గుతాయి. కాబట్టి రైతులుగా మనము చేయాల్సిన పని ముఖ్యంగా ఏంటంటే, ప్రతి భూమి మనకి ఒకటే రకంగా ఉన్నటువంటి భూమిలో మట్టి నమూనాను సేకరించి ఆ మట్టి నమూనాను భూసార పరీక్షా కేంద్రానికి పంపించినట్లయితే పంట వేసుకునే సమయానికల్లా వాళ్ళు పరీక్ష చేసి మనకి భూసార పత్రాన్ని మనకి ఇంటికి పంపిస్తారు, లేదా మనం వెళ్ళినా కూడా తెచ్చుకోవచ్చు. మనం వేయబోయేటువంటి పంట గురించి వివరాలు అందించినట్లయితే వాళ్ళు మనం వేయబోయేటువంటి పంటకి ఏ ఎరువు మందులు ఎంతెంత మోతాదులు వేసుకోవాలి, సేంద్రీయ పదార్థం ఎంత వేసుకోవాలి, సమస్యలు ఏదన్నా ఉన్నాయా, నేలని బాగు చేసుకోవడానికి ఏదన్నా మరి జిప్సం లాంటిది ఏమన్నా అవసరమా, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తారు మనకి. అవన్నీ తెలుసుకోవడానికి కూడా మంచి అవకాశం, లేదంటే సమస్యలన్నీ ఎక్కువ అవుతాయి.
1: వ్యవసాయదారులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో రాగల 24 గంటల్లో 1-2 చోట్ల చెదురుమదురు వర్షం గానీ ఉరుములతో జల్లులు గానీ పడవచ్చు. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పేమీ ఉండబోదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. కోస్తా ఆంధ్రా తీర ప్రాంతాలలో చేపలు పట్టేవారికి ఈరోజు నుండి ఈ నెల 23వ తేదీ వరకు ప్రత్యేక వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఇక ఆంధ్రేతర తీర ప్రాంతాలలో చేపలు పట్టేవారికి వాతావరణ సూచన. బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఈరోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు తీరం నుండి తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయవచ్చు. ఈ గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది.

కాబట్టి ఈ ప్రాంతాల్లో ఈ 4 రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లవద్దని విశాఖపట్నం వాతావరణ విభాగం అధికారులు సూచిస్తున్నారు. ఈరోజు రాత్రి పల్లెసీమల కార్యక్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంత రైతులకు వేసవిలో సాగు ఖర్చు తగ్గించే వ్యవసాయ పనుల గురించి సీతంపేట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగం ఉంటుంది. ఈనాటి పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న మౌలిక సదుపాయాలు, ఇంకా ఎలాంటి అవసరాలు ఉన్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పౌరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులతో ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. పల్లె పండుగ 1-2 కార్యక్రమాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న ప్రగతిపై చర్చించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయం సమృద్ది సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చునని పవన్ కళ్యాణ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన నిన్న కేంద్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఇతర ఉన్నతాధికారులతో సమావేశమై రాష్ట్రానికి చెందిన పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ,
1: రాబోయే రోజుల్లో మినీ మార్ట్స్ అంటే 1000 మినీ మార్ట్స్ ఏర్పాటు చేయడానికి ఎన్సీసీఎఫ్ ముందుకొచ్చింది. మీ అందరు తెలుసు, ఎన్సీసీఎఫ్ భారతదేశ వ్యాప్తంగా భారత్ బ్రాండ్ అనే ప్రొడక్ట్స్ ద్వారా వాళ్ళు అందిస్తూ ఉంటారు. అందులో భాగంగా కందిపప్పు, మినపప్పు కూడా వాళ్లే సరఫరా చేసేటట్టు, అంటే మార్కెట్ కన్నా తక్కువగా ఉండే విధంగా ఈ మినీ మార్ట్స్ లో ప్రయోజనాత్మకంగా ముందుకు 1000 మినీ షాప్స్ ని ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు. మిల్లెట్స్ కూడా, ఆర్గానిక్ గ్రో అయిన మిల్లెట్స్ ని కూడా ఈ మినీ మార్ట్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా కార్యాచరణ
0: వెనుకబడిన వర్గాల వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆదరణ పథకం ద్వారా ఆధునిక పనిముట్లు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖల మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. ఆదరణ 3 పథకం ద్వారా బీసీలకు శాశ్వత ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గుంటూరు జిల్లా అమరావతిలోని సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి నిన్న ఆదరణ 3.0 పథకం అమలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు ఆదరణ 3.0 పథకం అమలులో భాగంగా కులవృత్తుల వారికి ఎటువంటి ఆధునిక పరికరాలు ఇవ్వనున్నారో వివరించారు. యువతకు కూడా ఉపాధి లభించేలా యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు

0: 5,19,00,000 విడుదల చేశామని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. 785 ప్రైవేటు ఆసుపత్రులు బకాయిల విడుదల కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేటు ఆసుపత్రులకు మొత్తం 5,556 కోట్ల రూపాయలు చెల్లించామని తెలిపారు. అదనంగా మరో 919,13,00,000 రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
1: ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ ని 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్లు

0: లక్షల రూపాయలు విడుదల చేశామని అన్నారు. ఆరోగ్య సేవల బలోపేతానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. మత్స్యకారులకు అండగా నిలిచేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని రకాల కార్యక్రమాలు చేపడుతోందని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆయన నిన్న కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మత్స్యకారుల సేవలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ,
1: ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 1,20,00,000 రూపాయలు ఖరీదు చేసే బోట్ ని 40% సబ్సిడీ ఉంటే ఎన్ని బోట్లు కావాలన్నా అన్ని బోట్లు అదనంగా 20% కూడా కలిపి 60% సబ్సిడీ మీద మిగతాది కూడా తక్కువ వడ్డీతోనే రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుని బోట్ని స్పీడ్ బోట్స్ ని ఏదైతే లోపల ఫిషింగ్ చేసి ఆ బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా అనౌన్స్ చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవాళ కృష్ణా జిల్లాలో దగ్గర 18,000 మందికి 36 కోట్ల రూపాయలు చెక్ ని పిలిచడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణ దశల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల పార్కులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఏసీ కార్యాలయంలో ఆయన ఎంఎస్ఎంఈ పార్కులపై సమీక్ష నిర్వహించారు. వివిధ జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న పార్కుల పురోగతి, ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జోనల్ అధికారులు నిర్మాణంలో ఉన్న పార్కులను సందర్శించి పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు డాష్బోర్డులో పొందుపరచాలని ఆదేశించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంత్రులు, శాసనసభ్యులకు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మంత్రులు, శాసనసభ్యులతో ఆయన నిన్న హైదరాబాద్లో సమావేశమయ్యారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కీలక సూచనలు చేశారు. ప్రాజెక్టుల భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం ఉన్న గరిష్ట వయోపరిమితిని రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్లు పెంచింది. గతంలో పెంచిన వయోపరిమితి గడువు ఈ ఏడాది ఫిబ్రవరిలో ముగిసిన నేపథ్యంలో తాజాగా మళ్లీ పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఏడాది పాటు ప్రభుత్వం చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ పెంపు వర్తిస్తుందని తెలిపింది. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెరుగుతుంది. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆయన నిన్న హైదరాబాద్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ఆవిర్భావ దినాన్ని ఈసారి సికింద్రాబాద్లోని పెరేడ్ మైదానంలో ఘనంగా నిర్వహించనున్నట్లు వికాస్రాజ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోందని, ఈరోజు ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరే అవకాశముందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో 41 డిగ్రీల నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. కర్ణాటక రాయలసీమ మీదుగా దక్షిణ కోస్తాంధ్రపై ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉందని, దీని ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
2: కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాములో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే

0: అవకాశం
1: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వే నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ఆసుపత్రులకు ప్రభుత్వం 919 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: किलोमीटर तः अधिकं यावत् प्राप्तम् अस्ति। अस्मिन् वर्षे मार्च मासपर्यन्तं भारतेन व्यावहारिकरूपेण स्वस्य ब्राड्गेज जालस्य पूर्णविद्युत्करणं प्राप्य यूरोपीयसङ्घस्य युनाइटेड किंग्स अमेरिकासंयुक्तराज्यस्य च प्रमुखरैलव्यवस्थाभ्यः अग्रे स्थितं वर्तते। मणिपुरस्य अपर प्रमुख वस्त्रवाणिज्य उद्योग सचिवः अनुराग वाजपेयी इत्यनेन उक्तं यत् राज्यसर्वकारः राज्यस्य समृद्धानि वस्त्र हस्तकरघ परम्पराणि प्रवर्तयितुम् अन्ताराष्ट्रिय विपणिषु निर्यातं कर्तुं च कार्यं कुर्वन् अस्ति। IPL इति विंशतिं प्रतिविंशतिः क्रिकेट लीग प्रतिस्पर्धायाम् अद्य सायं सार्धसप्तवादने कोलकाता नाइट राइडर्स दलं कोलकाता नगरे मुंबई इंडियंस दलं सम्मुखीकरिष्यति इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ప్రారంభమయ్యే ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఈరోజు నేటిమాట శీర్షికన ప్రపంచ తేనెటీగల దినోత్సవం, అలాగే అబ్బూరి రామకృష్ణారావు గారి జయంతి, టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత 90 ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెడ్ మాస్టర్ చిట్టూరి సత్యనారాయణ మూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు. ఆ తర్వాత ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక 3వ భాగం ప్రసారమవుతుంది. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. వీటితో పాటు సినీ భక్తి గీతాల పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు ఈ ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి. 8:30 కర్నూలు జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. రచన శ్రీ సిహెచ్ రామాంజనేయులు. కర్ణాటక సంగీతం కార్యక్రమంలో ఈ ఉదయం 8:35 శ్రీమతి నామతీర్థాల విఎస్ లక్ష్మీప్రసన్న గారి వయలిన్ వాద్యం వింటారు. మావుడూరు సూర్య ప్రసాదరావు గారు మృదంగం. ఈ ఉదయం 9:00 to 10:00 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ చేసి వారికి నచ్చిన పాటలు వినే కార్యక్రమం ప్రసారమవుతుంది. కాల్ చేయవలసిన నెంబర్లు 2727244 2727288. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే అవుతుంది. అనంతరం పాటల పల్లకి కొనసాగుతుంది. 10:30 ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిన్న మంగళవారం నాడు నిర్వహించిన వాకథాన్పై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి, పర్యవేక్షణ శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. మధురిమ కార్యక్రమంలో పాత తెలుగు సినిమా పాటలు 11:00 ప్రసారమవుతాయి. 11:30 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. మధుమంజర్లో తెలుగు సినిమా పాటలు 12:10 ప్రసారమవుతాయి. 12:40 కార్మికుల కార్యక్రమంలో గర్భవతుల్లో మధుమేహం అంశం గురించి డాక్టర్ వీణా మాధవ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి కె ఇందిర. అనంతరం పివి సోమశేఖర్ గారి పరివర్తన కథానిక ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో వెలువడుతుంది. 1:10 తెలుగు సినిమా పాటలు. మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:35 హెలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ సినిమా పాటలు ప్రసారమవుతాయి. వాతావరణ వివరాల అనంతరం 2:30 ఒకే గీత రచయిత రచించిన తెలుగు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. ఇక ఈనాటి సాయంత్రం ప్రసారంలో 5:00 యువవాణి యువజనుడి కార్యక్రమం వింటారు. 5:30 మా పదం మీ భావం శ్రోతల వాట్సాప్ సందేశాల ద్వారా పాల్గొనే కార్యక్రమం ఉంటుంది. 5:55 ఉద్యోగ వార్తలు, 6:00 సమాచారవాణి. సాయం సమీరం కార్యక్రమంలో 6:30 ఫిట్నెస్ మంత్ర, వికాసంలో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన విశేషాలు, ప్రేరణ వ్యక్తిత్వం, ఇంకా 90 ఆకాశవాణి కార్యక్రమంలో ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెడ్ మాస్టర్ చిట్టూరి సత్యనారాయణ మూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలిపే కార్యక్రమం వింటారు. రాత్రి 7:15 90 వసంతాల ఆకాశవాణి శీర్షికన వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జె జోగినాయుడు గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు. పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంత రైతులకు వేసవిలో సాగు ఖర్చు తగ్గించే వ్యవసాయ పనుల గురించి సీతంపేట వ్యవసాయ పరిశోధన స్థానం

0: ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగం, ఇంకా జానపద గీతం, ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా తేనెటీగల గురించి శాస్త్రవేత్తలు అందిస్తున్న కొన్ని విషయాలు వ్యవసాయ సమాచారంలో ప్రసారమవుతాయి. వికసిత్ భారత్ 7:45 విజయవాడ కేంద్రం నుంచి, 8:09:30 స్వరమాలిక, రాత్రి 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ వింటారు. 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రాగం తానం పల్లవి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలన్నింటితో పాటు వార్తా ప్రసారాలు ఎప్పటి మాదిరిగానే యథావిధిగా ప్రసారమవుతాయి. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:05 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో 185,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు ద్వారా కమ్యూనిటీ స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా జెనీవాలో చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జయింట్స్ను 7 తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి అంటోనియో తజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటన భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సెర్గియో మటరెల్లాలతో చర్చలు జరపనున్నారు. భారత్ ఇటలీ దేశాల మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-29 సంవత్సరాల జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. దీని ద్వారా బహుళపక్ష ప్రపంచ ఆహార భద్రత పట్ల భారత్కున్న నిబద్ధతను ఆయన చాటి చెప్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్నిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 జూన్లో G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. రోమ్కి చేరుకోవడానికి ముందు ప్రధానమంత్రి నార్వే రాజధాని ఓస్లోలో పర్యటించారు. అక్కడ ఆయన 3వ భారత్ నార్డిక్ సదస్సులో పాల్గొన్నారు. ప్రధానమంత్రి చేపట్టిన 5 పర్యటనలో ఇటలీది చివరి విడత. నిన్న అంతకుముందు జరిగిన సమావేశంలో భారత్ నార్డిక్ దేశాలు అంటే నార్వే, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్ తమ ద్వైపాక్షిక సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి,
2: आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक, और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए ఏక్ బెహతర్ భవిష్ సునిశ్చిత్ కరెంగే.
1: ఓస్లోలో సదస్సు ముగిసిన అనంతరం నార్డిక్ దేశాల నేతలతో కలిసి నిర్వహించిన సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మాటలు చెప్పారు. గత దశాబ్ద కాలంలో నార్డిక్ దేశాల నుండి భారతదేశంలో పెట్టుబడులు 200% పెరిగాయని కూడా ప్రధానమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
2: 10 में हमारा बायलेटरल ट्रेड लगभग 4 बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले 10 नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.

0: ప్రపంచంలో వివిధ అంశాల గురించి స్పందిస్తూ నార్డిక్ నేతలు నిబంధనలతో కూడిన ప్రపంచ వ్యవస్థ, సంస్కరించిన సమర్థవంతమైన బహుళ పక్ష వ్యవస్థలు ఉండాలని ఏకగళంతో వివరించారు. ఘర్షణ వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించవలసింది ఒక ప్రాధాన్యతగా చేపట్టాలని కూడా వారు చెప్పారు. పెహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడితో సహా అన్ని రకాల ఉగ్రవాదాన్ని నార్డిక్ దేశాల ప్రధానమంత్రులు ముక్తకంఠంతో తీవ్రంగా ఖండించారు. భారత్ నార్డిక్ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్న విషయాన్ని కూడా వారు పునరుద్ఘాటించారు. తదుపరి భారత నార్డిక్ సదస్సు ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరుగుతుంది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. భారత్లో పర్యటించడం ఇది తొలిసారి కాగా రూబియో కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో మార్కో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి టామీ పీగో తెలియజేశారు. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం అందించిన వివరాల ప్రకారం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి మన దేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి అమెరికా విదేశాంగ మంత్రి హాజరవుతారని తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన ప్రపంచ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాన్ని భారత్ నిర్వహిస్తోంది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అల్పసంఖ్యాక వర్గాలకు భారత్ అత్యంత సురక్షితమైన సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. నిన్న న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట్ర మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ మాటలన్నారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పువాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటూ మన దేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను తరచూ చూస్తుంటామని రిజిజు చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారతదేశాన్ని తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూశారని ఆయన పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులు పరిష్కరించడంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని కూడా మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని, మైనారిటీల సంక్షేమం కోసం పనిచేసే విషయంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా మద్దతు ఇస్తుందని కూడా కిరణ్ రిజిజు తెలియజేశారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ఈ సదస్సులో మాట్లాడుతూ మైనారిటీ వర్గాల అభివృద్ధి, ఉపాధి కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రస్తావించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవలు, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలు, ప్రపంచ ఆరోగ్య సంఘీభావం పట్ల మన దేశానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా మాట్లాడుతూ ప్రభుత్వం మొత్తం, సమాజం మొత్తం అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల దిశగా భారత్ సాధిస్తున్న ప్రగతి గురించి వివరించారు. దేశవ్యాప్తంగా 185,000 పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నామని ఆయన ఈ సదస్సులో పాల్గొన్న అంతర్జాతీయ ప్రతినిధులకు తెలియజేశారు. దీంతోపాటు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ద్వారా 840 మిలియన్లకు పైగా విశిష్ట డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డులను సృష్టించడం ద్వారా దేశంలో జాతీయ డిజిటల్ ఆరోగ్య పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేశామని నడ్డా చెప్పారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: టెలిమెడిసిన్తో సహా డిజిటల్ హెల్త్లో భారత్ సాధించిన ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలియజేశారు. కార్పొరేట్ చట్టాల సవరణ బిల్లు 2026పై ఉమ్మడి పార్లమెంటరీ కమిటీని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చైర్పర్సన్గా లోక్సభ ఎంపీ సుధీర్ గుప్తా నియమితులయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో

0: రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జాయింట్స్పై విజయం సాధించి తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే ప్లే ఆఫ్స్ అర్హత సాధించగా ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జాయింట్స్ ఈ రేసు నుంచి తప్పుకున్నాయి. ఈరోజు జరిగే మ్యాచ్లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో రాత్రి 7:30 తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ఇటలీలో పర్యటన కోసం నిన్న రాత్రి రోమ్ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలాన్తో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో క్షేత్రస్థాయిలో ప్రాథమిక ఆరోగ్య సేవలను బలోపేతం చేశామని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జాయింట్స్ను ఓడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉదయ సమీరాల కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. ఈనాటి ఉదయ సమీరాలలో నేటిమాట శీర్షికన ఈరోజు ప్రపంచ తేనెటీగల దినోత్సవం, అలాగే అబ్బూరి రామకృష్ణారావు గారి జయంతి, ఇంకా టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా కొన్ని వివరాలు వింటారు. ఆ తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెడ్ మాస్టర్ చిట్టూరి సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తారు. ఆ తర్వాత ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామ క్రమం ప్రసంగ ధారావాహిక 3వ భాగం ఉంటుంది. ఇంకా పుష్పాంజలి, సమాచారవాణి మొదలైన అంశాలు ఈనాటి ఉదయ సమీరాలలో ప్రసారమవుతాయి.

ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట శీర్షికన ఈరోజు మూడు అంశాలు ఉన్నాయి. ముందుగా అబ్బూరి రామకృష్ణారావు గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని వివరాలు చూద్దాం. ఆధునిక ఆంధ్ర సాహిత్యానికి మార్గదర్శకుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు భావకవి, పండితుడు, నవలా రచయిత, నాటకకర్త అయిన అబ్బూరి రామకృష్ణారావు గారు 1896 సంవత్సరం మే 20 గుంటూరు జిల్లా అనంతవరం గ్రామంలో జన్మించారు. పాఠశాల విద్య 5వ ఫారం వరకు తెనాలిలోను, సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాలలో మెట్రికులేషన్ పూర్తి చేసి అక్కడే అరబిక్ను అభ్యసించారు. అబ్బూరి గారు మైసూరులోని సంస్కృత కళాశాలలో చదివే సమయంలో కట్టమంచి రామలింగారెడ్డి గారు వంటి పెద్దలతో పరిచయం ఏర్పడింది. అక్కడే వీరు వీణ నేర్చుకున్నారు. అలాగే తనలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి ఆ సమయం ఆయనకి ఎంతగానో ఉపయోగపడిందని చెప్పచ్చు. అక్కడే ఊహాగానం, నదీ సుందరి వంటి కావ్యాలు రచించడంతో పాటు కోడి రామ్మూర్తి గారిని ప్రశంసిస్తూ ఆంధ్ర వీర కంఠీరవ అనే పద్యాన్ని రాశారు. 1919 ఆంధ్రదేశంలో స్వరాజ్యోద్యమం ముమ్మరంగా సాగుతున్న రోజుల్లో రామదండును నిర్వహిస్తున్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారి ఆధ్వర్యంలో రామకృష్ణారావు గారు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఆ కాలంలో జలియన్ వాలాబాగ్ బుర్రకథను రచించి అనేక చోట్ల ప్రదర్శించారు. అబ్బూరిగారి రచనా శైలి ప్రత్యేకమైంది. గీతాలలో హుందాతనం, సంస్కృత కావ్యాలలోని పూర్ణత్వం, గౌరవం, గాంభీర్యం వీరి పద్యాలలో ప్రతిబింబిస్తాయి. వీరు రాసిన చాటువులు, ఆశువులు చాలా ప్రసిద్ధి పొందాయి. వీరు 1939 ఎంఎస్ రాయ్, లక్ష్మణ శాస్త్రి, సచ్చిదానంద వాత్సాయన్ వంటి వారితో కలిసి స్థాపించిన ఇండియన్ రినైసెన్స్ అసోసియేషన్ సాహిత్య పునర్వికాసంలో ముఖ్య పాత్ర పోషించిందని చెప్పొచ్చు. అబ్బూరి గారికి నాటకాలంటే చాలా ఇష్టం. వీరు నాటకాలను రచించి దర్శకత్వం వహించడంతో పాటు కన్యాశుల్కం, ప్రతిమా సుందరి వంటి నాటకాల్లో నటించారు కూడా. 1957 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగీత నాటక సాహిత్య లలిత అకాడమీ స్థాపనలో ముఖ్య సలహాదారుగా కీలక పాత్ర పోషించి అకాడమీ స్థాపనకు అంకురార్పణ చేశారు ఈయన. వీరి సూచన మేరకు 1957 ఆకాశవాణిలో 90 నిమిషాల జాతీయ నాటకాల ప్రసారం మొదలైంది. 1926 ఆంధ్ర విశ్వ కళాపరిషత్ స్థాపించాక కట్టమంచి రామలింగారెడ్డి గారు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు అయిన తర్వాత వీరిని గ్రంథాలయంలో నియమించారు. అబ్బూరిగారు సుమారు 30 సంవత్సరాల పాటు ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయ అధికారిగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడుతున్నప్పుడు ఆంధ్ర గ్రంథాలయ చట్టం ఏర్పడడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. వీరిని ఎన్నో బిరుదులు, సన్మానాలు వరించినా నిరాకరించారు.

చారు. కానీ అబ్బూరి గారిని ఆంధ్ర విశ్వ కళా పరిషత్ 47వ పట్టభద్ర ప్రధాన సభలో 1974లో కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. దీనిని మాత్రమే వారు స్వీకరించారు. ఊహాగానం, మల్లికాంబ, ఎర్రగన్నేరు, కల్పనా కథలు, నదీసుందరి వంటి తన రచనల ద్వారా ప్రజల హృదయాలలో చిరస్మరణీయుడిగా నిలిచిన అబ్బూరి రామకృష్ణారావు గారు 1979 ఏప్రిల్ 30వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇది అబ్బూరి గారి గురించి కొంత సమాచారం. ఇక ఈనాటి నేటి మాటలో రెండవ అంశం, ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా వారి గురించి కూడా కొన్ని వివరాలు చూద్దాం. భారత స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి బిరుదాంకితులైన టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1872 ఆగస్టు 23న ప్రకాశం జిల్లా వినోదరాయనపాలెం గ్రామంలో జన్మించారు. వల్లూరులో ప్రాథమిక విద్య, ఆ తర్వాత ప్రీ మెట్రిక్ ఎఫ్ఏ పూర్తి చేసి మద్రాసులో న్యాయశాస్త్రం చదివారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తిలో చేరి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. 1907లో లండన్లో బారిస్టర్ కోర్సు పూర్తి చేసుకుని భారతదేశం తిరిగి వచ్చాక మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో ప్రాక్టీస్ ప్రారంభించారు ఈయన. ఆ తర్వాత న్యాయవాద వృత్తిని విడిచి స్వరాజ్య పత్రికకు సంపాదకత్వం వహించడంతో పాటు ఒక జాతీయ పాఠశాలను, ఒక ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నడిపారు. 1921లో ఆంధ్ర ప్రాంతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రకాశం పంతులు గారు 28లో మద్రాసులో సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమంలో పాల్గొని తుపాకీకి ఎదురు నిలిచి కాల్చమని సవాల్ చేశారు. ఆయన ధైర్య సాహసాలకు మెచ్చి ఆంధ్ర ప్రజలు ఆయనకు ఆంధ్రకేసరి అనే బిరుదునిచ్చి గౌరవించారు. 1937లో రాజాజీ మంత్రివర్గంలో వీరు రెవెన్యూ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 46లో మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికై 13 నెలల పాటు ఆ పదవిలో కొనసాగారు. 1942లో క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు ప్రకాశం గారిని అరెస్టు చేసి 3 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. 1945లో జైలు నుంచి విడుదలైన తర్వాత ప్రజలకు చేరువవ్వడానికి దక్షిణ భారతదేశం అంతటా ఈయన విస్తృతంగా పర్యటించారు. 52లో వీరు ప్రజాపార్టీని స్థాపించారు. ఆ సంవత్సరం డిసెంబర్లో పొట్టి శ్రీరాములు గారి ఉద్యమ ఫలితంగా 1953 అక్టోబర్ 1న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రకాశం గారు నియమితులయ్యారు. ఆయన పాలనా కాలంలోనే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం స్థాపన, సేద్యపు నీటి ప్రాజెక్టుల నిర్మాణం, కృష్ణానదిపై బ్యారేజ్ నిర్మాణం వంటి ఎన్నో అంశాలు జరిగాయి. టంగుటూరు ప్రకాశం పంతులు గారు జాతికి చేసిన సేవలకు గుర్తుగా 1972 డిసెంబర్ 5న ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు. వీరి సేవలకు గుర్తుగా ఈయన పేరు మీద ఎన్నో ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, యువజన సంఘాలు నెలకొల్పబడ్డాయి. వీరి గౌరవార్థం 1972 అక్టోబర్ 16న ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు. ఆంధ్ర కేసరిగా అందరి హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయిన టంగుటూరి ప్రకాశం పంతులు గారు 1957 మే 20వ తేదీన తుదిశ్వాస విడిచారు. ఇది టంగుటూరి ప్రకాశం పంతులు గారి గురించి కొంత సమాచారం. ఇక ఈనాటి నేటి మాటలో మూడవ అంశం, ఈరోజు ప్రపంచ తేనెటీగల దినోత్సవం. ఈ సందర్భంగా కొన్ని వివరాలు. ప్రపంచ తేనెటీగల దినోత్సవం పాటించడం ద్వారా ప్రజలను, భూమిని ఆరోగ్యంగా ఉంచడంలో తేనెటీగలు, ఇతర పరాగ సంవాహకాలు పోషించే కీలక పాత్రపైన, అలాగే అవి నేడెదుర్కొంటున్న అనేక సవాళ్లపైన అవగాహన పెంచుకునే అవకాశం కలుగుతోంది అందరికీ. తేనెటీగల పెంపకంలో నిపుణుడిగా పేరొందిన ఆంథోన్ జెమ్సా 1934 మే 20న స్లోవేనియాలో జన్మించారు. 2017 డిసెంబర్లో ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలు స్లోవేనియా ప్రతిపాదనను ఆమోదించాయి. అంటే జెమ్సా పుట్టినరోజైన మే 20ను ప్రపంచ తేనెటీగల దినోత్సవంగా గుర్తించాలని స్లోవేనియా ప్రతిపాదించింది, దాన్ని ఆమోదించింది. మానవాళికి ఎంతో మేలు చేస్తున్న తేనెటీగలను కంటికి రెప్పలా కాపాడుకోవాలన్న ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించడంతో 2018 మే 20న మొట్టమొదటి ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకోవడం ప్రారంభమై, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మే 20న ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ వస్తున్నాం. ప్రపంచ తేనెటీగల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తేనెటీగల సంరక్షణ, యాజమాన్యం గురించి అనేక సదస్సులు నిర్వహించడంతో పాటు క్షేత్ర పర్యటనలో భాగంగా తేనెటీగలను పెంచే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంటారు. అలాగే తేనె తయారీ విధానం, తేనెలో ఉండే పోషక విలువలు, వాటి ప్రాధాన్యత, ప్యాకింగ్ మొదలైన విషయాలపైన నిపుణులు నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రపంచ

0: శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెడ్ మాస్టర్ చిట్టూరి సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేస్తున్నారు. వినండి.
1: ముందుగా 90 వసంతాలు జరుపుకుంటున్న ఆకాశవాణి శ్రోతలకు నమస్కారములు. నా పేరు చిట్టూరి సత్యనారాయణమూర్తి. నేను రిటైర్డ్ స్కూల్ హెడ్ మాస్టర్ని. నేను సుమారు 1970 నుంచి రేడియో అభిమానిని. నాకు రేడియోలో ప్రసారమయ్యే పాత పాటలు అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు పక్కవారింట్లో సాంగ్స్ వినేవాడిని. అది చూసి మా నాన్నగారు నాకు చిన్న రేడియో కొన్నారు. ప్రతిదినము వందే మాత్రంతో ప్రారంభమై రాత్రి వచ్చే ఆపాత మధురాల కొరకు కూడా అన్ని కార్యక్రమాలు వింటాను. బుధవారం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆ రోజు ఎక్కువ పాటలు ప్రసారం అవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకి మధురమే సుధాగానము అంటే నాకు ప్రత్యేక అభిమానము, ఎందుకంటే మధురమే సుధాగానాలు అంటే పాత పాటలతో కాకుండా పాటల మధ్యలోని మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, వివిధ దేవాలయాల ప్రాముఖ్యత, శిల్పకళలు విషయాలన్నీ కూడా అందులో ప్రసారం అవుతాయి. అలాగే యువాణి కార్యక్రమాలు తర్వాత ప్రముఖంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా కష్టపడి ఉత్తీర్ణత సాధించారు ఆ విషయాలన్నీ కూడా రేడియోలో చక్కగా తెలియపరుస్తారండి. ఇంగ్లీష్లో హౌ టు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్ అనేటువంటి ప్రోగ్రామ్స్ కూడా అప్పుడప్పుడు వస్తాయండి. దాని ద్వారా కూడా నేను చాలా మటుకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకున్నానండి. ఇంచుమించు ప్రతి యూత్ కూడా ఇది వింటే చాలా బాగుంటుందండి. అట్లాగే నేను మాడుగుల హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా చిన్నపిల్లల కార్యక్రమం వస్తుంటే అవి కూడా పిల్లలకి వినిపించేవాడిని. నా దృష్టిలో రేడియో మై ఫ్రెండ్, మై ఫిలాసఫర్ కూడానండి. అయితే రేడియోలో ప్రసారమే విషయాలన్నీ కూడా 100% ఖచ్చితత్వము నిజం ఉంటుందండి. రేడియోలో ఏదైనా మనకి విషయం చెప్పారంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రతి వాళ్ళలో కూడా ఉన్నదండి. పూర్వకాలంలో దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు రేడియో పట్టుకొని వెళ్ళేవాడిని. ఇప్పుడు అవకాశం లేకుండా న్యూస్ ఆన్ ఏర్ యాప్ ద్వారా ఎక్కడికైనా మొబైల్ ద్వారా పాటలు వినగలుగుతున్నాను. అది చాలా ఆనందదాయకమైన విషయం అండి. అయితే రేడియో స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూడా అందులో పనిచేసే సిబ్బంది అందరూ కూడా చాలా గౌరవంగా, అభిమానంగా, ఆప్యాయతగా పలకరిస్తారండి. ఇది నిజంగా చెప్పాలంటే అది మా అదృష్టం అనుకోవాలండి. జై ఆకాశవాణి, నమస్తే.
0: 90 ఏళ్ల ఆకాశవాణి శీర్షికన ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెడ్ మాస్టర్ చిట్టూరి సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో వారి అనుబంధం గురించి తెలియజేశారు. ఉదయ సమీరాల కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక 3వ భాగం వింటారు. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంగీత కార్యక్రమాల విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమర్థులైన సంగీత నిలయ విద్వాంసులు, నిష్ణాతులైన సంగీత కళాకారుల సహకారంతో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎన్నదగిన సంగీత కార్యక్రమాలు, హరికథలను శ్రోతలకు అందించింది. విశాఖపట్నం వివేకానంద హాలులో 1974 అక్టోబరు నెలలో సునంద పట్నాయక్ గారి హిందూస్థానీ గాత్రకచేరి ఏర్పాటైంది. ఆకాశవాణి సంగీత సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా 1978 ఆంధ్ర విశ్వవిద్యాలయం అసెంబ్లీ హాల్లో నిర్వహించిన శ్రీమతి డికే పట్టమ్మాళ్గారి గాత్ర సంగీత కచేరి సంగీత ప్రేమికులను ఆ రోజున ఆహ్లాదపరిచింది. నిలయ విద్వాంసులు వంకాయల నరసింహంగారు ప్రకృతి లయ అన్న సంగీత రూపకం తయారుచేశారు. ఇందులో ప్రకృతి అంతా లయకారకం, చతురాననం అని అంటూ లయలోని 4 తాళాలను బ్రహ్మ 4 ముఖాలుగా సరిపోల్చారు. ఇందులో ప్రముఖ నాదస్వర విద్వాంసులు దోమాడ చిట్టబ్బాయిగారు, కొర్రపాటి బసవయ్యగారు, కె జ్ఞానానందంగారు, నేమాని సోమయాజులుగారు, వంకాయల వెంకటరమణమూర్తిగారు పాల్గొన్నారు. ఇది ఒక వాద్య సంగీత లహరి వంటి కార్యక్రమం. శ్రీ రామానుజసూరిగారి సంగీత నిర్వహణలో పౌష్యలక్ష్మి, ఆరాధన, సంక్రాంతి, నవక్రాంతి, ఎంకమ్మ, చంద్రయ్య, నాట్యావతరణం వంటి సంగీత రూపకాలు వచ్చాయని విశ్రాంత నిలయ విద్వాంసులు, మృదంగ కళాకారులు శ్రీ వంకాయల వెంకటరమణమూర్తిగారు తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఈ భవనం ప్రారంభోత్సవ పండుగ రోజున ఆహూతుల సమక్షంలో ఏర్పాటు చేసిన లలిత సంగీత విభావరిణి మంగళగిరి ఆదిత్యప్రసాద్ గారు నిర్వహించారు. కొత్త స్టూడియోలో జరిగిన మొట్టమొదటి ప్రత్యేక భక్తిరంజని కార్యక్రమం కోసం డాక్టర్ బాలమురళీకృష్ణ గారు మద్రాసు నుండి వచ్చి పుట్టపర్తి నారాయణాచార్యులుగారి అష్టాక్షరి స్తోత్ర గీతాలు ఆలపించారు. శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతంలో ప్రముఖ గాయని అయిన మండపాక శారదిగారు తమ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఈ ఆకాశవాణి కేంద్రం ప్రారంభ తొలి రోజుల్లో తన 8 లేదా 9 సంవత్సరాల వయసులో ఆహూతుల సమక్షంలో ఏర్పాటు చేసిన లలిత సంగీత కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తన తల్లిగారైన శ్రీమతి విమలగారు, ఇంకా బండారు చిట్టిబాబు, దూసి బెనర్జీ, జంధ్యాల లక్ష్మిగారులు పాల్గొన్నారు. శారదగారు తొలిసారిగా అభిజ్ఞాన శాకుంతలం సంగీత రూపకంలో పాల్గొన్నట్టు, దీనికి నిశ్చల్గారు సంగీతాన్ని సమకూర్చారని తెలిపారు. ఈ కేంద్రం సంగీత కార్యక్రమాలు ప్రసారం చేయడం మొదలైన తొలి రోజుల్లో మృదంగ విద్వాంసులు కోలంక వెంకటరాజుగారు ఒక్కరే టాప్ గ్రేడ్ సంగీత కళాకారునిగా ఈ కేంద్రంలో ఉన్నారు. అలాగే సంగీత కళాకారిణి శ్రీమతి జూలూరి అరుంధతి సర్కార్ గారు గానం విభాగంలోనూ, మండా బలరామశర్మగారు వేణుగానం విభాగంలోనూ ఏ గ్రేడ్ కళాకారులుగా ఉన్నారు. ఇక జాతీయ కళాకారుల విషయానికి వస్తే, ఆకాశవాణి సంస్థలో 30 సంవత్సరాలుగా టాప్ గ్రేడ్ కళాకారునిగా ఉంటూ 70 సంవత్సరాల వయసు పైబడిన వారిని కేంద్ర ప్రసార మరియు సమాచార మంత్రిత్వశాఖ 2004 దేశం మొత్తంపై 23 సంగీత కళాకారులను జాతీయ కళాకారులుగా గుర్తించింది. వీరికి హైదరాబాద్ నగరంలోని పబ్లిక్ గార్డెన్స్లోని లలిత కళా తోరణంలో 2004 మార్చి 23 లక్ష రూపాయల నగదు పురస్కారంతో పాటు ఘన సన్మానం చేసింది. ఇందులో భాగంగా దేశం మొత్తం మీద గాత్ర సంగీత విభాగంలో ఎన్నికైన 9 సంగీత కళాకారులలో ఒకరిగా ఈ కేంద్రానికి చెందిన ప్రముఖ సంగీత కళాకారులైన నేదునూరి కృష్ణమూర్తిగారు ఈ సత్కారం పొందటం ఈ విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రం చేసుకున్న గొప్ప అదృష్టమని చెప్పవచ్చు. దివ్వెల దీపావళి సంగీత రూపకాన్ని వింజమూరి లక్ష్మిగారు రూపొందించారు. శ్రీమతి అరుంధతి సర్కార్ గారి సంగీత నిర్వహణలో తాటంకి వెంకటదాసు కీర్తనలు, పంచలింగస్థల కీర్తనలు, ఇంకా మంత్రాలయ మహాన్, బంగారు కామాక్షి వంటి సంగీత రూపకాలు తయారుచేశారు. శ్రీమతి వి వెంకటరాణిగారు ఇక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేసిన సమయంలో అపురూప రాగరంజని పేరుతో కొన్నాళ్లు ఒక సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఇది వివిధ భారతిలోని సంగీత సరిత కార్యక్రమం వంటిది. వీరి పదవీకాలంలోనే మహేష్

సురమర్ధిని, నవమృదంగ తరంగిణి, సప్తమృదంగ తరంగిణి వంటి సంగీత కార్యక్రమాలు వచ్చాయి. ఇక హరికథ విభాగం విషయానికి వస్తే, తెలుగు నేలంతా ఒకనాడు ఈ హరికథ చాలా ప్రాచుర్యం పొందింది. ఆనాడు అన్ని వర్గాల ప్రజలు హరికథాగానం విని హరిదాసుని చూసి అమితానందం పొందేవారు. ప్రధానంగా పౌరాణిక కథలు హరికథలుగా వచ్చినా, కాలానుగుణంగా సామాజిక అంశాలు కొన్ని కూడా హరికథలో భాగంగా మారాయి. హరికథా కళాకారులకు స్వర పరీక్షలు నిర్వహించి వారికి ఆకాశవాణి ఈ కథాగానాన్ని శ్రోతలు వినే అవకాశం కల్పిస్తోంది. ప్రతి మంగళవారం రాత్రిపూట ఈ హరికథాగానాన్ని ఒక గంటపాటు ప్రసారం చేయడం జరుగుతోంది. ఇప్పుడు లలిత సంగీత విభాగం గురించి తెలుసుకుందాం. కేంద్ర ప్రసారశాఖ మంత్రిగా బివి కేస్కర్ గారు ఉన్న సమయంలో వీరు ఆకాశవాణిలో సినిమా పాటలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివలన ఆకాశవాణి శ్రోతలు రేడియో సిలోన్ వినడం ప్రారంభించారు. దీంతో ఆకాశవాణి శ్రోతల సంఖ్య పడిపోయింది. అందుచేత ఆకాశవాణి శ్రోతల సంఖ్యను మరింత పెంచడానికి కృషి ప్రారంభమైంది. ఇందులో భాగంగానే వచ్చిన అనేక నూతన కార్యక్రమాలలోనిదే లలిత సంగీతం. దీనినే ఉత్తర భారతదేశంలో సుగం సంగీతని, ఆంగ్లంలో లైట్ మ్యూజిక్ అని అంటారు. ఎందరో లలిత గీతాల రచయితలు రాసిన అద్భుతమైన లలిత గీతాలు ఈ కేంద్రం ద్వారా వచ్చి శ్రోతలను అలరిస్తున్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రంలో లలిత గీతాలు పాడే కళాకారులు బి హైగ్రేడ్, బి గ్రేడ్ కళాకారులు కూడా చాలామంది ఉన్నారు. అలాగే లలిత సంగీతం విభాగానికి కావలసిన ప్రధాన సంగీత వాద్య పరికరం తబలా. ఈ విభాగంలో ఏ గ్రేడ్, బి గ్రేడ్ కళాకారులు ఉన్నారు. రిథమ్స్, ఎలక్ట్రికల్ ప్యాడ్స్, వేణువు, కీబోర్డ్, వీణ వంటి వాద్య కళాకారులను తాత్కాలిక ప్రాతిపదికన ఉపయోగిస్తారు. ఇప్పుడు రంగస్థల పద్యాల కార్యక్రమం గురించి తెలుసుకుందాం. తెలుగు నేలలో రంగస్థల పద్యాలకు, రంగస్థల నాటకాలకు తొలి రోజుల్లో అపూర్వమైన ఆదరణ లభించింది. ప్రధానంగా పౌరాణిక నాటకాలు, అటు తర్వాత చారిత్రక నాటకాలు వలన వీటికి మంచి పేరు లభించింది. ఆదరణ బాగా తగ్గుతూ వస్తున్నా నేటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన ఊపిరితో ఈ రంగస్థల నాటకరంగం బ్రతుకుతూనే ఉంది. ఇటువంటి అద్భుతమైన కళారూపానికి మొదటినుంచి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం మంచి ప్రోత్సాహం ఇస్తూ కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. ఈ కేంద్రం పరిధిలోని ఉమ్మడి, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో చాలా చోట్ల ఆహ్వానితుల ఎదుట రంగస్థల కార్యక్రమాలు నిర్వహించింది. యావత్ తెలుగు నేలపై ప్రసిద్ధిగాంచిన కీర్తిశేషులు పీసపాటి నరసింహమూర్తిగారు ఈ కేంద్ర రంగస్థల కళాకారులు కావడం ఈ కేంద్రం చేసుకున్న గొప్ప అదృష్టం. రంగస్థల కళాకారుల పారితోషికం పెంపు విషయంలో విజయం గురించి మాట్లాడితే, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా రంగస్థల కళాకారుల పారితోషికం పెంచే విషయంలో కార్యక్రమ నిర్వహణాధికారి ఆర్వి రమణమూర్తిగారి కృషి స్టేషన్ డైరెక్టర్ డి ప్రసాదరావు గారి సహకారంతో సఫలమైంది. ప్రస్తుతం ఈ కేంద్రంలో స్వర పరీక్షలలో విజయం సాధించి రంగస్థల పద్యాలు ఆలపించే బి హైగ్రేడ్, బి గ్రేడ్ ఉన్న కళాకారులు ఉన్నారు. ఇప్పుడు జానపద సంగీతం గురించి తెలుసుకుందాం. పల్లెసీమలలో నిత్యం కష్టపడే గ్రామీణ ప్రజలు తమ అలసటను మర్చిపోవడానికి, ఉల్లాసాన్ని తమలో నింపుకోవడానికి సృష్టించుకున్న కళారూపాల సమ్మేళనమే జానపద సాహిత్యం. ఈ కేంద్రం పరిధిలో ఈ కళారూపాలు చాలా ఉన్నాయి. ఇందులో జానపద గేయాలు, బుర్రకథలు, తప్పెటగుళ్ళు, పగటి వేషాలు, చెక్క భజనలు, చెంచు భాగవతం, భామాకలాపం, డప్పు వాయిద్యం, గరగ నృత్యం, జముకుల కథ, కోలాటం, ఊడుపుల పాటలు, పెళ్లి పాటలు, లాలి పాటలు, కంజీర కథ, పందిరిపాట, శారద కథ, సేవాగరిడి, శివభాగవతం, తంబుర కథ, వీధి నాటకం, తోలుబొమ్మలాట, వీరనాట్యం, యక్షగానం వంటివి ఎన్నో చెప్పుకోవచ్చు. జాతీయ జానపద లలిత సంగీత కార్యక్రమంలో భాగంగా ఒకసారి సముద్రతీరంలోని మత్స్యకారులు పాడే గీతాలను ఈ కేంద్రం రికార్డు చేయగా, అవి ఢిల్లీ ఆకాశవాణి ద్వారా దేశంలోని వివిధ కేంద్రాల ద్వారా ప్రసారమయ్యాయి. ప్రస్తుతం ఈ కేంద్ర జాబితాలో ఉన్న మొత్తం కళాకారుల సంఖ్య దాదాపు 150కి పైగా ఉండగా, ఇందులో బి హైగ్రేడ్ కళాకారులు 7 ఉన్నారు.

మిగిలిన వారు బి గ్రేడ్ కళాకారులు. ఇప్పుడు మనం ఈ కేంద్రం నుంచి ప్రసారమైన కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను గురించి క్లుప్తంగా పరికిద్దాం. విశాఖపట్నం కేంద్ర పరిధిలో ఉన్న అనేక దేవాలయాలలో ప్రధానమైనవి సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి, అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి. ఈ రెండు ఆలయాలలో దేవుని కళ్యాణోత్సవం సమయంలో ఈ కేంద్రం ఈ ఉత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానాలను ప్రసారం చేసింది. కాలానుగుణంగా వచ్చిన మార్పుల వలన తరువాతి కాలంలో వీటిని ఆపివేయడం జరిగినా, ఈ ఏడాది 2026లో మళ్లీ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి అలాగే అన్నవరం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామివార్ల కళ్యాణోత్సవాలు ప్రత్యక్ష వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. 2003-2015 సంవత్సరాలలో గోదావరి నదికి పుష్కరాల సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానంతో పాటుగా అనేక కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేసింది. ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 2003 గోదావరి ఆది పుష్కరాల చివరి రోజున, అంటే 11 ఆగస్టున ఉదయం 6 గంటలకు ఆనాటి స్టేషన్ డైరెక్టర్ వై గంగిరెడ్డిగారికి రాష్ట్ర ముఖ్యమంత్రిగారికి చెందిన కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. పుష్కరాల తొలి రోజువలే ఈ చివరి రోజున కూడా పుష్కరంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారం చేసే అవకాశముంటే ఒకసారి పరిశీలించమని ముఖ్యమంత్రి కోరుతున్నారని ఈ ఫోన్ సారాంశం. వెంటనే గంగిరెడ్డిగారు అందుబాటులో ఉన్న అసిస్టెంట్ స్టేషన్ ఇంజనీర్లు అయిన శ్రీమతి ఆర్ హర్షలతగారు, వీరు ప్రస్తుత డిప్యూటీ డైరెక్టర్ జనరల్, అలాగే మాలగీగార్లని సంప్రదించగా ఇద్దరూ తగిన చర్యలు తీసుకున్నారు. గోదావరి ఆది పుష్కరాల చివరి రోజునాటి ఈ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇలా అనుకున్న సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని శ్రోతలకు చేరింది. ఇలా ఆకాశవాణి సిబ్బంది కృషి ఫలించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆశయం కూడా నెరవేరింది. కేవలం 3 గంటల సమయంలోపే ఇటువంటి ఏర్పాట్లు చేసి అనుకున్న ఫలితాన్ని అద్భుతంగా సాధించింది, తమ అంకిత భావాన్ని ప్రదర్శించింది ఆకాశవాణి సిబ్బంది. ఈ ఉదంతం ఆకాశవాణి సిబ్బంది సమిష్టి కృషికి ఒక గొప్ప నిదర్శనంగా నిలిచింది. భారత రాష్ట్రపతి సమక్షంలో భారత నావికాదళం నిర్వహించే నౌకా సామర్థ్య సమీక్షా ప్రదర్శనలపై ప్రత్యేక కార్యక్రమాలు, నౌకా దినోత్సవం సందర్భంగా తూర్పుతీర నౌకాదళాధిపతి సందేశం, నౌకా దినోత్సవంపై నివేదిక వంటివి చెప్పుకోదగినివి. తుఫాను సమయంలో విశాఖపట్నంలోని తుఫాను హెచ్చరిక కేంద్రం సూచనల మేరకు ఈ కేంద్రం ప్రజలను, మత్స్యకారులను అప్రమత్తం చేయడానికి పునరావాసాలను కల్పించే అధికారులు, జిల్లా యంత్రాంగం తుఫాను హెచ్చరిక కేంద్రం అందించే సూచనలను ప్రజలకు అందించేందుకు రాత్రింబవళ్లు ప్రసారాలను కొనసాగిస్తుంది. ఇక 32వ భారత జాతీయ క్రీడలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించినప్పుడు హైదరాబాద్తో పాటు విశాఖపట్నం పోర్టు స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడలపై నివేదికలు, క్రీడాకారుల పరిచయాలతో పాటుగా ప్రారంభ ఆఖరి రోజున ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ప్రసారమయ్యాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ పథకం గురించి తెలుసుకుందాం. ఆకాశవాణి సంస్థ 2002-03 ఆర్థిక సంవత్సరం నుంచి 2020-21 సంవత్సరం వరకు ఎంపిక చేసిన కొన్ని రంగాలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధతో, ప్రత్యేక బడ్జెట్తో, ఉన్నతాధికారుల ఆమోదంతో కొన్ని కార్యక్రమాలను రూపొందించేందుకు అవకాశం కల్పించింది. ఈ పద్ధతిలో ప్రసారమైన కార్యక్రమాలను సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్ అని పిలుస్తారు. ఇందులో భాగంగా ఈ కేంద్రం తెలుగు సాహిత్యం, సంగీతం, నాటకం, జానపద సాహిత్యం, మహిళాభివృద్ధి, బాల కార్మిక విధానం, భారతదేశ నదులు, వ్యవసాయం, అనుబంధ రంగాలు, సమాచార విప్లవం, ఇలా ఎన్నో అంశాల్లో ప్రత్యేక కార్యక్రమాల రూపకల్పన చేసి ప్రసారం చేసే అవకాశం కలిగింది. ఇప్పుడు బయోగ్రాఫికల్ రికార్డింగ్స్ గురించి తెలుసుకుందాం. న్యూఢిల్లీలోని కేంద్ర కార్యాలయం ప్రముఖుల జీవిత చరిత్రలు రికార్డు చేసి భద్రపరిచే ప్రక్రియ ఒకటి ప్రారంభించింది. ఇందులో భాగంగా వివిధ ఆకాశవాణి కేంద్రాలు పంపిన వివిధ వ్యక్తుల పేర్లను పరిశీలించి కొంతమంది పేర్లను ఈ రికార్డింగ్ల కోసం ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసన్నకుమార్ గారు, జ్ఞానానంద కవిగారు, కారా మాస్టారు, ఆదినారాయణ గార్ల జీవిత విశేషాలు రికార్డు చేయబడ్డాయి. ఇక

ప్రసారాలలో ప్రత్యక్ష ప్రసారాల గురించి తెలుసుకుంటే, ఆకాశవాణిలో ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ప్రత్యక్ష ప్రసారాలు జరిగేవి. మిగిలిన రోజుల్లో సాధారణంగా కార్యక్రమాలను రికార్డు చేసి ప్రసారం చేయడం జరిగేది. అనంతరకాలంలో ఈ విధానంలో కొన్ని సడలింపులు వచ్చాయి. ఇక మన విశాఖపట్నం కేంద్రం విషయానికి వద్దాం. వై గంగిరెడ్డిగారు అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలో, ఎం కామేశ్వరరావు గారు సూపరింటెండింగ్ ఇంజనీర్గా ఉన్న సమయంలో తొలిసారిగా 1998లో వినాయక చవితి రోజున సినిమా పాటలతో ఫోన్ ఇన్ ప్రారంభమైంది. మన దేశంలో 2004లో లోక్సభ, ఆంధ్రప్రదేశ్తో సహా 7 రాష్ట్రాలలో రాష్ట్ర అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా ఓటర్ల ఓటింగ్ సరళి గురించి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం వివిధ ఆకాశవాణి కేంద్రాలను అనుసంధానిస్తూ మధ్యాహ్నం రేడియో బ్రిడ్జ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ రేడియో బ్రిడ్జ్ కార్యక్రమం కోసం విశాఖపట్నం కేంద్రం కూడా ఎంపికైంది. ఈ కార్యక్రమం కోసం విశాఖపట్నంలోని ద హిందూ ఆంగ్ల దినపత్రిక చీఫ్ ఆఫ్ బ్యూరో సి సంపత్ గారు ఆకాశవాణి స్టూడియోకు వచ్చి పాల్గొన్నారు. ఇలా ఆకాశవాణి సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించే రేడియో బ్రిడ్జ్ కార్యక్రమంలో తొలిసారిగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పాల్గొంది. ఈ కార్యక్రమం నిర్వహణ సందర్భంగా ఈ కేంద్రం ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సిబ్బంది మంచి సహకారం అందించారు. ఆకాశవాణి వార్షిక బహుమతుల పర్వం గురించి పరికిద్దాం. ఆకాశవాణి సంస్థ వివిధ కేంద్రాలు ప్రసారం చేసే నాటకాలలో ఉత్తమమైన వాటికి బహుమతులు ఇచ్చేందుకు ఆకాశవాణి వార్షిక నాటక పురస్కారంను 1974 నవంబర్లో ప్రవేశపెట్టింది. 1974 రేడియో రూపకాలకు, సంగీత కార్యక్రమాలకు కూడా బహుమతుల ప్రదానం ప్రారంభమైంది. 2001లో గాంధీతత్వం మరియు ప్రజాసేవ ప్రసార బహుమతిని ప్రారంభించారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రానికి ఆకాశవాణి వార్షిక నాటక పోటీల బహుమతి తొలిసారిగా సంపాదించిపెట్టిన ఖ్యాతి శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారి గారికి దక్కింది. వీరి నిర్వహణలో వచ్చిన జీవని నాటకానికి ప్రథమ బహుమతి 1992లో వచ్చింది. డాక్టర్ వి చంద్రశేఖరరావు గారు వ్రాసిన జీవని కథ ఈ నాటకానికి ఆధారం. ఈ కేంద్రంలోని అనౌన్సర్ పివి శేషారత్నం గారు రేడియో నాటకీకరణ చేశారు. జీవని నాటకం విశాఖపట్నం కేంద్రానికి బహుమతుల ద్వారం తెరిచింది. అతడు అడవిని జయించాడు ఈ కేంద్రానికి 1992 వార్షిక పోటీలో ద్వితీయ బహుమతి తెచ్చిన ఇంకో నాటకమిది. ఇందులో రేడియో నాటక నటుడు ఎస్కే మిశ్రో ఏకధాటిగా దాదాపు 40 నిమిషాల పాటు తన స్వర నటనతో శ్రోతలను అబ్బురపరిచారు. డాక్టర్ కేశవరెడ్డిగారి నవలను విరియాల లక్ష్మీపతిగారు రేడియో నాటకీకరణ చేశారు. నిర్వహణ ఏవి రామారావు గారు, సహకారం కెవి రావు గారు, శ్రీమతి ఉషశ్రీగార్లు, సాంకేతిక సహకారం పి కున్నికన్నన్ గారు. ఏకోహం బహుశ్యాం సంగీత రూపకంకు 1993లో ప్రశంసాపత్రం వచ్చింది. తిరుపతి రామానుజసూరి గారు రూపొందించారు. రచన కెఎస్ చలం గారు. స్వరసంధానం సంగీత రూపకంకు 1996లో యువవాణి విభాగంలో ప్రశంసాపత్రం వచ్చింది. అనౌన్సర్ రాంభట్ల నృసింహశర్మగారి రచనకు మ్యూజిక్ కంపోజర్ కెఎస్ చంద్రశేఖర్ గారు సంగీత నిర్వహణ చేశారు. ఋతు సంకేతం సంగీత రూపకంకు 1998లో ప్రశంసాపత్రం వచ్చింది. విరియాల లక్ష్మీపతిగారి రచనకు సంగీతం కెఎస్ చంద్రశేఖర్ గారు అందించగా, విష్ణుభట్ల ముకుందశర్మగారు రూపకల్పనలో ఇది తయారైంది. దరిచేరే దారి నాటకంకు 2005లో బహుమతి వచ్చింది. ఈ కేంద్రంలోని అనౌన్సర్ డాక్టర్ బండి సత్యనారాయణ గారు రచన చేశారు. కాకరపర్తి సత్యనారాయణమూర్తిగారు రూపొందించారు. రసనాదం సంగీత రూపకంకు 2005లో బహుమతి వచ్చింది. అనౌన్సర్ రాంభట్ల నృసింహశర్మగారి రచనకు కెఎస్ చంద్రశేఖర్ గారు సంగీతం అందించారు. కాకరపర్తి సత్యనారాయణమూర్తిగారు రూపొందించారు. 7 శత్రువు డాక్యుమెంటరీ రూపకంకు 2006లో బహుమతి వచ్చింది. రచన రాంభట్ల నృసింహశర్మగారు. ఈ రూపకాన్ని డ్యూటీ ఆఫీసర్ పివి రామ్ గోపాల్ గారు తయారుచేశారు. రంకే నాటకానికి 2009 సంవత్సరంలో ప్రశంసాపత్రం అందింది. బండి నారాయణస్వామి

గారు దీనిని వ్రాయగా, ఇది రొక్కం కామేశ్వరరావు గారి నిర్వహణలో వచ్చింది. శ్రీ రొక్కం కామేశ్వరరావు గారి నిర్వహణలో గంగ జాతర, ఊబిలో దున్న వంటి నాటకాలకు కూడా జాతీయ స్థాయిలో బహుమతులు లభించాయి. స్వచ్ఛం శివం సుందరం సంగీత రూపకానికి 2017 ఆకాశవాణి వార్షిక పురస్కారాలలో ప్రథమ బహుమతి లభించింది. దీని రచనను రాంభట్ల నృసింహశర్మగారు చేయగా, సంగీతాన్ని ద్వారం వికేజీ త్యాగరాజుగారు సమకూర్చారు. ఈ రూపకం నిర్వహణ బాధ్యతను వంగాయల వెంకటరమణమూర్తిగారు చేపట్టారు. సాంకేతిక విభాగం విషయానికి వస్తే, 2008 దక్షిణ ప్రాంతంలో అత్యున్నతమైన ప్రమాణాలతో నిర్వహించబడుతున్న ఆకాశవాణి కేంద్రంగా ఈ కేంద్రం బహుమతిని అందుకుంది.

ఉదయం సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఇంతవరకు మీరు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం చరిత్ర పరిణామక్రమం ప్రసంగ ధారావాహిక మూడవ భాగం విన్నారు. సమాచార సేకరణ సంకలనం శ్రీ ఆర్వి రమణమూర్తి గారు, పఠనం శ్రీమతి పివిఎల్ రత్నమాల. శ్రోతలు ఉదయ సమీరాలు వింటున్నారు. కార్యక్రమాలలో భాగంగా ఇప్పుడు సినీ భక్తి గీతాల పుష్పాంజలి కార్యక్రమంలో ముందుగా వినాయక చవితి చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన భక్తి గీతం.

సినీ భక్తి గీతాల పుష్పాంజలి కార్యక్రమం విన్నారు. ఈనాటి ఉదయ సమీరాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

0: in Jaipur. And with that, we end the morning news. Have a nice day.
1: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి.
2: కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. నగరంలోని సి క్యాంప్ రైతు బజార్లో 6 కోట్లతో చేపడుతున్న విస్తరణ పనులకు కర్నూలు ఎంపీ బస్తిపాటు నాగరాజుతో కలిసి ఆయన భూమి పూజ చేశారు. 9 నెలల్లో పూర్తి చేయాలని గుత్తేదారులను ఆదేశించామన్నారు. బి క్యాంప్ క్వార్టర్స్ లో హైకోర్టు బెంచ్, అధునాతనమైన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని నిర్మించేందుకు చర్యలు చేపడతామన్నారు. తల్లిదండ్రులు 5 ఏళ్లు నిండిన తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ సూచించారు. ఎంఈఓల ఆధ్వర్యంలో కేదవల గ్రామంలో బడి పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు లభించే ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, బ్యాగులు, బూట్లు, బెల్టులు, మధ్యాహ్న భోజన పథకం గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. భూగర్భ జలాలు పెంచడమే జలధార జలహారతి పనుల లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. ఓరోగల్ మండలంలోని సోమయాజుల పల్లె చెరువులో ఆమె భూమి పూజ చేసి పూడిక తీత పనులను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4100 పనులను గుర్తించగా 2100 పనులు మంజూరైనట్లు వెల్లడించారు. 1100 పనులకు గ్రౌండింగ్ పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. సర్వజన వైద్యశాలలో వివిధ వార్డుల్లో నర్సులు రోగులకు అందిస్తున్న వైద్య సేవలు వెలకట్టలేవని ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక సర్వజన వైద్యశాలలో స్టాఫ్ నర్సుల ఆధ్వర్యంలో ప్రపంచ నర్సుల దినోత్సవం నిర్వహించారు. ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ వెంకటేశ్వర్లు, నర్సింగ్ పర్యవేక్షకులు సావిత్రబాయి స్టాఫ్ నర్సులతో కలిసి ఫ్లోరెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నర్సింగ్ పర్యవేక్షకులు సిబ్బంది వృత్తిపరమైన సేవా ప్రతిజ్ఞ చేయించారు. కర్నూలు జిల్లా చారిత్రక రాత పత్రాలను సేకరించి వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఏసిరి సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రాచీన రాత పత్రాల సేకరణ, సంరక్షణ, డిజిటలైజేషన్ అంశానికి సంబంధించి స్థానిక కలెక్టరేట్ లో జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా పురాతన గ్రంథాలు, తాళ్లపత్ర గ్రంథాలపై విస్తృత సర్వే చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాలనపై ప్రజల్లో పూర్తి సంతృప్తి వ్యక్తమవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని 8వ వార్డులో నిర్వహించిన మన నగరం మన బాధ్యత కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వార్డులో తిరిగి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. వార్డులోని సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద కర్నూలు నగరంలో 10.87 కోట్లతో కాలుష్య నియంత్రణకు సంబంధించిన అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ డాక్టర్ ఏసిరి చెప్పారు. నగరంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కు సంబంధించి కర్నూలు జిల్లా స్థాయి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. 2026-27 సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలుకు కమిటీ ఆమోదం తెలిపింది. నగరంలోని 10 ప్రధాన జంక్షన్లలో వాటర్ ఫౌంటైన్లు ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నగర రోడ్లపై మొత్తం 450 గుంతలను గుర్తించగా ఇప్పటికీ 300 పూర్చాలని, మరో 150 గుంతలకు మరమ్మతులు చేయించాలన్నారు. పచ్చదనం పెంచాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ కేటాయించినట్లు కర్నూలు నగర పాలక కమిషనర్ చల్లా ఓబ్లెస్ తెలిపారు. దీని ద్వారా ఆస్తి వివరాలు, పన్ను చెల్లింపులు, నీటి సరఫరా, ట్రేడ్ లైసెన్స్, పౌర సేవలకు సంబంధించి అన్ని వివరాలు ఒకే వ్యవస్థలోకి వస్తాయని వెల్లడించారు. స్థానిక ఎస్బీఐ కాలేజీలో నగరపాలక సమావేశ భవనంలో నోడల్ అధికారులు, మాస్టర్ ట్రైనర్లు, అడ్మిన్లు, ప్లానింగ్ అమ్యూనిటీస్ కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూఆర్ కోడ్ ఆధారిత డిజిటల్ డోర్ నెంబర్ల ద్వారా పౌర సేవల్లో విప్లవాత్మక మార్పు వస్తుందన్నారు. ఓరోకల్ను పారిశ్రమ హబ్బుగా తీర్చిదిద్దడమే కూడని ప్రభుత్వ లక్షణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌర్ చర్దారెడ్డి పేర్కొన్నారు. గుట్టపాడు సమీపంలో ఏర్పాటు చేసిన మాత్రే గ్రీన్ న్యూడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5.96 ఎకరాల్లో 10 కోట్లతో పెట్టుబడితో ఏర్పాటయ్యే ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా పలువురు స్థానికులకు ఉపాధి లభిస్తుందన్నారు. అరటి, జామ, ఫ్రూట్స్, పల్పీ తయారీ, ఇతర వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఓర్వకల్లో 50,000 కోట్ల పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా మే సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. ఇట్లు కర్నూలు జిల్లా

0: ఆశావాణి ప్రతినిధి మీ రామాంజనేయులు.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక సంగీతం కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి నామతీర్థల విఎస్ లక్ష్మీ ప్రసన్న గారి వయలిన్ వింటారు, శ్రీ మావుడూరి సూర్యప్రసాదరావు గారు మృదంగం. కార్యక్రమంలో ముందుగా గిరిరాజసుతా తనయ బంగాళరాగం ఆదితాళంలో శ్రీ త్యాగరాజస్వామి వారి కీర్తన

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 9 గంటలైంది. పాటల పల్లకి కార్యక్రమానికి సమయమైంది. ఈ కార్యక్రమంలో శ్రోతలు తమకు నచ్చిన పాటలు ఫోన్ చేసి కోరి వినే అవకాశం ఉంది. మరి శ్రోతలు ఫోన్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244427228. విశాఖేతర ప్రాంతాల నుంచి ఫోన్ చేసేవారు ముందుగా 0891 అనే కోడ్ను డయల్ చేయాల్సి ఉంటుంది. కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో ప్రారంభిద్దాము. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానంతో.

0: ఇంతవరకు మీరు శ్రీమతి నామతీర్థాల విఎస్ లక్ష్మీ ప్రసన్న గారి వయలిన్ విన్నారు. మావుడూరి సూర్యప్రసాదరావు గారు మృదంగం. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: పాటల పలిక కార్యక్రమంలో మొదటి శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో,
1: హలో, నమస్తే మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: సుజాత నుంచి ప్రకాశరావు మాట్లాడుతున్నాను మేడం.
0: ప్రకాశరావు గారు, ఏ పాట కావాలి మీకు ఇప్పుడు?
1: మేడం, అనురాగం సినిమా నుంచి భానుమతి గారి పాట సన్నజాజితీగలు సంపంగిరెమ్మలు పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నా, విని ఆనందించండి. అలాగే మిగిలిన శ్రోతలు కూడా మీకు నచ్చిన పాట వినాలి అంటే 2727244 లేదా 2727288 నెంబర్లకు డయల్ చేయాల్సి ఉంటుంది. దూర ప్రాంతాల వారు ముందుగా 0891 కోడ్ను జత చేసి మిగిలిన నెంబర్లని డయల్ చేయాల్సి ఉంటుంది.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: ఆకాశవాణి విశాఖపట్నమ్మా. నమస్తమ్మా.
0: నమస్కారం అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: మాకు ఇంటింటి రామాయణం రామాయణం ప్రేమ పాట కావాలమ్మా.
0: తప్పకుండానండి. కానీ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పలేదు.
1: సుబ్రహ్మణ్యమ్మ.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: వ్యాపార మండలం, విజయనగరం డిస్ట్రిక్ట్, వలంపూడి గ్రామం.
0: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: పాటల పల్లకి కార్యక్రమం వింటున్నాము. శ్రోతలు తమకు నచ్చిన పాటను వినడానికి డైల్ చేయవలసిన టెలిఫోన్ నెంబర్లు 2727244, మరో నెంబర్ 2727288. విశాఖేతరలు 0891 కోడ్ను ముందుగా జత చేయాల్సి ఉంటుంది. తర్వాతి శ్రోత, హలో.
4: హలో, నమస్కారం అమ్మా.
3: నమస్కారం అండి, మీ పేరు చెప్పండి.
4: కాకి అప్పారావు, తుమ్మలపల్లి వారి.
3: ఏ పాట కావాలండి?
4: పునర్జన్మ.
3: తప్పకుండానండి, మీరు కోరిన పాట వస్తుంది, విని ఆనందించండి.

0: పాటల పల్లకి శ్రోతలు కోరిన పాటలు వింటున్నారు. తరువాతి శ్రోత ఏ పాట కోరుకుంటారో పలకరించి తెలుసుకుందాం.
1: నేను అనకాపల్లి నుంచి. హలో
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే అండి, నేను అనకాపల్లి నుంచి. నా పేరు బావూరి ప్రసాదరావు.
0: ఏ పాట కావాలి ప్రసాదరావు గారు?
1: పవిత్ర బంధం నుంచి పచ్చబొట్టు తిరిగి పోదులే అనే పాట కావాలండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నాం, విని ఆనందించండి.

0: శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. తర్వాతి శ్రోత ఏ పాట కోరుకుంటారో తెలుసుకుందాం. హలో, పాటల పల్లకి
1: హలో,
0: అండి.
1: ఆకాశవాణి వారికి శుభోదయ అభివాదాలు అండి.
0: సరే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు డి రామరాజు, గాజువాక్ నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏ పాట కావాలండి ఇప్పుడు మీకు?
1: ఈరోజు మా కోసం ఉమ్మడి కుటుంబం చిత్రం నుంచి చెప్పాలని ఉంది, ఆ పాట వేయండి.
0: తప్పకుండానండి, మీరు కోరిన పాట వినిపిస్తున్నా, వినండి. అలాగే మిగిలిన శ్రోతలు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 2727244 లేదా 2727288 నెంబర్కి డైల్ చేయండి. దూర ప్రాంతాల వారు 0891 కోడ్ డైల్ చేసి ఈ నెంబర్లకి కాల్ చేయాలి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. మీ పేరండి?
1: నా పేరు ఆశీర్వాదం అండి.
0: ఎక్కడి నుంచండి?
1: గొర్రెపల్లి నుండి కాకినాడ జిల్లా.
0: సరేనండి. ఏ పాట వినిపించమంటారు ఇప్పుడు మీకోసం?
1: ముఠా మేస్త్రి సినిమాలో నుండి ఈ పాటకు నేనే మేస్త్రి. ఆ పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, వినండి. మీరు కోరిన పాట వస్తుంది.

0: శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. తర్వాతి శ్రోతను పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు చెప్పండి.
1: మేడం, చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలం తలపిలిపిల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మేడం.
0: నరేంద్ర రెడ్డి గారు, ఏ పాట కావాలండి ఇప్పుడు మీకు?
1: మేడం, కంత్రీ సినిమా నుంచి 1 2 3 నేనొక కంత్రీ అనే పాట కావాలి మేడం.
0: తప్పకుండానండి, పాట వినిపిస్తున్నాం, వినండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు చెప్పండి.
1: నా పేరు తెలితల పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
0: ఏ పాట కావాలండి ఇప్పుడు మీకు?
1: పాత మనవడి సినిమాలో అది ఆది సోమ మంగళ గుధా పాట కావాలి మేడం.
0: సరే అండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి. నమస్తే అండి.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: ఆర్బిఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: శ్రోతలు పాటల పల్లకి కార్యక్రమం వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 2727244 లేదా 2727288 నెంబర్కి డైల్ చేయండి. తర్వాత హలో
1: హలో
0: హలో నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: మీ పేరు ఎక్కడి నుంచో చెప్పండి.
1: నేను ఆకుండి ప్రసాద్ శశికళ రేణుకా నగర్ విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఏ పాట వినిపించమంటారండి?
1: తూర్పు పర్వాల చిత్రంలో శివరంజని పాట.

0: పాటల పల్లకి కార్యక్రమం అండి. హలో,
1: నమస్కారం అండి.
0: నమస్కారం
1: హలో అండి,
0: అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్ మోదీపట్నం నుంచి మాట్లాడుతున్నాను.
0: ఏ పాట కావాలి శ్రీనివాస్ గారు?
1: దిల్లు చిత్రంలోనండి. అమ్మ ఇల్లు ఏదో పాట కావాలండి.
0: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

ఇంతవరకు పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుంచి రిలే వింటారు.

ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎంఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం ప్రత్యేకత ఏమిటంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకుని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పీఎంఈజీపీ పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పీఎంఈజీపీ కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్ధిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్ధిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచికత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవారంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ ఛాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా పీఎంఈజీపీ సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్ధిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 40 యూనిట్ల పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు,

ಪತ್ರಕರ್ತೆ ಸೆವಾಣಿ. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పిఎంఈజిపి పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పిఎంఈజిపి పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన

0: కొబ్బరిపీచు పరిశ్రమలు ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలుగా ఉండటంతో గ్రామీణాభివృద్ధి సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నర్సాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేతుగా నిలుస్తున్నానని తెలిపారు.
1: డోక్రా చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పీడీ సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 లాక్స్ ఇప్పిస్తాం మీకు, సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్. మా ఓపెనింగ్కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి, ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్ చేయాలని వచ్చినా కూడా నేను వెళ్తున్నాను, ఒక్కొక్క మేకప్కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్. ఈ రోజుని ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డిఆర్డిఎస్ స్టాఫ్కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను.
0: ఇక నర్సాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, పీఎంఈజీపీ పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు.
2: అందరూ లేడీసెస్ చేస్తారండి, 10 మంది అలా ఉంటారు ఇంటికి అండి. తర్వాత అదే గేదెలు దోళ్ళకి తోళ్ళకు అలా ఉపయోగించుకుంటారండి.
0: పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి పీఎంఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు.
3: గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్ఎచ్జి ఉమెన్ గానీ, ఇండివిజువల్ ఉమెన్ గానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా గానీ, సో పీఎంఈజీపీ స్కీమ్స్ ని పౌల్ట్రీ కానీ, ఎంబ్రాయిడరింగ్ మిషన్ కానీ, ఈ యాక్టివిటీస్లో ఉండేటువంటి ఎస్ఎచ్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పీఎంఈజీపీ లోన్కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటివరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎల్డిఎం లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా డిఆర్డిఏ రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్లో యూనిట్స్ని మనం చేయడం జరుగుతుంది. ఎస్ఎచ్జి ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి, అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. ఎస్ఎచ్జి ఉమెన్కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది.
0: ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. పీఎంఈజీపీ వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకం.

0: గా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తోంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఐ సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పాటల పల్లకి కార్యక్రమం కొనసాగుతుంది. శ్రోతలు ఈ కార్యక్రమంలో వారికి నచ్చిన పాట వినాలి అంటే 2727244 2727288 నెంబర్లలో ఏదో ఒక దానికి డైల్ చేసి పాట కోరుకోవచ్చు. విశాఖేతరులు 0891 కోడ్ను ముందుగా డైల్ చేయాల్సి ఉంటుంది. కార్యక్రమంలో ఇప్పుడు ఒక పాట విందాం. కరెంట్ చిత్రం నుంచి నేహా భాసిన్ పాడింది.

0: పాటల పల్లకి కార్యక్రమంలో పాట కోరడానికి శ్రోత సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి.
1: మేడం గారు. నమస్తే మేడం గారు.
0: నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు?
1: నా పేరు సొంటేరు శ్రీనివాసరావు అండి, ఎల్లమంచిల నుంచి.
0: ఏ పాట కావాలండి?
1: మేడం గారు, పుట్టినిల్లు మెట్టినిల్లు సినిమాలో బోల్తా పడ్డావే ఆ పాట కావాలి మేడం.
0: సరేనండి, పాట వినిపిస్తున్నా వినండి.
1: థ్యాంక్ యూ మేడం గారు.
0: నమస్తే అండి.

0: హలో, పాటల పల్లకి కార్యక్రమం అండి.
1: హలో,
0: హలో
1: నమస్తే మ్యామ్.
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మ్యామ్, నమస్తే.
0: మీరు రేడియో వాల్యూమ్ తగ్గించకపోతే లైన్ డిస్కనెక్ట్ అవుతుందండి.
1: ఇదా దూరంగా వస్తుంది.
0: ఏ పాట కావాలండి? మీ పేరేంటి చెప్పలేదు.
1: విజయనగరం జిల్లా గొర్రెల మండలం ఆనంద మేసాలప్పలనాడు ఆర్మస్తమ్మ.
0: సరేనండి, ఏ పాట కావాలండి?
1: బిడ్డల్లో చక్కన అయ్యా సందమామ.
0: సరేనండి, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: నమస్తే అండి, నేను అనకాపల్లి నుంచి భగవత్ ప్రసాద్ మాట్లాడుతున్నాను అండి.
1: ఏపాటి కావాలి ప్రసాద్ గారు?
0: 16 ఏళ్ళ వయసు నుంచి కట్టు కథలు చెప్పి నన్ను కవించని పాట కావాలి.
1: సరేనండి, వినండి, మీకు నచ్చిన పాట వస్తుంది.
0: ఓకే సార్, థ్యాంక్ యూ మేడం.
1: నమస్తే అండి.

0: ఇంతవరకు పాటల పల్లకి కార్యక్రమంలో శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిన్న మంగళవారం నాడు నిర్వహించిన వాగ్దానపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీల కుమారి, పర్యవేక్షణ శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి.
1: ఆకాశవాణి 90 వసంతాల వేడుకల్లో భాగంగా విశాఖపట్నం కేంద్రం ఘనంగా వాగ్దాన్ నిర్వహించింది. ఒకవైపు సముద్రపు అలలు, మరోవైపు ఆకాశవాణి పలుకులతో ఎంతో ఉత్సాహంతో వాగ్దాన్ సాగింది. మంగళవారం ఉదయం కేంద్ర ప్రాంగణంలో విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి గారు జెండా ఊపి వాగ్దాన్ ప్రారంభించారు.

0: వాగ్దానకు ముందు ఆకాశవాణి ఉద్యోగులకు విద్యాధరి గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకాశవాణితో ఆమెకున్న బంధాన్ని అనుబంధాన్ని పంచుకున్నారు. విలువలకు కట్టుబడి ఒక సంస్థ 90 ఏళ్ళు మనుగడ సాధించడం సామాన్యమైన విషయం కాదని ఆమె అభిప్రాయపడ్డారు.
1: శ్రోతలందరికీ ఆకాశవాణి 90 సంవత్సరాల శుభాకాంక్ష.
2: థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఫర్ సచ్ వండర్ఫుల్ ఇంట్రడక్షన్. ఎ వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో వెరీ హ్యాపీ టు సీ సో మెనీ ఫేసెస్ of all ages here who are ready to participate in this walkathon, being that young member also. Munduga mee andarki kuda 90th All India Radio Day celebrations andi. Oka organization 90 samvatsaralu nirviramanga pani cheyadamu successful ga undadam anedi oka samanyamaina vishayam kaadu. Manam andaram kuda chaala proud ga feel avvalsina vishayam idi. సో ఆల్ ఇండియా రేడియో చూసుకుంటే ఇండిపెండెన్స్కి ముందే ఇది స్టార్ట్ అయింది, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ లాగా. ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఆల్ ఇండియా రేడియోగా దీన్ని మనం నామకరణం చేయడం జరిగింది. అండ్ ఆకాశవాణి అనే పేరు మనకి మన గౌరవ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇవ్వడం జరిగింది. అండ్ ఈ పేరు వాడాలి అనేసి కూడా మైసూర్ ఆంధ్ర వీళ్ళందరి యొక్క సపోర్ట్ కూడా ఉంది ఆకాశవాణి అనే పేరు వాడడం అనేసి. ఆకాశవాణి అంటే వాయిస్ ఫ్రమ్ ద స్కై, ఆల్ ఇండియా రేడియోకి ఇది చాలా యాప్ట్ నేమ్ అని చెప్పి మనము అది కొనసాగిస్తూ ఉన్నాము. ఆల్ ఇండియా రేడియో ఈజ్ అన్ ఎస్టాబ్లిష్మెంట్, బట్ ఆకాశవాణి ఈజ్ అ సెంటిమెంట్, అదొక ఎమోషన్ మనందరికీ కూడా. ఆల్ ఇండియా రేడియో చాలా సర్వీసెస్ ఇస్తుంది మనకు ఆకాశవాణి. వివిధ భారతి మీ అందరికి తెలిసిందే, కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అన్నీ ఇస్తున్నారు. అదేవిధంగా ఎఫ్ఎం కూడా మనము చెన్నైలో ఫస్ట్గా స్టార్ట్ చేసాం 1970s ఆ టైంలో. అండ్ వన్ మోర్ థింగ్ అండి, అవుట్ సైడ్ ది ఇండియా త్రూ మీడియం వేవ్ కూడా చూసుకుంటే అవుట్ సైడ్ ఇండియా అరౌండ్ 20+ లాంగ్వేజెస్లో, నాన్ ఇండియన్ లాంగ్వేజెస్లో కూడా వీఆర్ ఆఫరింగ్ ది సర్వీసెస్, ఎక్స్టర్నల్ సర్వీసెస్. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ నెట్వర్క్స్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్. సో వీ ఆల్ షుడ్ బి వెరీ వెరీ ప్రౌడ్. సో ఆకాశవాణి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. అండ్ రేడియో ఎఫ్ఎం వచ్చిన తర్వాత ఎఫ్ఎం సర్వీసెస్ కూడా వీళ్ళు వచ్చే చేంజెస్ని బట్టి అడాప్ట్ అవుతూ ఈరోజు 90 ఇయర్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవడం జరిగింది. ముఖ్యమైన విషయం మేము చెప్పాల్సింది ఏంటి అనుకుంటే, ఎంటర్టైన్మెంట్ దిస్ రెగ్యులర్ సర్వీసెస్ ఈస్ వన్ థింగ్, బట్ డిజాస్టర్ టైంలో, సో డిజాస్టర్ టైంలో స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, నేషనల్ గవర్నమెంట్ కావచ్చు, రేడియో, ఎవ్రీ అదర్ కమ్యూనికేషన్ ఒక్కసారి టిప్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ రేడియో ఈజ్ వన్ స్ట్రాంగ్ లైన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ టు ద పబ్లిక్. సో డిజాస్టర్ టైంలో మనకి ఎంతో హెల్ప్ఫుల్గా ఉండే ఆకాశవాణికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇదంతా ఏ ఆకాశవాణి యొక్క గొప్పతనం, బట్ పర్సనలీ ఐ హ్యావ్ ఎ స్ట్రాంగ్ కనెక్ట్ విత్ ఆల్ ఇండియా రేడియో ఆల్సో. మా మదర్ చిన్న ట్రాన్సిస్టర్ ఉండేది, దిస్ సైజ్, సమ్ 10 సెంటీమీటర్ లెంత్ ట్రాన్సిస్టర్ ఉండేది. దోస్ డేస్ వీ హ్యావ్ ట్రాన్సిస్టర్స్ 20 ఇయర్స్ బ్యాక్. సో మార్నింగ్ ఈ సుప్రభాతం స్టార్ట్ అవుతుంది, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిది లైవ్ క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది. సో మార్నింగ్ మమ్మల్ని లేపి 5:36 కూర్చోబెట్టి చదివిపించేవాళ్ళు, కిచెన్లోంచి ఈ మ్యూజిక్ వస్తూ ఉండేది అనమాట. దట్ ఈస్ హౌ మై చైల్డ్హుడ్ ఈజ్ డిఫైన్డ్. సో మై మదర్ ఈజ్ ఆల్సో హియర్ ఓన్లీ, షీఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లిజనర్స్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో. వాకథాన్ ఉంది అని చెప్పగానే నాకంటే ముందు రెడీ వచ్చారు వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ లిజనర్స్ విత్ హర్ ఫ్రెండ్స్ ఆల్సో. మార్నింగ్ లేయంగానే ఇంత మంచి వైబ్తో ఒక డే స్టార్ట్ చేసినప్పుడు ఆ డే చాలా ప్రొడక్టివ్గా వెళ్తుంది, అది చిన్నప్పటి నుంచి మేము నేర్చుకున్నాం. సబ్సీక్వెంట్గా మార్నింగ్స్ క్లాసికల్ మ్యూజిక్ వినాలా అన్నది నా లైఫ్లో ఒక పార్ట్ అయింది బికాస్ ఆఫ్ ఆకాశవాణి. అండ్ ఫర్దర్ ఐఎమ్ అన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ ఆల్సో. సో ఐ డిడ్ మై ఇంటర్న్షిప్ ఇన్ ఆల్ ఇండియా రేడియో కడప, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ హైదరాబాద్ అండ్ దూరదర్శన్ హైదరాబాద్. అండ్ మెనీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్ హియర్, చాలా చక్కగా మాట్లాడారు. మెనీ మెనీ కంగ్రాచులేషన్స్, యూ ఆల్ డిజర్వ్ దిస్ హ్యాపీ మూమెంట్. బెస్ట్ విషెస్, థ్యాంక్ యూ.
0: ఈ కార్యక్రమానికి సారథ్యం వహించిన డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్ అర్షలత గారు మాట్లాడుతూ,
3: వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఆల్ ఇండియా రేడియో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనం ఈ వాకథాన్ ఆర్గనైజ్ చేసుకుంటున్నాము. ఈ శుభ సందర్భంలో మిస్సెస్ విద్యాధర్ గారిని మనం ఆహ్వానించుకోవడం మనకి చాలా సంతోషకరం. మేడం కూడా అంగీకరించి రావడం మాకు చాలా సంతోషం మేడం. అండ్ మీ గురించిన విషయాలు తెలుసుకుని చాలా సంతోషపడ్డాము. మీ మదర్ గురించి కూడా తెలుసుకున్నాం అమ్మ, మీకు కూడా చాలా థ్యాంక్స్ అమ్మ. మేడం చెప్పినట్టు ఆల్రెడీ మనకు కూడా తెలుసు, మనందరం కూడా ఆకాశవాణి కుటుంబంకు చెందిన వారమే, మనకి ఆకాశవాణి చేసిన సర్వీసెస్ తెలుసు. ఈ నార్త్ ఆంధ్రాలో ఆకాశవాణి మరి నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ బట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో ఇన్ఫర్మేషన్, ఈ మూడు కలిపి మనం బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో మనం ముందుకు కొనసాగుతున్నాము. ఎంతో మంది కళాకారులు ఆకాశవాణి ద్వారా మరి అభివృద్ధి చెందారు, ఎంతో మంది కళాకారుల ద్వారా ఆకాశవాణి కూడా ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళింది. సో ఈ ప్రాంతంలో ఉండే ప్రతి కళాకారులకి, ప్రతి శ్రోతలకి, మరి మన స్టాఫ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.

0: అనుకుంటున్నాను. మనందరి కృషి వల్ల మరి మనం ఆకాశవాణి విశాఖపట్నం కూడా ఎంతో మంచి పేరు వచ్చింది. 63 సంవత్సరాలుగా ఆకాశవాణి విశాఖపట్నం కొనసాగుతుంది. అందులో 32 సంవత్సరాలు నేను సర్వీస్ చేయడం నాకు కూడా ఎంతో గర్వకారణము. సో ఇటువంటి శుభ సందర్భంలో మనందరం కలిసికట్టుగా పనిచేసేటప్పుడు ముందు ముందుగా ఎలా ఉంటుందో మనకి తెలియదు, కానీ మనం we will do our best, whatever best we can do, we will give our service to the nation, and I thank and wish all of you all the very best. Thank you so much.
1: DDG కృష్ణారావు గారు మాట్లాడుతూ,
2: అందరికి ఆకాశవాణి తరపున 90 సంవత్సరాల విజయోత్సవ శుభాకాంక్షలు. ఆకాశవాణి విశాఖపట్నం ఒక నాణ్యమైన కార్యక్రమాలు అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సమాచారం, వినోదం, విజ్ఞానం అందించడంలో ఆకాశవాణి పాత్ర చాలా ముఖ్యమైనది. ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ శ్రోతలందరూ మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఆకాశవాణి ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వాళ్ళ మిత్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులతో 3 కిలోమీటర్ల వాకథాను నిర్వహించడం జరిగింది. ఈ వాకథాన్లో పాల్పంచుకున్న ఆకాశవాణి అభిమానులు, శ్రోతలు, కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులందరికీ నా ధన్యవాదములు.
1: కార్యక్రమాల విభాగాధిపతి శ్రీ పివి రామగోపాల్ ఆకాశవాణి 90 వసంతాల గురించి వివరిస్తూ,
3: ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న ఈ తరుణంలో, అంటే 1936లో న్యూఢిల్లీలో ఏర్పడిన ఆకాశవాణి, అంటే అప్పుడు ఆల్ ఇండియా రేడియోగా మొదలైంది. ఈ 90 ఏళ్ల ప్రయాణం, అంటే ఈ 2026కి 90 ఏళ్ళు జూన్ 8న పూర్తి చేసుకోబోతోంది. మరి ఈ సందర్భంగా ప్రజల జీవితంతో మమేకమై ఎన్నో కార్యక్రమాలు, వాళ్ళ ఉన్నతి కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ వచ్చింది. అంటే అన్ని వర్గాల ప్రజలకి, అంటే మనం టార్గెట్ ఆడియన్స్ అంటాం, అటు పిల్లల దగ్గర నుంచి మహిళలు, ఉద్యోగస్తులు, యువకులు, అలాగే సీనియర్ సిటిజన్స్, మీరు ఏది చెప్పండి, అన్ని కార్యక్రమాలు ఇన్నేళ్ళుగా తయారు చేసుకుంటూ ప్రజలకి అందరికీ మనోరంజకంగా ఎన్నో కార్యక్రమాలను చేస్తూ వచ్చింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ. అలాగా ఆ సందర్భంగా, అంటే నడక ఆరోగ్యానికి మంచిదని తెలుసు, మరి ఈ 90 ఏళ్ళ ఆకాశవాణి ఈ వేడుకల్లో భాగంగా రేడియోతో నడక మంచి జీవితానికి పునాది అన్న ఉద్దేశంతో, అంటే నడక మీ ఆరోగ్యానికి ఎలా అయితే మంచిదో, రేడియోతో కానీ మీరు భాగస్వామ్యులు అయితే మీ నిత్య జీవితంలో ఒక ఉదయం లేస్తే రేడియోతో మొదలైతే మీకు అన్ని రసాలు ఉన్నాయి, భక్తి రసం ఉంది, మిమ్మల్ని కరెక్ట్గా మంచి మార్గంలో నడిపించే చింతన కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలన్నీ వింటూ ఉంటే మనం కూడా ఎంతో ఉన్నత వైపు ప్రయాణం చేస్తామన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాకథాన్ ఆకాశవాణి కేంద్రం నుంచి, మన ప్రాంగణం నుంచి మళ్ళీ ఈ ఆర్కే బీచ్కి వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికే చేరుకుంటాం. దీంట్లో మరి ఇంత ఉత్సాహంతో, సంబరంతో ఆకాశవాణి ఉద్యోగులు, తాత్కాలిక ఉద్యోగులు అందరూ భాగమే, వీళ్ళందరూ కూడా పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది.
1: సహాయ సంచాలకులు శ్రీమతి కాశీభట్ల ఇందిరా మాట్లాడుతూ,
4: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ యొక్క వాకథాన్ అరేంజ్ చేయడం జరిగింది. వాకథాన్ మెయిన్ పర్పస్ అయితే అదే, ఫిట్నెస్ అవేర్నెస్ అన్నది మెయిన్ పర్పస్. ఆ తర్వాత అందరూ ఇప్పుడు చూడండి, ఆకాశవాణి కుటుంబంలో ఉన్న మా ఆఫీసర్స్, మా ఇంజనీర్స్, అనౌన్సర్స్, ఆర్జేస్, అంతేకాకుండా మీరు రిటైర్డ్ పీపుల్ కూడా వచ్చి పాల్గొంటున్నారు. ఒక రకంగా అందరూ మళ్ళీ గెట్ టుగెదర్ లాగా అనిపిస్తున్నది, చాలా ఒక హ్యాపీ ఒకేషన్గా అనిపిస్తున్నది. అందరూ కొంచెం ఫిట్నెస్ అవేర్నెస్ ఉండాలి అందరిలో అన్న చిన్న ప్రయత్నం ఇది మాది.
1: కార్యక్రమ నిర్వహణ అధికారిని శ్రీమతి సంగమిత్రపాల్ చౌదరి మాట్లాడుతూ,
5: We are so happy that Akashvani all over the country, radio stations are celebrating Akashvani at 90. This is a matter of great pride and honor for us. Walkathon is one fun activity we have organized and the response is overwhelming. We are so happy that we have so many listeners and so many participants are there amongst our listeners in today's event.
1: ఆకాశవాణి 90 ఏళ్ల ఉత్సవాల గురించి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి వివరిస్తూ,
6: స్వాతంత్ర పోరాటానికి ముందే మొదలైనటువంటి మన ఆకాశవాణి అంతర్లీనంగా స్వతంత్ర పోరాటానికి ఎంతో మద్దతిచ్చి మన త్యాగధనుల ఫలితాలు వచ్చేలాగా మనల్ని ముందుకు నడిపించినటువంటి ఒక గొప్ప సాధనం మన ఆకాశవాణి. ముఖ్యంగా మన భారతదేశ

0: తరగతిలో ఒక భాగం ఆకాశవాణి. ఆకాశవాణి అంతర్లీనంగా ఎంతో అద్భుతమైనటువంటి విజయాలు సాధించినప్పటికీ కూడా బయటకు కనపడకపోయినా కూడా ప్రతి మనిషి ప్రగతిలో భారతదేశంలో ఇది ఒక భాగం. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దశల్లో ఏ విధంగా అయితే ప్రగతిని ఆశిస్తామో అదేవిధంగా భారతదేశం వివిధ దశల్లో ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో బహుజన హితాయ బహుజన సుఖాయ అనేటువంటి ఆలోచనతో ముందుకెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసార సాధనం మన నేషన్స్ వాయిస్, మన ఆకాశవాణి. మరి ఈ అద్భుత అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకుంటే మనం చేసినటువంటి కృషికి ఆనందంగా ఉంటుంది.
1: కార్యక్రమ నిర్వహణ అధికారి శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ,
2: అందరికీ నమస్కారం. ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆకాశవాణి తనదైన శైలిని ఏ రోజు కూడా మార్చుకోలేదు. వందే మాతరంతో మొదలు దేశభక్తి గీతం నుండి సాయంత్రం హిందీలో వార్తలు, ఇంగ్లీష్లో వార్తల వరకు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక ఫిక్స్డ్ పాయింట్ చార్ట్ని పెట్టుకుని దాని ప్రకారంగానే కార్యక్రమాలు రూపొందిస్తుంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఇప్పటి వరకు కూడా ఆ కార్యక్రమాల యొక్క తీరు అంతే క్వాలిటీగా, అంతే సమర్థవంతంగా ఆకాశవాణి మనందరికీ అందిస్తుంది. ఇంక రెండోది, సాంకేతికంగా కూడా వచ్చినటువంటి మార్పుల్ని ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ, ఇప్పుడు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం లైవ్ మీరు టైప్ చేస్తే మీరు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వినవచ్చు. సో అలా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చేటటువంటి మార్పులను ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటూ అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే ప్రత్యేకంగా గమనిస్తే ఏ ఒక్క ఛానల్లోనైనా క్లాసికల్ మ్యూజిక్కి ఒక గంట సమయం వెచ్చించేటటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? గిరిజనుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు, రంగస్థలి పద్యాలు, నాటికలు, నాటకాలు, కార్మికుల కార్యక్రమాలు. సో ఇలా ఒకటని కాదు, ప్రతి రంగంలో ఉండేటటువంటి ప్రజల యొక్క శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ ఆకాశవాణి అనే కార్యక్రమాలు రూపొందిస్తుంది. ముందు ముందు మరిన్ని సమర్థవంతమైన కార్యక్రమాలను రూపొందిస్తూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో వచ్చేటటువంటి టెక్నికల్ చేంజెస్ను కూడా అడాప్ట్ చేసుకుంటూ అత్యంత విలువలతో కూడినటువంటి ప్రసారాలు మీకు అందిస్తుందని చెప్పి భావిస్తున్నాను. మరొక్కసారి శ్రోతలందరికీ కూడా ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు. మళ్ళీ మనం 100 సంవత్సరాల వేడుకను జరుపుకుందామని ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు.
1: పూర్వ కార్యనిర్వహణ అధికారి బేత రామసూరి ప్రకాశరావు వాక్తాను గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ,
3: ఆకాశవాణి ఈ 90 వసంతాల వేడుకల సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో అనేక రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కూడా తన వంతు పాత్ర నిర్వహిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా అనేక రకాల కార్యక్రమాలు ప్రేక్షకులను ఉద్దేశించి, శ్రోతలను ఉద్దేశించి, అలాగే ఆకాశవాణి సంబంధించినటువంటి వ్యక్తులను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేపడుతున్న సందర్భంగా ఈరోజు ఈ వాకథాన్ అన్నది చేపట్టడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ వాకథాన్ని ఎందుకు చేపట్టుకున్నారంటే, ఆకాశవాణి అనేక ఆరోగ్యకరమైనటువంటి కార్యక్రమాలు రూపొందిస్తుంది. దాంట్లో భాగంగానే మనిషికి ఆరోగ్యం ఉండడం అనేది అవసరం. ఆరోగ్యం లేకపోయినట్లయితే మనం ఏ కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదు. కాబట్టి దాని ప్రచారంలో భాగంగా ఈ యొక్క వాకథాన్ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఇలా బయటకు వచ్చి వాకథాన్ అనే కార్యక్రమం చేపట్టడం, ఈ సందర్భంగా నేను ఈ విధంగా పాలు పంచుకోవడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది.
1: అకౌంట్స్ హెడ్ శ్రీమతి పావని మాట్లాడుతూ,
4: నమస్కారం అండి. 90 ఆకాశవాణి ఆల్ ఇండియా రేడియో నెలకొల్పి 90 సంవత్సరాలు అయింది. దాంట్లో తర్వాత ఆకాశవాణిగా రూపాంతరం చెందింది. ఈ ఆల్ ఇండియా రేడియో 90 సంవత్సరాలు ముగించుకోవడంతో ఉత్సవాలు చేసుకోవాలనేసి డైరెక్టరేట్లోని నిర్ణయించారండి. దాని ప్రకారం ఆకాశవాణి విశాఖపట్నంలోని ఈ వాకథాన్ అని, ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ అని అవన్నీ నిర్వహిస్తున్నాం అన్నమాట. ఇవన్నీ వాటికి 90 సంవత్సరాల నాటికి ఈ ఆకాశవాణిలో నేను పనిచేయడం నాకు గర్వకారణంగా అనిపిస్తుంది.
1: పూర్వ ఉద్యోగి బహదూర్ షా రామ్మోహన్ రావు మాట్లాడుతూ,
5: ఆకాశవాణి దేశమంతటా 90 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వారు వాకథాన్ నిర్వహిస్తూ ఉన్నారు. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ది ఆకాశవాణి. థ్యాంక్ యూ.
1: గడిచిన 50 ఆకాశవాణి వింటున్న శ్రోత జిల్లా జాయింట్ కలెక్టర్ గౌరీనీలు విద్యాధరి గారు మాతృమూర్తి సుజాత గారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆకాశవాణి 100 ఉత్సవానికి సిద్ధం కావాలని అన్నారు.
6: మాకు ఆకాశవాణితోనే మొదలవుతుంది, ఆకాశవాణితోనే రోజు ముగిస్తుంది. సో అంత మమేకం అయిపోయినాం ఆకాశవాణి.

0: ఆకాశవాణి మేడం గారితోనే ఉంటాను. కడప ఆకాశవాణి మరి సుజాత అండి. ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ నుంచి అండి, మా మదర్ యూస్ టు అంటే ఆమె కూడా వాడేవారు. సో ఆమెను తీసుకొని మేము అలాగే వచ్చేసింది. సో మొదట వందే మాత్రం, సుజలాం సుఫలాం అక్కడి నుంచి రోజు మొదలయ్యి చివర కర్ణాటిక్ మ్యూజిక్ పడుకొని దానిపాటికి అది వెళ్ళిపోతూ ఉంటుంది. మా పాటికి మేము ఇద్దరు వెళ్ళిపోతాము. ఇది రోజు దాంతోనే మొదలై దాంతోనే ఎండ్ అవుతుంది. సృజనాత్మకంగా చెప్పాలి, ప్రొజెక్ట్ చేయాలంటే ఆ రోజుకి ఆకాశవాణిని మా స్కూల్ పిల్లలకి బాలల వినోదంలో తీసుకొని పార్టిసిపేట్ చేయడం కానీ అటువంటివన్నీ కూడా అదొక్కటే మనకు ఉన్నటువంటి ఒక మార్గం. సో చాలామందిని మనం అలా చేయగలిగాం, మనకు ఇది ఒక బేస్ అయి.
1: పూర్వ ఉద్యోగి కేశవరావు మాట్లాడుతూ,
2: నా పేరు కేశవరావు, నేను ఆకాశవాణి విశాఖపట్నంలో 1982 నుంచి ఉద్యోగంగా పనిచేశాను. నాకు 4 ప్రమోషన్లు వచ్చాయి. బాగా 36 బట్టి అనుభవం ఉంది. ఆకాశవాణిలో పాటల్లో కానీ, ప్రోగ్రాంలో కానీ, ఆటల్లో కానీ అన్నిట్లో పాల్గొన్నాను. ఈ 90 చేసుకోవడం చాలా ఆనందదాయంగా ఉన్నది.
1: 5 రేడియో వింటున్న శ్రోత శ్రీ పాండురంగస్వామి ఆలయం ప్రధాన అర్చకులు శర్మగారు మాట్లాడుతూ,
3: ఈ ఆకాశవాణి కేంద్రం అన్నది చాలా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఉదయాన్నే తెలియజేస్తున్నారు. అలాగే విశేషంగా మనకి భక్తి పాటలు కానీ లేదా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు కానీ, తర్వాత వార్తా విశేషాలు, తర్వాత చిన్నపిల్లలకి వికాసం కలిగించే కార్యక్రమాలు, తర్వాత వృద్ధులు పాటించవలసిన ధర్మాలు, తర్వాత హిందూ ధర్మాన్ని కాపాడే విషయాలు కూడా మనకు ఆకాశవాణి కేంద్రంలో తెలుస్తున్నాయి. కాబట్టి ఈ 90 పూర్తి చేసుకున్నటువంటి ఆకాశవాణి కేంద్రానికి, తర్వాత ఎక్కడైనా ఏవైనా విశేషమైనటువంటి పూజలైనా లేదా విశేషమైనటువంటి కార్యక్రమాలైనా ఆకాశవాణి తెలియజేస్తుంది కాబట్టి, వారికి అత్యుగా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇంకా ఎన్నో వికాసమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలియజేయవలసిందిగా కోరుచున్నాను.
1: న్యూస్ రీడర్ శ్రీమతి పివికేఎం లక్ష్మి మాట్లాడుతూ,
4: ఆకాశవాణి 90 వార్షికోత్సవానికి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. 30 అనుబంధం ఆకాశవాణితో మాకు. ఎఫ్ఎం నుండి ఇప్పటి వరకు కూడా న్యూస్ యూనిట్ వరకు చాలా చాలా నేర్చుకున్నాం ఆకాశవాణి ద్వారా. మేము భాషాపరంగా, భావపరంగా, సొసైటీ పరంగా ఎంతోమంది అధికారులతో మమేకమై వాళ్ళ నుండి చాలా విజ్ఞానాన్ని నేర్చుకుంటూ ఈ స్థాయిలో ఇప్పుడు 10 చెప్పే విధంగా అన్ని రకాలుగా కూడా ఎదిగామని భావిస్తున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆకాశవాణి, టు బీయింగ్ విత్ ఆకాశవాణి.
1: రేడియో జాకీ శ్రీమతి ప్రవీణ,
5: ఆకాశవాణి 90 కంప్లీట్ చేసుకున్న సెలబ్రేషన్స్లో మనం ఈరోజు వాక్దాన్ ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఇది చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఆల్ ఇండియా రేడియోలో మేము అంటే ఒక్కొక్కసారి అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు వస్తాం, తర్వాత డ్యూటీ టైంలో ఎవరు ఉంటే వాళ్ళని కలుస్తాం. బట్ ఒకేసారి ఆకాశవాణి స్టాఫ్ అందరినీ, ఫ్యామిలీ అంతా ఇక్కడ కలవడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా వరకు. యాక్చువల్లీ వాక్దాన్ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకు అని అంటే, సో ఆకాశవాణి ప్రతి ఇంట్లో ఉండేటటువంటి ఒక ఫ్రెండ్ లాంటిది. 90 నుంచి ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ మనకి ఈ వాక్దాన్ నడుస్తుంది. ఇందులో ఎవరైతే ఉంటారో మనం అందరం అనుకుంటారు కామన్గా, అయితే ఆకాశవాణిలో ఉండేవాళ్ళు అంటే అనౌన్సర్స్ ఎలా ఉంటారు, ఎలా చేస్తారు, టెక్నీషియన్స్ ఏంటని. సో ఇప్పుడు అందరు కలిసి ఇలా ఒకసారి ఉంటే, సో ఆకాశవాణి ప్రయాణం అలాగా నడుస్తుంది జనంలోకి అన్నట్టుగా అనిపిస్తుంది.
1: రేడియో జాకీలు శివకుమారి, సౌజన్య, హారిక.
6: ఆకాశవాణి జూన్8 మనకి 90 పూర్తి చేసుకుంటుంది. ఎప్పటికీ తరగని ఆస్తి అని చెప్పొచ్చు ఆకాశవాణి. అంటే ఎన్ని ఛానల్స్ వచ్చినా, ఎలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చినా సరే, ఆకాశవాణిని మించిన ఆస్తి మరొకటి లేదు ఇండియాకి. అంతే, ఆకాశవాణి ఈజ్ ఫర్ ఎవర్.
7: ఈ 90 ఆకాశవాణి ఈ వాక్తాన్లో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.
8: హాయ్, 90 ఆకాశవాణి సెలబ్రేట్ చేసుకున్న సందర్భంగా వాకథాన్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సమైరా, ఆర్జే సమైరా.
1: అనౌన్సర్ శ్రీ గంగాధర్.
9: ఆకాశవాణి 90 పూర్తి చేసుకున్న సందర్భంగా దేశం మొత్తం ఈ 90 ఉత్సవాల వసంతాల పండుగ ఆకాశవాణి శ్రోతలు, సిబ్బంది అందరూ చాలా ఘనంగా ఇండియా మొత్తం జరుపుకుంటున్నారు. మనకు చిన్నప్పటి నుండి మొదటి మీడియా ఆకాశవాణి, అటు సంగీతం కానివ్వండి, బాలభారతి చిన్నపిల్లల కార్యక్రమాలు కానివ్వండి, మహిళలకు సంబంధించి మహిళవాణి కార్యక్రమాలు అండి, అలాగే యువవాణి అంటే యువజన కార్యక్రమం యూత్కి స్టూడెంట్స్ సంబంధించి కానివ్వండి, అలాగే మనకి ఇంగ్లీష్ వార్తలు ఇప్పటికీ కూడాను మన ఢిల్లీ కేంద్రం నుంచి వస్తాయి, అప్పటికి ఇప్పటికీ అదే క్వాలిటీ ఈ 90 ఉత్సవంలో పోవాలి.

0: చూడడానికి సిబ్బంది అలాగే విశాఖ వాసులు కూడా పాల్గొని విజయవంతం చేస్తున్నారు.
1: ఇంజనీరింగ్ ప్రొడక్షన్ విభాగం అధికారులు, శాశ్వత తాత్కాలిక ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాఖ్యాతలు, న్యూస్ రీడర్లు, రేడియో జాకీలు, సంగీతం, సాహిత్యం, జానపదం, వ్యవసాయం, మహిళా విభాగం సిబ్బంది, బ్రాడ్కాస్టింగ్ అసిస్టెంట్లు, పరిపాలన విభాగం, ఇలా వివిధ విభాగాలకు చెందిన సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమ్మకం, అనుబంధం, సేవతో నిండిన సంవత్సరాలుగా ఆకాశవాణి 90 ఏళ్ళు పూర్తి చేసుకుంది. కలిసి నడుద్దాం, కలిసి వేడుక చేసుకుందాం అంటూ ఆకాశవాణి నినదించింది. ఆరోగ్యం, ఐక్యత, దేశం కోసం ఒక అడుగు అంటూ ఆకాశవాణి 90 ఏళ్ల ఉత్సవాలలో ఎలుగెత్తు చాటింది. 90 సంవత్సరాల స్వరాల ప్రయాణం విశ్వసనీయత యొక్క వారసత్వంగా ఆకాశవాణి నిలుస్తోంది. సిరిపురం రేడియో కేంద్రం వద్ద మొదలైన వాక్తాన్, శ్రీ పాండురంగస్వామి ఆలయం, సాగర తీరం, శ్రీ భవతరిణిమాత ఆలయం, శ్రీ రామకృష్ణ మఠం మీదుగా రేడియో కేంద్రం వరకు సాగింది. ఎంతో క్రమశిక్షణతో సాగిన వాక్తాన్ పురప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. ఆకాశవాణి లోగో ముద్రించిన టీషర్ట్లు, టోపీలు ధరించిన సిబ్బంది ప్లకార్డులు చేతబూని ఆకాశవాణి ఖ్యాతిని కీర్తిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ సాగర తీరం వెంబడి నడిచారు. బహుజన హితాయ, బహుజన సుఖాయ, సముద్రపు హోరు, ఆకాశవాణి జోరు అంటూ చేసిన నినాదాలకు ప్రజల నుంచి మద్దతు లభించింది. రేడియో కేంద్రం కూడలిలో నిర్వహించిన మానవహారం అందరినీ ఆకట్టుకుంది. డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆర్ హర్షలత గారు మాట్లాడుతూ,
2: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జాతీయోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరి ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కూడా మరి వాకథాన్ నిర్వహించింది. ఈరోజు 19వ తారీఖున ఉదయం మేము 6:30 గంటలకి ఆకాశవాణి కేంద్రం సమీపం నుంచి మొదలు బయలుదేరి మేము బీచ్ రోడ్లోంచి తిరిగి మేము ఆకాశవాణి కేంద్రంకు వెళ్తున్నాము. ఈ ప్రయాణంలోని 1963లో ప్రారంభమైన ఆకాశవాణి విశాఖపట్నం 63 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. అనేక మంది శ్రోతల మన్నలు పొందుకొని ఆకాశవాణికి ముందు కొనసాగుతుంది. మా స్టాఫ్ అందరికీ, పూర్వ అధికారులకి, ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళకి, క్యాజువల్స్తో సహా అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆకాశవాణి వాకథాన్ విజయవంతంగా ముగిసిందని తెలియజేస్తూ, ఆకాశవాణితో అనుబంధం ఉన్న అందరికీ కూడా మరి ఈ శుభ సందర్భంలో ఈ శుభాభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
1: ఎంతో ఉత్సాహంగా సాగిన 3 కిలోమీటర్ల వాకథాన్ విజయవంతంగా ముగిసింది.
3: ఇంతవరకు మీరు ఆకాశవాణి 90 వసంతాల వేడుకలలో భాగంగా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిన్న మంగళవారం నాడు నిర్వహించిన వాకథాన్పై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ నాగనబోయిన నాగేశ్వరరావు, సహకారం శ్రీమతి ఎస్ ప్రమీలకుమారి, పర్యవేక్షణ శ్రీ టి దిలీప్ కుమార్ రెడ్డి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, ఇప్పుడు ఒక పాట విందాం.

0: క్రిమినల్ చిత్రం నుంచి ఎంఎం కీరవాణి, కెఎస్ చిత్ర పాడిన పాట విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో మధురిమ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంతో మీ నుంచి సెలవు తీసుకుంటున్నది మీ పెండ్యాల రత్నమాల.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధురిమ సినిమా పాటలు.

ఆ ప్రకారంగా దరిద్రనారాయణ బిరుదాంచితుండు జీర్ణవస్త నిత్యాలంకృతుండు 27 పుత్రపుత్రిక పరివేష్టిత కుటీరుండు బ్రహ్మశ్రీ కుచేలుండు. తమకు తెలిసిన కథే. ఒకనొక దివసంబున వికల మానసుండై ఉండగా అతని అర్ధాంగి మిస్సెస్ వామాక్షి కుచేల ఏమని వైజు అడ్వైజు చేసిందయ్యా అంటే,

నాయనలారా, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కవలదు, సిఫారసే లేకుంటే చిన్న ఫైల్ అయినా జరగదు. ఎక్స్క్యూజ్ మీ, చిన్న పనైనా జరగదు. కాబట్టి ద్వారకానగరి దారి బట్టి నీ క్లాసుమేటు బాలకృష్ణుని, గోపాలకృష్ణుని, ఆ బాల గోపాలకృష్ణుని ఇంటర్వ్యూ.

0: వండర్ఫుల్ రా శిష్య, ప్రార్థించవయ్యా అని తన సతీమణి చేత సలహాత్కృతుండై కుచేలుండు. ఎట్టకేలకు ద్వారకా పట్టణమున కరిగి తద్వైభవమునుగా అంచి తల తిరిగి.
1: షోడా గురు.
0: థ్యాంక్స్ రా శిష్య, థ్యాంక్స్. ఎక్కడున్నావు?
1: తల తిరిగి తద్వైభవమునుగాంచి.
0: తద్వైభవమునుగాంచి తల తిరిగి.
1: ఆహా, ఏమి శోభ, ఏమి శోభ, శోభ.
2: ఏమండి పిలిచారా?
0: రామాయణంలో పెడకల వేట. తద్వైభవమునుగాంచి తల తిరిగి కృష్ణ పరమాత్ముని గని కరిగి పరవశించు కుచేలుని గని పరంధ్రావుడు ఏమన్నాడయ్యా అంటే.

ఆ పలుకులు విని సిగ్గుతో ముడుచుకుపోయిన కుచేలుని వడలంతా తడిమి ఉత్తరీయపు కొంగున ఉన్న అటుకుల మూట పరికించి తటాలున ఆరగించి తృప్తిగా అత్రేంచి ఆ కృష్ణ పరమాత్మ కుచేలుని పూర్హట్టుకు వెళ్ళి గంపెడు పిల్లలను గాంచి దిగ్భ్రమ చెంది ఏమన్నాడయ్యా అంటే, కుచేల ఇది నీ ఇల్లా లేక మున్సిపల్ స్కూలా? అయ్యయ్యో, అష్ట భార్యలున్న నాకే ఇందరు పిల్లలు లేరే, బాపురే నీకెందుకయ్యా ఇందరు పిల్లలని? కృష్ణ పరమాత్మ కుచేలునితో చివరిసరిగా ఏమన్నాడయ్యా అంటే, ఆ

అయ్యా మృదంగ విద్వాన్ నువ్వు కూడా స్టాప్. ఈ ప్రకారంగా దివ్యవాణి ప్రబోధించగా ఆకాశవాణి ఏమని శృతి కల్పిందయ్యా అంటే, ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం ఎర్ర త్రికోణం శ్రీమద్ మహారాయణ.

వీరాభిమన్యు ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ గీతానికి సాహిత్యం ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.

అశ్వమేధ ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం ఇళయరాజా.

0: దారి తప్పిన మనిషి. ఈ చిత్రం నుండి పిసిసిల ఎల్ఆర్ అంజలి పాడిన పాట విన్నారు. సాహిత్యం వేటూరి, సంగీతం విజయభాస్కర్.
1: ఆకాశంలో వినిపించే మధురస్వరం,
2: మనసుల్లో నిలిచిపోయే అందమైన జ్ఞాపకం,
1: 90 ఏళ్ల ప్రయాణం,
2: ఎన్నో ఏళ్ల అనుబంధం.
1: ఆకాశవాణి మన అందరి గుండె చప్పుడు,
2: వార్తల వెలుగు,
1: సంగీతపు పరిమళం,
2: సంస్కృతికి చిరునామా,
1: భారతమాత గర్వ కారణం
2: ఆకాశవాణి,
1: శ్రోతల హృదయ స్పందన.
3: 90 ఏళ్ల ఆకాశవాణి మీకోసం, మీతోనే.

స్వప్న ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సాహిత్యం దాసరి నారాయణరావు, సంగీతం చల్లపల్లె సత్యం. ఇక చివరిగా వినబోతున్న పాట పంతులమ్మ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గానం. వేటూరు సాహిత్యం, రాజన్ నాగేంద్ర సంగీతం.

మధురిమ సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు ఈ ప్రసారంలో 12:10 మధుమంజరిలో వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎన్సీఏఆర్టీ వారి ప్రయోజిత కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రక్తదానం మహాదానం. రక్తదానం పట్ల అపోహలను విడనాడండి. రక్తదాతలకు చేయూతనివ్వండి. ఒకరు ఒకసారి రక్తం దానం చేస్తే అది ముగ్గురు ప్రాణాలను కాపాడుతుంది. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపున్న ఆరోగ్యవంతులు రక్తం దానం చేయవచ్చు. ఏడాదికి 4 సార్లు రక్తం దానం చేయడానికి అవకాశం ఉంటుంది. రక్తదాతలకు చేయూతనివ్వండి. రక్తదానం పట్ల అవగాహన పెంచండి. రక్తదాతలుగా నిలవడానికి ఎవరికి వారే ముందుకు రావాలి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. పర్యావరణాన్ని మనం రక్షిస్తే ఆ పర్యావరణం మనల్ని కంటికి రెప్పలా చూస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 12 గంటలు కావస్తుంది. ముందుగా హిందీలోను తర్వాత ఆంగ్లంలోను వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుండి
1: నమస్కార్. ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలతా. प्रधानमंत्री नरेंद्र मोदी आज रोम में इटली के प्रधानमंत्री जॉर्जिया मेलोनी से वार्ता करेंगे. दोनों नेता भारत पश्चिम एशिया यूरोप आर्थिक गलियारे के लिए सहयोग बढ़ाने पर चर्चा और वर्ष 2025 से 2029 तक संयुक्त रणनीतिक कार्रवाई योजना की समीक्षा करेंगे. हमारे संवाददाता ने बताया है कि प्रधानमंत्री की यात्रा के दौरान दोनों देशों के बीच व्यापार, रक्षा, परिवहन, समुद्री सुरक्षा, बंदरगाह संबंधी सहयोग और स्वच्छ ऊर्जा सहित प्रमुख क्षेत्रों में समझौतों पर हस्ताक्षर होने की संभावना है.
2: प्रधानमंत्री नरेंद्र मोदी आज क्विरिनल पैलेस में इटली के राष्ट्रपति सर्जियो मत्तारेला से मुलाकात करेंगे, जहां उन्हें गार्ड ऑफ ऑनर प्रदान किया जाएगा. आज के कार्यक्रमों में प्रतिनिधि मंडल स्तरीय वार्ताएं, प्रेस वक्तव्य, समझौता ज्ञापनों का आदान प्रदान, द्विपक्षीय बैठकें और खाद्य एवं कृषि संगठन का दौरा शामिल है. प्रधानमंत्री मोदी मोरस निग्रा ब्लैक मुलबरी का पौधा भी लगाएंगे. ये एक ऐसी प्रजाति है जो अपने पाक, औषधीय और सांस्कृतिक महत्व के कारण भारत और इटली को प्रतीकात्मक रूप से जोड़ती है. रोम से सुपर्णा भाटिया.
1: प्रधानमंत्री मोदी ने कहा कि वो इटली की प्रधानमंत्री के साथ होने वाली बैठक को लेकर उत्सुक हैं. उन्होंने आशा व्यक्त की कि दोनों के बीच बातचीत में मुख्य रूप से भारत इटली संबंधों को मजबूत करने पर ध्यान केंद्रित किया जाएगा. सोशल मीडिया पोस्ट में श्री मोदी ने कहा कि रोम पहुंचने पर उन्हें प्रधानमंत्री मेलोनी के साथ रात के खाने पर मिलने का अवसर मिला, जिसके बाद उन्होंने मशहूर कॉलिसियम का दौरा किया. उन्होंने कहा कि दोनों नेताओं ने कई विषयों पर अपने विचार साझा किए. प्रधानमंत्री ने इटली के प्रसिद्ध चित्रकार जियांपोलो टोमासिट्टी की भारतीय

మనుషులంతా ఒకటే. ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం ఎస్ రాజేశ్వరరావు. తరువాత వినబోతున్న గీతం సుద్దాల అశోక్ తేజ సాహిత్యంలో, ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, ఎంఎం కీరవాణి, మాలవిక పాడిన పాట వింటారు. చిత్రం పాండురంగడు.

ఆంధ్రకేసరి ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. సాహిత్యం ఆరుద్ర, సంగీతం చెల్లపిల్ల సత్యం. ఆత్రేయ సాహిత్యానికి పెండ్యాల సంగీతం సమకూర్చుగా ఘంటసాల పి సుశీల పాడిన పాట వింటారు. చిత్రం మనసు మాంగళ్యం.

0: మధుమంజరి సినిమా పాటలు విన్నారు. మరిన్ని చిత్రగీతాలు ఈ ప్రసారంలో 1:10 వినవచ్చు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 అవుతుంది. జాతీయ వార్తలు కాసేపట్లో హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన, సమానత్వంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న రాత్రి ఇటలీ రాజధాని రోమ్కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఇటలీ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ అంతర్జాతీయ సహకార శాఖ మంత్రి ఆంటోనియో తాజానీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ, అధ్యక్షుడు సెర్గియో మత్తారెల్లాతో చర్చలు జరుపుతారు. భారత్ ఇటలీ మధ్య సహకారాన్ని, ముఖ్యంగా భారత్ మిడిల్ ఈస్ట్ యూరప్ ఆర్థిక కారిడార్ను ఎలా బలోపేతం చేయాలనే అంశంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారిస్తారు. అలాగే 2025-2029 ఉమ్మడి వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక పురోగతిని కూడా ఇరు దేశాల నేతలు సమీక్షిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ నేషన్స్కు చెందిన ఆహార వ్యవసాయ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని కూడా సందర్శిస్తారు. భారత్ ఇటలీల మధ్య చిరకాలంగా బహుముఖ భాగస్వామ్యం కొనసాగుతోందని, ఈ పర్యటన ఇరు దేశాల సంబంధాలకు మరింత నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 2024 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ సందర్శించారు. ఈరోజు ఇటలీ ప్రధానమంత్రితో జరగబోయే సమావేశం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు మోదీ తెలియజేశారు. ఇరు దేశాల మధ్య చర్చలు భారత్ ఇటలీ సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రోమ్లో ల్యాండ్ అయిన తర్వాత తనకు ప్రధానమంత్రి మెలోనిని రాత్రి భోజనం సందర్భంగా కలిసే అవకాశం లభించిందని, ఆ తర్వాత తామిద్దరం కలిసి ప్రసిద్ధ కొలోసియంను సందర్శించామని సోషల్ మీడియాలో తెలియజేశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఇరు దేశాల నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు మోదీ తెలియజేశారు. భారత్ ఇటలీ మైత్రిని మరింతగా పెంపొందించేందుకు ఈరోజు జరిపే చర్చలు మరింతగా దోహదపడతాయని చెప్పారు. నిన్న సాయంత్రం రోమ్లో తనకు ఘన స్వాగతం పలికినందుకు ఇటలీలోని భారతీయ సమాజానికి ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. భారతదేశం పట్ల వారికున్న లోతైన అభిమానం, భారత ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంలో వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయమని మోదీ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులు దేశం గర్వించేలా చేస్తూనే ఉన్నారని మోదీ సోషల్ మీడియా పోస్టులో కొనియాడారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ నెల 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. మార్కో రూబియో భారతదేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కాగా కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ నగరాలు సందర్శించనున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. భారత ఉన్నతాధికారులతో జరిగే సమావేశాల్లో రూబియో ఇంధనం, భద్రత, వాణిజ్యం, రక్షణ సహకారంపై చర్చిస్తారని విదేశాంగ శాఖ ప్రతినిధి తెలియజేశారు. ఆస్ట్రేలియా, జపాన్, అమెరికాతో కూడిన క్వాడ్ కూటమి సమావేశానికి భారతదేశం వేదిక కానున్నదని, ఈ సమావేశానికి రూబియో హాజరవుతారని న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం తెలియజేసింది. పశ్చిమాసియా సంక్షోభం వంటి తీవ్రమైన అంతర్జాతీయ సవాళ్లతో పాటు ఇతర కీలకాంశాలపై చర్చించేందుకు వచ్చే వారం క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించడానికి మన దేశం సిద్ధమవుతోంది. ఈ నెల 26వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ధర్మబద్ధమైన ప్రవర్తన అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రం కాకుండా సమగ్ర సమాజాన్ని ప్రకాశింపచేసే దీపం వంటిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పేర్కొన్నారు. సోషల్ మీడియా పోస్టులో ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ ఆదర్శాన్ని అందిపుచ్చుకుని ఈనాడు దేశ ప్రజలందరూ సంపూర్ణమైన నిగ్రహం, సామర్థ్యం, కర్తవ్య దీక్షతో దేశ నిర్మాణంలో నిమగ్నమయ్యారని అన్నారు. ఏది చేయాలి, ఏది చేయకూడదు అనే నిర్ణయం ఒకరి వ్యక్తిగత అభిప్రాయం లేదా తాత్కాలిక భావోద్వేగాలపై ఆధారపడి ఉండకూడదని మోదీ స్పష్టం చేశారు. నడవడికకు సరైన దిశానిర్దేశాన్ని, క్రమశిక్షణను అందించే శాస్త్రాల్లో పొందుపరిచిన సుప్రసిద్ధ ప్రమాణాల ఆధారంగానే వ్యక్తి నిర్ణయాలు ఉండాలని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆయా ప్రమాణాల వ్యవస్థకు అనుగుణంగానే నడుచుకోవాలని, అప్పుడే వారి ప్రవర్తన సమతూకంతో కూడుకుని ప్రామాణికంగా అర్థవంతంగా మారుతుందని ప్రధానమంత్రి తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మైనారిటీలకు భారతదేశం అత్యంత సురక్షితమైన, సమ్మిళితమైన దేశాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన రాష్ట్ర మైనారిటీ కమిషన్ల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత ఉపఖండంలోని పొరుగు దేశాలను పరిశీలిస్తే అక్కడ మైనారిటీ వర్గాలు తమ మనుగడకే ముప్పు వాటిల్లే సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న సందర్భాలను మనం తరచుగా చూస్తుంటామని రిజిజు పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి శ్రీలంక వరకు ఈ ప్రాంతంలోని మైనారిటీలు భారత్ను తమకు ఆశ్రయం, భద్రత, గౌరవం ఇచ్చే స్థానంగా చూస్తున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. మైనారిటీ వర్గాల సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించడంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్లు మరింత చురుకైన పాత్ర పోషించాలని మంత్రి పిలుపునిచ్చారు. మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమం, ప్రధానమంత్రి విరాసత్ కా సంవర్ధన్ వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు రిజిజు చెప్పారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా రక్షణ మంత్రి ఆన్ గ్యూబాక్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, సాంకేతిక సహకారం పట్ల ఉమ్మడి నిబద్ధతతో భారత్ సౌత్ కొరియా రక్షణ, రక్షణ పరిశ్రమ, వ్యూహాత్మక సహకారాన్ని మరింత పెంపొందించుకునే మార్గాలపై వారిద్దరూ చర్చించారు. రక్షణ సైబర్ సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారతదేశం, సౌత్ కొరియా ఒప్పందాలు కుదుర్చుకున్నాయని, తమ మధ్య సమావేశం అత్యంత ఫలప్రదంగా జరిగిందని రాజ్నాథ్ సింగ్ సోషల్ మీడియాలో తెలియజేశారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా జెనీవాలో జరిగిన 79వ ప్రపంచ ఆరోగ్య

0: ఆరోగ్య అసెంబ్లీలో సార్వత్రిక ఆరోగ్య సేవల విస్తరణ, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణల గురించి మన దేశానికి ఉన్న నిబద్ధతను పునరుద్ఘాటించారు. ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలను పునర్నిర్మించడం ఒక ఉమ్మడి బాధ్యత అనే ఇతివృత్తంతో జరిగిన సభలో నడ్డా ప్రసంగిస్తూ, ప్రభుత్వం మొత్తం సమాజం యావత్తు అనే సమగ్ర విధానంతో సార్వత్రిక ఆరోగ్య సేవల కవరేజ్ దిశగా భారతదేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా వివరించారు.
1: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. For this, we have established 185,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. In addition, we are committed to developing a robust and resilient public health infrastructure for pandemic preparedness and emergency responses.
0: లక్ష 85,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను అందుబాటులోకి తెచ్చి సమాజంలో క్షేత్రస్థాయిలోనే సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు అందిస్తున్నట్లు నడ్డా తెలియజేశారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో ఈరోజు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి తెలియజేశారు. విద్యార్థులు గమనించాలి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ 1కి సెట్ సి ప్రశ్నాపత్రాన్ని ఎంపిక చేశారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, నైరుతి బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంతాలు, యానాం, మరఠ్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో కూడా వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. చైనాలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు, వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీని కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గల్లంతయ్యారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో చర్చలు జరుపుతారు. భారత్ ప్రపంచంలోనే అల్పసంఖ్యాక వర్గాలకు అత్యంత సురక్షితమైన సమ్మిళితంతో కూడుకున్న ప్రదేశమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. దేశంలో అనేక చోట్ల ఈరోజు తీవ్రమైన వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. కార్మికుల కార్యక్రమం.

0: ఈనాటి కార్మికుల కార్యక్రమంలో గర్భవతుల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవ గారితో శ్రీమతి కె ఇందిరా గారి పరిచయం, పరివర్తన శ్రీ పివి సోమశేఖర్ గారి కథానిక ఉంటాయి. ముందుగా గర్భవతుల్లో మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవి గారితో శ్రీమతి కె ఇందిరా గారి పరిచయాన్ని ఇప్పుడు విందాం.
1: ఈరోజు మా ఆకాశవాణి స్టూడియోలో డాక్టర్ వేణు మాధవి వచ్చారు. వీరు ఎండోక్రైనాలజిస్ట్. వీరితోటి మధుమేహ వ్యాధి, ముఖ్యంగా గర్భవతుల్లో వచ్చే మధుమేహ వ్యాధి గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ వేణు మాధవి గారు.
2: నమస్తే అండి.
1: డాక్టర్ గారు, మధుమేహ వ్యాధి లేదా డయాబెటిక్ అంటే ఏమిటి ఒకసారి చెప్తారా? దానికి కారణాలు ఏమేమి ఉంటాయి?
2: మధుమేహ వ్యాధి అంటే మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి ఎప్పుడైతే పెరుగుతాయో దాన్ని మనం మధుమేహ వ్యాధి అని అంటాం. యూజువల్గా మనకి ఏజ్ ఒక 45 ఇయర్స్ దాటిన తర్వాత Type 2 డయాబెటీస్ అనేది సోకడం అనేది చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా వెయిట్ ఎక్కువ ఉండటం, అంటే BMI more than 23 ఉన్నా, లేకపోతే వాళ్ళకి PCOD ప్రాబ్లం ఉన్నా, ఆర్ అసోసియేటెడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా, BP లెవెల్స్ ఎక్కువ ఉన్నా, వాళ్ళకి రిస్క్ అనేది నార్మల్ పాపులేషన్ కంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ మన ఫ్యామిలీలో షుగర్స్ ఉన్నా కానీ మనకు వచ్చే అవకాశం కొంచెం పెరుగుతుంది. దాంతోపాటు

0: మనం ఒక సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్కువ శాతం కూర్చోవడం, ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం, హెల్దీ ఫుడ్స్ తీసుకోకుండా జంక్ ఫుడ్స్ తీసుకోవటం అనేది చేస్తే త్వరగా మనకి మధుమేహం సోకడం అనేది జరుగుతుంది.
1: మేడం, ఇందులో మీరు టైప్ 2 అన్నారు కదా, మరి డయాబెటీస్ లో టైప్ 1 టైప్ 2 ఇటువంటివి ఉంటాయా?
0: చాలా రకాలు ఉంటాయండి డయాబెటీస్ లో. సో టైప్ 1 ఒకటి, టైప్ 2 ఒకటి, ఇంకా టైప్ 3 అండ్ టైప్ 4 కూడా ఉంటాయి. బట్ యూజువల్ గా మనం కామన్ గా చూసేది టైప్ 1 అండ్ టైప్ 2 డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ అనేది మనం యంగర్ ఏజ్ గ్రూప్ లో చూస్తామండి. వాళ్ళలో ఏంటంటే మనకి ప్యాంక్రియాస్ లో బీటా సెల్స్ అనేవి ఏవైతే ఉంటాయో వాటికి యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ఆ బీటా సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అవి డ్యామేజ్ అవటం మూలాన ఏమవుతుందంటే ఇన్సులిన్ సెక్రిషన్ అనేది తగ్గిపోతుంది. అందుకే మనకి టైప్ 1 డయాబెటీస్లో షుగర్కి ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఇన్సులినే ఉంటుంది, మెడిసిన్స్ వల్ల తగ్గదు. సో వాళ్ళకి ఇన్సులిన్ ఉండదు కాబట్టి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో యూజువలీ ఇది మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా చిన్న బేబీస్కి కౌస్ మిల్క్ ఇవ్వటం వలన కూడా కొన్నిసార్లు ఇది రావటం జరిగిందన్నట్టు అబ్జర్వ్ చేశారన్నమాట.
1: మరి టైప్ 2 అంటే?
0: టైప్ 2 డయాబెటీస్ అనేది ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి. బట్ ఇప్పట్లో మనం ఏంటంటే ఈవెన్ అడలసెంట్ ఏజ్ గ్రూప్, కొంచెం తక్కువ ఏజ్ గ్రూప్ లో కూడా మనం టైప్ 2 డయాబెటీస్ చూస్తున్నాం. దీని యొక్క కారణం ఏంటంటే మన యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే చేంజ్ అయింది, అంటే మనము ఎక్సర్సైజ్కి ఎక్కువ వాల్యూ ఇవ్వటం లేదు, జంక్ ఫుడ్స్ ఎక్కువ వాడుతున్నాము. ఎక్కువగా ఏంటంటే ఎవ్రీబడి ఆల్ ఏజ్ గ్రూప్స్ మనం ఎక్కువ శాతం ఫోన్లోనే టైం స్పెండ్ చేయటం అనేది చూస్తున్నాము. సో ఇవన్నీ రీజన్స్ వల్ల షుగర్ అనేది వెయిట్ పెరగటం వలన, లివర్లో ఫ్యాట్ పెరగటం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే వీళ్ళలో ఇన్సులిన్ సెక్రెషన్ నార్మల్గానే ఉంది, కానీ ఆ ఇన్సులిన్ ఏదైతే రిసెప్టార్స్కి బైండ్ అయ్యి పనిచేస్తుందో దాని యొక్క పని అనేది అది చేయాలి. అంటే మన సెల్స్లో గ్లూకోజ్ అప్టేక్ కోసం ఈ ఇన్సులిన్ అనేది సిగ్నలింగ్ పాత్వే ఏదైతే ఉంటుందో దానికి రెసిస్టెన్స్ డెవలప్ అవుతుందన్నమాట. దానివల్ల గ్లూకోజ్ అప్టేక్ అనేవి సెల్స్లో జరగకపోవటం వల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి
1: పెరుగుతాయి.
0: మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనీసం 5 to 10 years మనం పోస్ట్ పోన్ చేయొచ్చు మనకు వచ్చే డయాబెటీస్ని. సో మన పేరెంట్స్కి డయాబెటీస్ ఉన్నప్పుడు, ఎస్పెషలీ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు, వీ షుడ్ బి మోర్ కీన్. మనం ముందరే జాగ్రత్త పడితే, మన డైట్ చేంజెస్ చేసుకుంటే కానీ డెఫినెట్గా మనకి కొంతవరకు డీలే అనేది డెఫినెట్గా చూస్తాము.
1: మరి ఇప్పుడు గర్భవతుల్లో చాలాసార్లు షుగర్ టెస్ట్ చేస్తే చిన్న వయసులోనే, అంతవరకు ఏమీ ఉండదు, కానీ ఒక్కసారి ప్రెగ్నెంట్ అయిన తర్వాత షుగర్ టెస్ట్లో డయాబెటిక్గా కనిపిస్తుంది, దీని కారణం ఏముండొచ్చు?
0: యూజువలీ ఏంటంటే అండి, మన ఏషియన్స్లో, మన ఏషియన్స్ ఎస్పెషలీ ఇండియన్స్లో ఏంటంటే లోవర్ ఫ్యాట్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనకి డయాబెటీస్ సోకడం అనేది ప్రపంచంలో వేరే ఏరియాస్తో కంపేర్ చేస్తే మనకి ఎక్కువగా ఉంటుంది.
1: ఈ లోవర్ ఫ్యాట్ ఎక్కువ ఉండడం అంటే ఏంటండి?
0: జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అండి, మన జెనెటిక్స్, మన పురాతనంగా మనకు మన ఆన్సెస్టర్స్ ద్వారా వచ్చిన జన్యపరంగా మన బాడీ కాన్స్టిట్యూషన్ అలా ఉంటుంది. సో ఆ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ వల్ల వీఆర్ మోర్ ప్రోన్ ఫర్ డయాబెటీస్. అంటే ఇప్పుడు వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన కన్జంప్షన్ ఆఫ్ రైస్ కానీ ఇవి కూడా కొంచెం ఎక్కువ శాతంలో ఉండటం మూలాన కూడా మనకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. దాంతోపాటు ఈ మధ్య కాలంలో, ప్రీవియస్గా మన వాళ్ళు ఎక్కువగా వర్క్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు మనం ఏంటి, ఎక్కువ శాతం మన వర్క్ అంతా కూడా సెడెంటరీగానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, దానివల్ల మనకి రిస్క్ ఎక్కువ అవుతుంది. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో బికాస్ ఆఫ్ స్ట్రెస్ కానీ, ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ కానీ, పొల్యూషన్ కానీ, ఈవెన్ చిల్డ్రన్ యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా పీసీఓడీ ప్రాబ్లం కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. సో పీసీఓడీ ఉన్న అమ్మాయిలు ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో వాళ్ళకు కూడా రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది.
1: మరి ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు తనకి సడన్గా మధుమేహ వ్యాధి ఉంది అని తెలిస్తే దీనికి ట్రీట్మెంట్ ఎలాగిస్తారండి?
0: యూజువలీ ప్రెగ్నెన్సీలో మనకి 75 grams ఓజీటీటీ టెస్ట్ అని ఉంటుందండి. సో ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో మనం షుగర్ టెస్ట్ అనేది చేస్తాము. దానిలో నార్మల్ ఉన్నప్పుడు 24 to 28 weeks మధ్యలో 75 grams ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని ఉంటుంది. సో ఇట్ ఈస్ అ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. దానిలో వాల్యూస్ మనకి WHO నార్మ్స్ ప్రకారం ఒకవేళ ఎక్కువగా ఉంటే కానీ మనము వాళ్ళకి ఫస్ట్ లెవెల్స్ ఎంత ఉన్నాయో దాన్ని బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో జస్ట్ మైల్డ్ ఎలివేషన్సే ఉంటే కానీ మనం డైట్ అనేది చెప్తాం, డైట్ అండ్ ఎక్సర్సైజ్ చెప్తాం. 2 weeks కొకసారి మానిటర్ చేస్తాం. అదే ఒకవేళ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే

0: మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఓన్లీ ఒక్క రకం ట్యాబ్లెట్ మాత్రమే అలౌడ్, మెట్ఫార్మిన్ అని ఉంటుంది. మిగతా ట్యాబ్లెట్స్ అన్నిటికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. అందువలన మనం ప్రెగ్నెన్సీలో వాటిని యూజ్ చేయడానికి లేదు ప్రజెంట్ ఉన్న స్టడీస్ ప్రకారం. సో మనం ఏంటంటే ఓన్లీ ఇన్సులిన్కే వెళ్లాల్సి ఉంటుంది. సో వాళ్ళలో యూజువల్గా కొంచెం షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టుగా అయితే మనం బేసల్ బోలస్ అంటే ఇన్సులిన్ లాంగ్ యాక్టింగ్ షార్ట్ యాక్టింగ్ కంబైన్ చేసుకుని పెట్టుకోవటం అనేది జరుగుతుంది.
1: మరి మేడం, ఇప్పుడు మామూలుగా డయాబెటిక్ టైప్ 2కి మీరు ఇప్పుడే చెప్పారు లైఫ్ స్టైల్లో మార్పు జరిగితే కొంచెం కంట్రోల్ చేసుకోవచ్చని, అలాంటిది ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ బయటపడ్డాది అనుకోండి, అప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్లో కానీ డైటరీ హ్యాబిట్స్లో కానీ కొంచెం వాకింగ్ అది చేస్తే తగ్గే ఛాన్సెస్ ఉంటాయంటారా?
0: సి, ఎనీ డయాబెటీస్కి ఫస్ట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ అండి. దో ఇట్ ఇన్ ప్రెగ్నెన్సీ లేకపోతే బయట వేరే మామూలు టైప్ 2 డయాబెటీస్ కానీ టైప్ 1 డయాబెటీస్ కానీ, డైట్ ఈస్ ద ఫస్ట్ మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ అన్నమాట. అయితే మనకి లెవెల్స్ని బట్టి, ఇప్పుడు మైల్డ్గానే పెరిగిందనుకోండి డైట్ ఎక్సర్సైజ్తో తగ్గిపోతుంది, బట్ మనకి ఆ లెవెల్స్ని బట్టే మేము ట్రీట్ చేస్తాం. సో జస్ట్ ఎలివేట్ అయినప్పుడు మనం లైఫ్ స్టైలే చెప్తాం, 2 వీక్స్కి మానిటర్ చేసుకుంటాం. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ప్లాసెంటల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో పెరుగుతూ ఉంటాయి. ఆ ప్లాసెంటల్ హార్మోన్స్ వల్లే మనకి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది రావటం జరుగుతుంది. సో యాజ్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఆ హార్మోన్స్ పెరుగుతూ ఉంటాయి, కాబట్టి వాళ్ళకి షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతూ వస్తాయి. అందుకొరకు మనం 1 in 2 weeks కంపల్సరీ టెస్ట్ చేసుకుంటాం అన్నమాట.
1: మరి మేడం, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ అనేది తెలిసింది కాబట్టి బేబీకి ఏ ప్రమాదం ఉండదంటారా?
0: షుగర్స్ కంట్రోల్లో ఉన్నట్టయితే ఎటువంటి ప్రమాదం ఉండదండి. మనం దాన్ని వదిలేస్తే ప్రెగ్నెన్సీలో మదర్కి కాంప్లికేషన్స్ వస్తాయి, బేబీకి కూడా వస్తాయి. మదర్కి ఏంటంటే బీపీ పెరగటం కానీ లేకపోతే లైక్ షుగర్స్ ఎక్కువగా ఉన్నందువల్ల కొంచెం కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పట్టము, ఐస్ మీద ఎఫెక్ట్ పట్టము, ప్రీ ఎక్లాంప్సియా, ఎక్లాంప్సియా అని ఉంటాయి. అవి వాళ్ళకు వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అదే బేబీస్ వరకు వస్తే కానీ బేబీస్కి లైక్ డెలివరీలో ఇబ్బందులు రావటం, షోల్డర్ డిస్టోషియస్ రావటం, బేబీ గర్భంలోనే లైక్ చనిపోవటం, లేకపోతే డెలివరీ తర్వాత రెస్పిరేటరీ డిస్ట్రెస్ అంటే ఊపిరి తీసుకోవటంలో ఇబ్బంది పడటం, కాల్షియం లెవెల్స్ తగ్గిపోవటం, షుగర్ లెవెల్స్ తగ్గిపోవటం, ఇలాంటివన్నీ మనం బేబీలో అబ్జర్వ్ చేస్తాం. అంటే షుగర్ స్క్రీనింగ్ కంపల్సరీ చేసుకోవాలండి. అండ్ షుగర్ ఉంటే కంపల్సరీగా వాళ్ళు ఒక ఎండోక్రైనాలజిస్ట్ ని కన్సల్ట్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి.
1: బాగా చెప్పారు. ఇప్పుడు రెగ్యులర్ గా మెడిసిన్స్ వేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీ టైంలో, మరి డెలివరీకి ఎటువంటి ప్రమాదం ఉండదంటారా? సేఫ్ డెలివరీ అవుతుందా?
0: షుగర్ తాలూకా మెడిసిన్స్ వాడి కంట్రోల్లో ఉంచుకుంటే, రెగ్యులర్గా వాళ్ళ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసుకుని షుగర్స్ని కంట్రోల్లో ఉంచుకుంటే ఇట్ ఈస్ సేమ్ లైక్ నార్మల్ ప్రెగ్నెన్సీ అండి. ఏ కాంప్లికేషన్స్ కూడా ఉండవు.
1: మరి పోస్ట్ డెలివరీ వీళ్ళకి డైట్ మనం పథ్యమది అంటారు మన వాళ్ళు, అయితే మన పథ్యంలో ఎప్పుడు షుగర్ ఎక్కువ ఉన్నది ఏమీ ఇవ్వరు, కానీ అటువంటిది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: సి, ఎనీ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ యాక్చువల్గా అయితే షుగర్స్ అవాయిడ్ చేయడమే బెటర్ అండి. మనం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే జొన్నలు, గంటెలు, కొర్రలు, సామలు, ఊదలు, ఇలాంటివన్నీ ఎస్, ఇవన్నీ కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. వీటి నుంచి ఏంటంటే షుగర్ అబ్జార్ప్షన్ అనేది కొంచెం సిస్టమాటిక్గా జరుగుతుంది, ఒకేసారి ఎక్కువగా అబ్జార్ప్షన్ జరగదు, లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతాయి అన్నమాట. దీన్ని మనం ప్రమోట్ చేసుకోవాలి. అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ చాలా వరకు షుగర్స్ నార్మల్ అయిపోతాయి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చినా కానీ, కొన్నిసార్లు ఏదైతే కొందరికి షుగర్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే 4 to 6 weeks మధ్యలో పోస్ట్ పార్టంలో షుగర్ స్క్రీనింగ్ మళ్ళీ ఇంకొకసారి చేసుకోవటం అనేది చేస్తామన్నమాట. దాని తర్వాత నార్మల్ ఉంటే కానీ ఇయర్లీ స్క్రీనింగ్ అనేది చేస్తాము. సో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్.
1: అయితే ఒక్కసారి ప్రెగ్నెన్సీలో డయాబెటిక్ అని తెలిస్తే ఇయర్లీ వన్స్ కనీసం షుగర్ స్క్రీనింగ్ చేయించాలి అంటారు. అది కాకుండా లైఫ్ స్టైల్లో ఏదైనా మార్పులు చేయడం మంచిదంటారా?
0: ఎస్, డెఫినెట్గా. ఒక ఉమెన్కి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చింది అంటే వాళ్ళకి రిస్క్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, కాబట్టి వాళ్ళు షుగర్స్ అనేవి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేసుకుంటేనే మంచిది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని వాళ్ళ యొక్క డైలీ రొటీన్స్లో యాడ్ చేసుకోవటం, ఎక్సర్సైజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ కాకుండా, సో నైట్ రైస్ని అవాయిడ్ చేసుకోవటం, అట్లీస్ట్ ఓన్లీ ఒక పుట్ట తీసుకోవటం, సో డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ని కంటిన్యూ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్.
1: బట్ బేబీ పుట్టాక మోస్ట్లీ మదర్స్ కి చాలా స్ట్రెస్ఫుల్ టైం ఉంటుంది కదండి, అప్పుడు ఎటువంటి సలహా ఇస్తారు మీరు?
0: సి డైటరీ రెస్ట్రిక్షన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే జస్ట్ వాకే

0: చేసుకోవాలి. ఎక్కువ స్ట్రెస్ఫుల్ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం లేదండి. డయాబెటీస్ ని కంట్రోల్ చేయడానికి జస్ట్ 20 మినిట్స్ ఆఫ్ వాక్ ఇస్ సఫిషియంట్. 20 నిమిషాలు రోజుకి వాక్ చేసుకుంటే సరిపడుతుంది. ఓన్లీ మనం ఏంటంటే దానికి శ్రద్ధ టైం రెండు ఇవ్వాల్సి ఉంటుంది.
1: బాగా చెప్పారండి. మరి అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి డయాబెటిక్ తెలిసి పోస్ట్ ప్రెగ్నెన్సీ కూడా అది కంటిన్యూ అవుతున్నది అనుకోండి, వాళ్ళు అప్పుడు ఎటువంటి లైఫ్ స్టైల్ మార్పు తెచ్చుకుంటే మంచిది?
0: సీ, చాలా మందికి డౌట్ ఏముంటుందంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి కంటిన్యూ అయితే బేబీకి ఫీడింగ్ ఇవ్వచ్చా లేదా అనేది చాలా వరకు డౌట్స్ ఉంటాయి. ఫీడింగ్ అనేది ఇవ్వచ్చండి. జనరలీ ఫీడింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే మనం ఇన్సులిన్ అనేదే ఎక్కువ శాతం కంటిన్యూ చేయడానికి ప్రిఫర్ చేస్తాము. ఎందుకు అంటే బేబీ వరకు కూడా అది బాగుంటుందనే ఉద్దేశంలో. మెడికేషన్స్ అనేవి మిల్క్లో సెక్రీట్ అవుతాయి కాబట్టి మనం వాటిని అవాయిడ్ చేసి ఫీడింగ్ ఇచ్చే వరకు ఇన్సులిన్ కంటిన్యూ చేయటం అనేది జరుగుతుంది. బట్ డెలివరీ తర్వాత ఇన్సులిన్ రిక్వైర్మెంట్ అనేది ఆల్మోస్ట్ 30% తగ్గిపోతుందండి. దాని ప్రకారంగా మనం డోసెస్ అడ్జస్ట్ చేసుకుని ఇస్తుంటాం.
1: మేడం, ఇంతవరకు మీరు అస్సలు డయాబెటిక్ కాని వాళ్ళు ప్రెగ్నెన్సీలో షుగర్ బయటపడితే ఏం చేయాలో చెప్పారు. మరి పుట్టుకతోటే షుగర్ ఉన్నవాళ్ళు లేదా చాలా అర్లీ స్టేజ్ లో డయాబెటిక్ గా మారిన వారు, వాళ్ళు బేబీ ప్లాన్ చేయగలరా? దాని గురించి వివరిస్తారా?
0: ఎస్, డయాబెటీస్ ఎప్పుడు ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే వాళ్ళ యొక్క షుగర్స్ ని కంప్లీట్ గా కంట్రోల్లో ఉంచుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే మనకి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందర మనకు కొన్ని టార్గెట్స్ ఉంటాయి బ్లడ్ షుగర్స్. లైక్ 3 మంత్స్ యావరేజ్ షుగర్ టెస్ట్ అనేది 6.5 అనేది మనకి టార్గెట్ అన్నమాట గైడ్ లైన్స్ ప్రకారం. సో ఆ టార్గెట్ లో మనం వచ్చిన తర్వాత ప్లాన్ చేసుకోవాలి. దానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ 6 to 8 weeks లోనే బేబీ యొక్క హార్ట్ కానీ బ్రెయిన్ కానీ డెవలప్ అవుతుంది. అవన్నీ కూడా మదర్ యొక్క షుగర్ లెవెల్స్ అనేవి వాటిని ఎఫెక్ట్ చేస్తాయి. బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ కానీ కార్డియాక్ డిఫెక్ట్స్ కానీ వచ్చే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంటుంది అనే ఉద్దేశంలో దాన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఈ షుగర్ లెవెల్ టార్గెట్స్ అనేవి పెట్టుకుంటాం. ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటామండి. ఎనీ పేషెంట్ ముందర నుంచి డయాబెటీస్ ఉంది, వాళ్ళు మ్యారిటల్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత దే హ్యావ్ టు టేక్ అ ప్రీకన్సెప్షనల్ కౌన్సిలింగ్. వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది వాళ్ళు ఏం లైఫ్ స్టైల్స్ ఫాలో అవ్వాలి, షుగర్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎప్పుడు వాళ్ళ కన్సెప్షన్కి వెళితే మంచిది, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా షుగర్స్ని మానిటర్ చేసుకోవాలి ఏంటి అనేది మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది.
1: ఓకే అండి. మరి వీరికి డెలివరీ టైంలో ప్రమాదాలు ఏమీ ఉండవు కదండి?
0: వాళ్ళు కరెక్ట్గా షుగర్ని కంట్రోల్ పెట్టుకొని రెగ్యులర్గా ఫిజీషియన్ని కన్సల్ట్ చేసుకుని వాళ్ళ యొక్క దీని మీద వాళ్ళు ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని బట్టి ఉంటుంది అది.
1: వాళ్ళకి బేబీలో షుగర్ ట్రేసెస్ ఉంటాయా లేదా అది ఎలా తెలుసు?
0: మదర్కి షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో బేబీకి ఇమ్మీడియట్గా ఏంటంటే షుగర్ లెవెల్స్ లో అయిపోతాయి. మదర్ యొక్క ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో ప్రొడక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఇందువరకు చెప్పినట్టు ఇన్సులిన్ రెసిస్టెన్స్ లో ఏంటంటే అది పనిచేయటం లేదు కాబట్టి బాడీ అనేది ఎక్కువ ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ఇన్సులిన్ అనేది ప్లాసెంటా ద్వారా వెళ్ళి బేబీలో ఎక్కువ హైపర్ ఇన్సులినిజం ఉన్నందువల్ల బేబీ యొక్క బాడీ సిస్టమ్ నార్మల్ గా ఉంటది కాబట్టి వాళ్ళు షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హైపోగ్లైసీమియా రిస్క్ ఎక్కువ ఉంటుంది. అందుకే మదర్స్ కి డయాబెటీస్ ఉన్నప్పుడు పుట్టిన వెంటనే షుగర్ లెవెల్స్ బేబీకి చెక్ చేస్తారనమాట. సో ఎనీథింగ్ బిలో 50-55 అనేది మనం బేబీలో లో షుగర్ అని కన్సిడర్ చేస్తాము. సో బేబీకి యూజువల్లీ లో షుగర్స్ వచ్చే అవకాశం ఇమీడియట్ గా ఉంటుంది. కానీ లేటర్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ ఈ బేబీ ఎవరైతే ఎక్కువ హై లెవెల్స్ ఆఫ్ ఇన్సులిన్ కి ఎక్స్పోజ్ అయి ఉంటారో వాళ్ళ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే కొంచెం మారుతుంది. దానివల్ల దే ఆర్ ఎట్ రిస్క్ ఆఫ్ ఒబేసిటీ, అంటే ఎక్కువగా బాడీ ఫ్యాట్ పెరిగిపోవడం, తొందరగా వెయిట్ ఎక్కువ పెరగటం, కానీ ఎర్లీ ఏజ్ లో షుగర్స్ రావటం, బీపీ రావటం అనేది అంటే మెటబోలిక్ సిండ్రోమ్ అని అంటాం మనం వీటిలన్నింటినీ. సో వాళ్ళు దానికి ఎక్కువగా ప్రోన్ ఉంటారనమాట. సో అందుకొరకు ఆ బేబీస్ ని మనం ఎక్కువగా డైట్ అనేది జాగ్రత్తగా చూసుకుని వాళ్ళు హెల్దీ ఫుడ్సే తీసుకునేటట్టు మనం ముందర నుంచి ట్యూన్ చేసుకోవాలి.
1: ఆల్రెడీ డయాబెటిక్ ఉన్న స్త్రీలు బేబీ ప్లాన్ చేసేటప్పటి నుంచి తీసుకొని డెలివరీ, పోస్ట్ డెలివరీ ఎటువంటి కేర్, ఒక ఐడియల్ హెల్త్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుందంటారు?
0: అదే లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్, వాక్ అనేది చేసుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా ఫిజీషియన్ని కన్సల్ట్ చేయడం, ఇవే ఈ 3 వాళ్ళు లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే సరిపోతుందండి.
1: అంటే తల్లులు వాళ్ళ ఆరోగ్యం చూసుకొని, ముఖ్యంగా డయాబెటిక్ ఉన్నవారు లేదా ప్రెగ్నెన్సీలో షుగర్ బయటపడేవాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటే వాళ్ళ బేబీ కూడా ఆరోగ్యంగా

0: ఉంటారు. వీళ్ళ డిసిప్లిన్ చూసి బేబీలో కూడా హెల్దీ ఈటింగ్ అన్న డిసిప్లిన్ వస్తుంది అంటారు. చాలా చాలా ధన్యవాదాలండి డాక్టర్ వేణు మాధవి గారు, మీరు మాకు మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ అండి, నమస్తే.
2: ఇంతవరకు గర్భవతులు మధుమేహం ఈ అంశంపై డాక్టర్ వేణు మాధవి గారితో శ్రీమతి కె ఇందిరా గారు పరిచయం విన్నారు. తర్వాతి అంశం పరివర్తన, శ్రీ పివి సోమశేఖర్ గారి కథనికి వింటారు.
3: పూర్ణ మార్కెట్ చాలా సందడిగా ఉంది. పూజకు పూలు, పండ్లు, కాయగూరలు, సామాగ్రి కొనుక్కునే మహిళామణులతో హడావుడిగా ఉంది. ప్రతి వాళ్ల చేతుల్లో బ్యాగ్ నిండా సామాగ్రితో బరువుగా నడుస్తున్నారు. ఏమండి మీ పక్క సీటు ఉంచండి అంటూ ఓ మహిళ పిలుపుతో క్రిందికి తిరిగి చూసింది సిటీ బస్సులో కూర్చున్న వాణి. అలాగేనండి అంటూ తల ఊపింది వాణి. సిటీ బస్ ముందు డోర్లోంచి జనాలను దాటుకొని వాణి ప్రక్క సీట్లో

ఏమండి మీ పక్క సీట్ ఉంచండి అంటూ ఓ మహిళ పిలుపుతో క్రిందికి తిరిగి చూసింది సిటీ బస్సులో కూర్చున్న వాణి. అలాగేనండి అంటూ తల ఊపింది వాణి. సిటీ బస్ ముందు డోర్లోంచి జనాలను దాటుకొని వాణి ప్రక్క సీట్లో కూర్చున్న ఆమెను సాలోచనగా చూసింది వాణి. నువ్వు హేమ కదూ అంటూ ఆశ్చర్యంతో పలకరిస్తున్న వాణికేసి చూసి గుర్తుపడుతూ, ఓ వాణి నువ్వా, ఎన్నాళ్ళకెన్నాళ్ళకి మనం కలిసాం, సంతోషంగా అంది హేమ. వైజాగ్లోనే ఉన్నావా, ఏ ఏరియా, మీ వారేం చేస్తున్నారు, పిల్లలున్నారా, నువ్వేమిటి ఇంత నీరసంగా ఉన్నావు, ప్రశ్నల వర్షం కురిపించింది వాణి. మా వారు ఇక్కడే ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు వాణి, మేము ఉండేది ఆరిలోవలో, చెప్పింది హేమ. అరే ఏమిటి విచిత్రం, మీ వారు పనిచేస్తున్న కంపెనీలోనే మా వారు కూడా పనిచేస్తున్నారు, ఆశ్చర్యంగా అంది వాణి. స్నేహితురాళ్ళిద్దరూ పరస్పరం ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. మా వారు నేను ఈ ఆదివారం సాయంత్రం మీ ఇంటికి వస్తాం హేమ, ఆ తర్వాత మీ ఇద్దరు మా ఇంటికి రావచ్చు అంటూ మద్దిలిపాలెం స్టేజ్లో బస్సు దిగుతూ చెప్పింది వాణి ఎన్నాళ్లకో స్నేహితురాలని కలిసిన ఆనందంతో. అలాగే వాణి, తప్పకుండా రండి అంటూ చెయ్యి ఊపింది హేమ బస్సు కదులుతుండగా. కనుమరుగైన స్నేహితురాలను తలుచుకుని గతంలోకి జారిపోయింది హేమ. తను వాణి చిన్ననాటి ఫ్రెండ్స్. శ్రీకాకుళం జిల్లాలో రేగిడి ఆమదాలవలస మండలంలో ఖండ్యాం అనే ఒక మారుమూల పల్లెటూరులో ఇద్దరు 10వ తరగతి వరకు చదువుకున్నారు. హేమ అన్నింటా ఫస్ట్, అందరికీ ఆదర్శంగా ఉండేది, ఉత్తమ విద్యార్థిని. తల్లి అనారోగ్యం, తండ్రి ఆర్థిక పరిస్థితి వల్ల 10వ తరగతితోనే ఆపేసింది హేమ స్కూల్ ఫస్ట్నా పాస్ అయినా సరే. వాణి యావరేజ్ స్టూడెంట్. వాణి తల్లిదండ్రులు ఓ మాస్టర్గా ఉన్నవాళ్ళు కాబట్టి టౌన్లో ఇంటర్మీడియట్ డిగ్రీ చదివించి మంచి సంబంధం రాగానే పెళ్లి చేసి హైదరాబాద్ పంపించారు. ఆ పెళ్లి తర్వాత మరి కలవలేదు ఇద్దరు స్నేహితురాళ్లను. తన తల్లి మరణంతో వైజాగ్లో ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రాజుతో పెళ్లి జరిపించి తన బాధ్యతను తీర్చుకున్నాడు తన తండ్రి. తనకన్నా 10 సంవత్సరాల వయసులో పెద్ద అయిన బాధ్యతలను రాజుతో పెళ్లికి అంగీకరించింది హేమ. అన్నట్లే ఆదివారం సాయంత్రం బండిపై వచ్చిన వాణి దంపతులను సాదరంగా ఆహ్వానించింది హేమ. వీరే మావారు హరి, మీవారు మావారు ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు, మేము హైదరాబాద్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి వైజాగ్ ఏడాది అవుతోంది, ఇంతకు మీ వారేరి అంటున్న వాణికేసి బెరుకుగా చూసింది హేమ. ముందు కూర్చేవే వాణి, మా వారు వస్తారు, పని ఉండి బయటికి వెళ్ళారు, వీళ్ళే మా పిల్లలు తేజ దీప్తి అంటూ పిల్లల్ని చూపించింది హేమ. వాళ్ళేం చదువుతున్నారో అడిగి తెలుసుకుంటూ పలకరించింది వాణి తాను తెచ్చిన స్వీట్స్ ప్యాకెట్ వారి చేతిలో పెడుతూ. వెల్డింగ్ సెక్షన్లో పనిచేసే రాజైన హేమగారు మీ వారు అంటున్న హరిగారికేసి చూసి, అవునండి అంటూ తల ఊపింది హేమ. హరిముఖంలో రంగులు మారడం స్పష్టంగా గమనించింది హేమ. కాఫీ కలిపి తెస్తానుండండి అంటూ వంటింట్లోకి వెళ్ళింది హేమ. నేను వస్తానుండవే, కాఫీ కలుపుతూ ఇద్దరం మాట్లాడుకుందాం, మీరీలోగా న్యూస్ పేపర్ తిరిగేస్తుండండి అంటూ భర్తకు చెబుతూ తాను కూడా వంటింట్లోకి దారితీసింది వాణి. ఇదేనే మా సామ్రాజ్యం అన్నది హేమ ఇరుకుగా ఉన్న వంటింట్లో ఓ స్టూలుపై కూర్చున్న వాణితో. దానికే ముందే ఇల్లు ఎంత పెద్దదా చిన్నదా అన్నది కాదు, ఎవరి పరిస్థితి వారిది, స్నేహంలో తారతమ్యాలు భేదభావాలు ఉంటాయా హేమ అన్నది వాణి ఆర్ద్రంగా. ఎన్నాళ్ళయింది ఓ ఆత్మీయురాయలైన స్నేహితురాలి పలకరింపుకు నోచుకొని ఆనందంతో కళ్ళ వెంట నీళ్లు చిమ్మాయి హేమకు. వాణి మీ వారికి కాఫీ ఇచ్చి వస్తాను, మనమిద్దరం కాఫీ తాగుతూ అన్ని విషయాలు మాట్లాడుకుందాం అంటూ హాల్లో ఉన్న హరిగారికి కాఫీ గ్లాస్ అందించింది హేమ. పక్క గదిల నుండి ఓ ముసలి వాళ్ళ మాటలు విని తాను కూడా హాల్లోకి వచ్చింది వాణి. వీళ్ళిద్దరూ మా అత్తమామలు, మామగారికి కీళ్ళవాతం, అత్తగారికి బీపీ షుగర్, మోకాలు నొప్పులు, ఎక్కడికి కదలలేరు వాణి అంటూ పరిచయం చేసింది హేమ వాళ్ళ అత్తమామల్ని వాణికి హరికి. హేమ పరిస్థితి అంతా అర్థమైంది వాణి దంపతులకు. పిల్లలు మీ ఇద్దరూ కాసేపు బయట ఆడుకుని రండి, నాన్నగారు వస్తారు చూడండి అంటూ పిల్లల్ని ఆటలకు బయటకు పంపించింది హేమ. మీ స్నేహితురాళ్ళిద్దరూ మాట్లాడుకోండి, నేను ఈ పుస్తకాలు చదువుతూ మొబైల్తో ఆలక్షేపం చేస్తాను అంటున్న హరిగారి కేసు చూసి కృతజ్ఞతగా అన్నది హేమ. తిరిగి వంటింట్లోకి వచ్చారు స్నేహితురాళ్ళిద్దరూ. ఏం చెప్పను వాణి, నా భర్త రాజుకు లేని అలవాటు లేదు, ఆడపిల్లల పెళ్లి చేసి ఉన్నదంతా ఆర్పి కొడుక్కి ఈ చిన్న ఇల్లు మిగిల్చారు మా అత్తమామలు. కీళ్లవాతం వల్ల ఉద్యోగం మానేసి వాళ్ళ చేతులు వీళ్ళు కాళ్ళు పట్టుకుని మా వారికి తాను పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం వేయించారు మా మామగారు. కానీ మా వారు తాగుడుకు వ్యసనాలకు బానిసై ఇంటి పట్టున ఉండరు, పిల్లల కోసం అత్తమామల కోసం అన్నీ సహిస్తూ భరిస్తూ ఇలా భారంగా గడుపుతున్నాను వాణి అన్నది హేమ భారంగా. నాకన్నీ తెలిసాయి హేమ, నేను మొన్న మా వారికి నీ గురించి చెప్పగా ఆయన మీ వారు

0: అని అనుకున్న రాజు ఒకరేనని పసిగట్టారు. ఈరోజు స్వయంగా కలిసి మాట్లాడదామని వచ్చారు అంది వాణి. ఆ మాటలు విని తాను చెప్పవలసింది ఇంకేమీ లేదనుకున్నది హేమ. రాజుకున్న పై కేడర్లో ఉన్నది హరియే అని, రాజుకు ప్రమోషన్ కావాలంటే హరి రికమెండేషన్ అవసరమని తెలుసుకుంది హేమ. బయట చప్పుడుకు మేలుకొని హాల్లోకి వచ్చారిద్దరు. జోగుతూ వచ్చాడు రాజు. హాల్లో హరిని చూసి కంగు తిన్నాడు. త్రాగి వచ్చాడని అర్థం చేసుకున్న హరి మరేమీ మాట్లాడలేదు. సిగ్గుపడిపోయింది హేమ. నమస్కారం చేసి లోనికి వెళ్ళిపోయాడు రాజు. మరోసారి వస్తాం హేమ, మీ వారితో పిల్లలతో ఒకసారి మా ఇంటికిరా అని చెప్పింది వాణి భర్తను కూడా బయలుదేరమని సైగ చేస్తూ. వాళ్ళు వెళ్ళిపోయాక చాలాసేపు బొమ్మల అచేతనంగా నిశ్శబ్దంగా అయిపోయింది హేమ. రాజును మార్చాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా, మంచిగా చెప్పినా, బెదిరించినా దేనికి లొంగక వ్యసనాల ఊబిలో తాను మునుగుతూ తనను నమ్ముకున్న వారికి కూడా సుఖశాంతులు లేకుండా చేస్తున్నాడు, నిట్టూర్చింది హేమ. కొన్నాళ్ళు గడిచాయి. ఓ రోజు రాత్రి ఫోన్ రింగ్ కాగానే అది తన భర్త హరి నుండి గ్రహించి, ఇంతవేళ నైట్ షిఫ్ట్లో ఫోన్ ఏమిటా అని కంగారు పడింది వాణి. నువ్వు అర్జెంటుగా కేజీహెచ్కి రావాలి వాణి, కంగారు పడకు, ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు చెబుతాను, నాకేమీ కాలేదు అన్న భర్త మాటలు విని పిల్లలు ఇల్లు చూసుకోమని చెప్పి తాళం పెట్టి కేజీహెచ్కి బయలుదేరింది వాణి. కన్నీళ్లతో ఎదురైన హేమను చూడగానే, ఏమైంది హేమ, ఆతృతగా అడిగింది వాణి కంగారుగా. ఏం చెప్పనే వాణి, మీ వారు లేకపోతే ఈరోజు మా ఆయన నాకు దక్కేవారు కారు. నైట్ షిఫ్ట్లో పనిచేస్తుండగా నీరసం వల్ల మెషిన్ మీద పడిపోతున్న మా వారిని అటువైపు చెకింగ్కు వస్తూ చూసిన హరిగారు గభాలను వచ్చి ప్రమాదం నుండి తప్పించారు. విసురుగా పక్క మిషన్ మీద పడ్డారిద్దరు. మా వారికి ప్రాణాపాయం తప్పింది, కానీ చాలా రక్తం పోయింది, ఐసీయూలో ఉన్నారు. హరిగారికి కూడా గాయమైందనే నా బాధవాణి. మీ ఇద్దరూ నా పాలిటి దేవతలు, కన్నీళ్లతో అంది హేమ వాణి చేతులు పట్టుకుంటూ. చిన్న చిన్న బ్యాండేజీలతో వస్తున్న హరిని చూసి కన్నీళ్ళాగలేదు వాణికి. నాకేమీ కాలేదు, ఐఎమ్ ఆల్ రైట్ వాణి అన్నాడు హరి. కంపెనీ వర్కర్సు సిబ్బంది అందరూ వచ్చి పలకరించి వెళ్తున్నారు. అందరూ హరిని దేవుడు అంటూ పొగడుతుండగా హేమను ఓదార్చి అందరి వద్ద తెలవి తీసుకుని ఇంటికి తిరిగి వచ్చేశారు వాణి దంపతులు. వారం రోజులు పోయాక కృతజ్ఞత తెలిపేందుకు వచ్చారు హేమ రాజులు వారి పిల్లలతో కలిసి వాణి హరి దంపతులింటికి. సాదరంగా ఆహ్వానించింది వాణి. సార్, నా తప్పును ఆలస్యంగా తెలుసుకున్నాను. కార్మికులు పనిచేసే చోట ఎంతో ఏకాగ్రతతో ఉండాలని, దురలవాట్లకు లోనైతే, ఆరోగ్యం పాడైతే ప్రమాదాలకు లోను కావాల్సి వస్తుందని, తమతో పాటు తమ కుటుంబానికి కూడా హాని జరుగుతుందని ఆలస్యంగా తెలుసుకున్నాను సార్. అమ్మా, ఆ రోజు సార్ నన్ను కాపాడకపోతే ఈ రోజున మీ ఎదుట ఉండేవాడిని కాదమ్మా. మీ మేలు జన్మజన్మలకే మర్చిపోలేను. నా వల్ల దేవుడు లాంటి సార్కి కూడా గాయాలయ్యే, నన్ను మన్నించండి అంటున్న రాజును చూసి వాణి హరి ఎంతో ఆనందించారు. రాజు, నీవు చాలా తెలివైన వాడివి, మంచి వర్కర్వి. నీ తెలివిని పనిలో చూపిస్తే వెంట వెంటనే ప్రమోషన్స్ పొంది పైకెళ్ళేవాడివి. చెడు వ్యసనాలు కార్మికుల బ్రతుకుల్ని నాశనం చేస్తాయి. నీలోని ఈ మార్పు కోసమే హేమగారితో పాటు మీ అంతా ఇన్నాళ్ళు ఎదురుచూసాం. చివరకు భగవంతుడు ఆ మార్పును ఈ విధంగా తెచ్చాడు. థ్యాంక్ గాడ్. నీ పనితీరు ఇకపై పరిశీలించి నీ ప్రమోషన్ కోసం రికమెండేషన్ చేస్తాను. బట్ వన్ కండిషన్, నీలో మార్పు స్థిరంగా ఉండి శాశ్వతం కావాలి అన్నాడు హరి. తప్పకుండా సార్, మీరు నాకిచ్చిన ఈ పునర్జన్మ నన్ను కొత్త మనిషిని చేసింది అన్నాడు రాజు. వాణి, హేమ, పిల్లలందరూ ముఖముఖాలు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. అంతేకాదు హేమ, ప్రభుత్వం వారు ముద్రా పథకం కింద ఇస్తున్న లోను సౌకర్యం నీకు వచ్చేటట్టు చేస్తాను. శిశు, కిషోర్, తరుణ్ అనే స్కీముల కింద తప్పకుండా నువ్వు ఎంబ్రాయిడరీ మరియు టైలరింగ్ షాపులు పెట్టి ఆర్థికంగా ఎదగడానికి తోడ్పడుతుంది. కాబట్టి తప్పకుండా నీకు ఆ లోన్ వచ్చేటట్లు నేను సహకరిస్తాను అంది వాణి హేమతో. హేమ ఎంతో సంతోషించింది. ప్రక్క ఇంటిలోని కార్మికుల కార్యక్రమంలో ఓ ప్రయోక్త అంటున్న మాటలు అందరికీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. సాటి స్నేహితుల ఆలంబన కార్మికుల అభివృద్ధి కోసం, మానసిక పరివర్తన కోసం ఎంతో అవసరం తెలియజేస్తున్న పాట వస్తోంది. మారాలి మారాలి మనుషులు మారాలి, అందరి మనసులు మారాలి. మారాలి మారాలి మనుషులు మారాలి, మనుషుల నడవడి మారాలి అన్న ప్రబోధాత్మక గీతం మృదు మధురంగా వినిపిస్తోంది.
1: పరివర్తన శ్రీ పివి సోమశేఖర్ గారి కథనికి విన్నారు. ఇంతటితో ఈనాటి కార్మికుల కార్యక్రమం సమాప్తం.

0: మనందరి నేస్తం ఆకాశవాణి జరుపుకుంటుంది 90 వసంతాల వేడుకలు. సుప్రభాత కార్యక్రమాలతో భారతీయ ప్రజల లోగిరిలో మనసులను మేల్కొలుపుతూ
1: నడిరే ఇనిసి వరకు అశేష శ్రోతలను తన మాటలతో పాటలతో అలరిస్తూ
0: దేశ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని వివరిస్తూ
1: అన్నదాతకు ఆపద్ బాంధవునిగా సలహాలు సూచిస్తూ
0: మహిళల మనోవికాసానికి తోడ్పడుతూ
1: పిల్లల హృదయాలను పలకరిస్తూ
0: దేశ నలుమూలలా జరిగే సమగ్ర వార్తా సమాచారంతో
1: ఉద్యోగాన్వేషులకు ఉద్యోగ వార్తలతో
0: గ్రామాల నుండి పట్టణాల వరకు తన తరంగాల విహంగం కొనసాగిస్తూ
1: వివిధ రకాల కార్యక్రమాలతో అన్ని వయసుల వారిని ఆనందింపచేస్తూ
0: శుభరాత్రి చెప్పే వరకు మీతోనే ఉంటూ
1: మీ ఆలోచనలతో మీ మనసులో చెరగని ముద్ర వేసుకుంది మన హృదయవాణి ఆకాశవాణి.
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. రహదారి భద్రత ప్రమాద నివారణ. రహదారిపై భద్రత పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చు. ద్విచక్ర వాహనంపై వెళ్ళేవారు విధిగా హెల్మెట్ ధరించాలి. కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ ధరించడం అనివార్యం. లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం ప్రమాదకరం, చట్టరీత్యా నేరం. రోడ్లు దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ను వినియోగించాలి. సిగ్నల్స్ పాటించడం అనివార్యం. రహదారి భద్రత ప్రమాదాలను నివారించడానికి ఎంతగానో ఉపకరిస్తుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు సినిమా పాటలు వింటారు.

స్టాలిన్. ఈ చిత్రం నుండి ఎస్వి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. సాహిత్యం సుద్దాలు అశోక్ తేజ, సంగీతం మనీష్ శర్మ, గోరెట్టి వెంకన్న సాహిత్యం నుండి ఎర్ర సముద్రం చిత్రం నుండి పాట వింటారు. సాహిత్యం గోరెడ్డి వెంకన్న, సంగీతం వందేమాతరం శ్రీనివాస్, గానం వందేమాతరం శ్రీనివాస్ బృందం.

సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత. వార్తల వివరాలు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, సవాళ్లు ఎదురైనా ప్రణాళికాబద్దంగా అడుగులు వేస్తూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్నామని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మత్స్యకారులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు. వరుసగా 2 ఏడాది మత్స్యకార సేవలో పథకం నిధులు విడుదల చేశామని ఆయన తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు ఇది నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు నివాళులర్పించారు. అచంచల దేశభక్తి, నిజాయితీ, నిబద్ధతలతో ప్రజల కోసమే జీవించిన మహనీయులు ప్రకాశం పంతులని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన వ్యక్తి ప్రకాశం పంతులని, ఆయన ధైర్య సాహసాలకు, ప్రజాసేవకు, దేశభక్తికి ప్రతీకగా నిలిచారని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పేర్కొన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాన్ని, పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రాభివృద్దికి కృషి చేయాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ,
1: మన జిల్లాలో పుట్టి స్వాతంత్రోద్యమ కీలకంగా పాల్గొని సైబర్ కమిషన్ వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, మొట్టమొదటి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి వారి సేవలు అనలేనివి. మన ప్రాంతంలో వినోదరాయన పాలనలో జన్మించడం, టంగుటూరు, ఒంగోలు ఈ ప్రాంతాలతో వారికి ఉన్నటువంటి అవినాభావ సంబంధమే ఈ రోజు మన ప్రకాశం జిల్లా పేరు పెట్టడం, వారిని ఆ మహనీయుని యొక్క వర్ధంతి సందర్భంగా వారికి నివాళులర్పించుకోవడం మన బాధ్యత.

0: గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన టంగుటూరి ప్రకాశం పందుల వర్ధంతి కార్యక్రమంలో ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం పందుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కుప్పం చేరుకున్న ముఖ్యమంత్రి దంపతులు ప్రసన్న తిరుపతి గంగమ్మకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సాయంత్రం ముఖ్యమంత్రి బెంగళూరుకు వెళ్తారు. అక్కడ జరిగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వార్షికోత్సవంలో వ్యవస్థాపకులు రవిశంకర్తో కలిసి పాల్గొంటారు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రైతులకు అందాల్సిన ఎరువులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వ్యవసాయేతర పనులకు వినియోగించడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన అమరావతి సచివాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. రైతులకు అందాల్సిన ఎరువులు ఇతర ప్రాంతాలకు తరలిపోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఎరువుల డీలర్లు, గోదాములపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ కమిషనర్ను ఆదేశించారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని, అందుకోసం జిల్లాల వారీగా ఎరువుల నిల్వలపై రోజువారీ సమీక్ష జరపాలని మంత్రి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రహదారుల అభివృద్దికి 247 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఆయన నిన్న పాలకొల్లు నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయలతో నిర్మించే పలు సీసీ రోడ్ల పనులకు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సభలో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ,
1: బాధ్యత పెరిగింది, ప్రజలు విశ్వాసం పెంచారు, ప్రతి పనిని అనుకునేటువంటి సంక్షేమాన్ని, అభివృద్ధిని, సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చేరవేయాలి, అభివృద్ధి చేయాలి, ఆర్థిక ఇబ్బందులున్నా కూడా ఏ విధంగా తీసుకొస్తున్నామో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అట్లా దాదాపుగా 45-50 కోట్ల రూపాయలు కూడా, ఎందుకంటే ఈ రోజు పాలకొల్లును అన్ని శాఖల పరంగా పాలకొల్లు ప్రజలు ఆశీర్వదించారు. తెలుగుదేశం పార్టీని, కూటమిని అనేటువంటి ఉద్దేశంతో చేస్తా ఉన్నాం.
0: హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలని చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత సూచించారు. లేపాక్షి షోరూంలు, హస్తకళారూపాల విక్రయాలపై మంత్రి ఈరోజు అమరావతి సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. లేపాక్షి షోరూంలను ఆధునిక హంగులతో రూపొందించాలని సూచించారు. ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేసిన ఢిల్లీ, కాకినాడ లేపాక్షి షోరూంలను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో రాజమండ్రి విమానాశ్రయంలో నూతన లేపాక్షి షోరూంను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. హస్తకళాకారులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. కేంద్ర ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏ ఒక్క నిరుపేద అనారోగ్యంతో మృతి చెందకూడదన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుపతి జిల్లాలో మొత్తం 18 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాలున్నాయి. ఈ కేంద్రాల ద్వారా అతి తక్కువ ధరకే ప్రతి నెల 65,000 మంది నిరుపేద రోగులు నాణ్యమైన జనరిక్ మందులు 50% నుండి 80% వరకు రాయితీపై పొందుతున్నారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన కేంద్రాల్లో లభించే మందులు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని లబ్ధిదారుడు చెబుతూ,
2: నాకు షుగర్ ఉంది, దాంతో పాటు బీపీ ఉంది, వీటికి సంబంధించిన మందులు బయట కొంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది, అదే ఇక్కడ కొంటే చాలా తక్కువ రేట్లు వస్తాయి. అక్కడ 100 రూపాయలు ఉండేది, ఇక్కడ 20 రూపాయలకి 25 రూపాయలకి వస్తుంది. మందు సేమే ఉంటుంది, మార్పు అయితే లేదు. పేదలకి, మధ్యతరగతి వ్యక్తులకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రకమైన విధానానికి రూపకల్పన చేసిన ప్రధానమంత్రి గారికి నా ధన్యవాదాలు.
0: పత్తి ధర స్థిరత్వానికి 11% దిగుమతి సుంకం రద్దు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కోరారు. ఆయన నిన్న ఢిల్లీలో పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలతో కలిసి పీయూష్ గోయల్తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, ఎగుమతులు, పారిశ్రామిక

0: పారిశ్రామిక రంగాలకు సంబంధించిన పలు కీలక సమస్యలపై వారు చర్చించారు. అమెరికా సుంకాలతో రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని, తద్వారా లక్షలాది మంది ఉపాధికి సమస్యగా మారిందని వారు పీయూష్ గోయల్కు వివరించారు. రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ దేశీయంగా అభివృద్ది చేసిన మానవరహిత వైమానిక వాహనం నుంచి ప్రయోగించే క్షిపణి ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. కర్నూలు సమీపంలోని పరీక్షా కేంద్రం నుంచి దీనిని నిన్న ప్రయోగించారు. ఈ క్షిపణిని హైదరాబాద్కు చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్, అదానీ డిఫెన్స్ సిస్టమ్స్ టెక్నాలజీస్ లిమిటెడ్తో కలిసి డిఆర్డీఓ సంయుక్తంగా అభివృద్ది చేసింది. ఈ క్షిపణి ఉత్పత్తిలో పెద్ద సంఖ్యలో దేశీయంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు భాగస్వాములయ్యాయి. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఈ విజయం రక్షణ రంగంలో ఆత్మ నిర్భర్ భారత దిశగా సాధించిన వ్యూహాత్మక మైలురాయని అభివర్ణించారు. జూన్ 15వ తేదీ నుంచి జూలై 14వ తేదీ వరకు నిర్వహించే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వేటిసెల్వి అధికారులకు సూచించారు. ఆమె నిన్న ఏలూరు కలెక్టరేట్లో ఓటర్ల జాబితా సవరణ జనగణనపై అధికారులతో సమీక్షించారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నిర్వహించే ప్రత్యేక విస్తృత పునశ్చరణ సర్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ అత్యంత కీలకమైందని ఆమె అన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిలబెట్టుకుంటోందని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి నేడు. రాష్ట్రంలో ఎరువుల కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు. హస్తకళా వస్తువుల అమ్మకాలను పెంచడానికి ఈ కామర్స్ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్న చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈ ప్రసారంలో 1:35 మహిళావాణి శ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోనీ లైవ్ సినిమా పాటలు వింటారు. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244, విశాఖేతరులైతే 0891 కోడ్ ముందుగా డయల్ చేయాల్సి ఉంటుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం
2: నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో
4: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు,
5: అన్ని లావాదేవీలు ఇప్పుడిక సులభం.
6: మనందరి నేస్తం ఆకాశవాణి జరుపుకుంటుంది 90 వసంతాల వేడుకలు. సుప్రభాత కార్యక్రమాలతో భారతీయ ప్రజల లోగిరులు మనసులను మేల్కొలుపుతూ
7: నడిరే ఇనిసి వరకు అశేష శ్రోతలను తన మాటలతో, పాటలతో అలరిస్తూ
6: దేశ సంస్కృతి సంప్రదాయాల గొప్పతనాన్ని వివరిస్తూ
7: అన్నదాతకు ఆపద్ బాంధవునిగా సలహాలు సూచిస్తూ
6: మహిళల మనోవికాసానికి తోడ్పడుతూ
7: పిల్లల హృదయాలను పలకరిస్తూ
6: దేశ నలుమూలలా జరిగే సమగ్ర వార్తా సమాచారంతో,
7: ఉద్యోగాన్వేషులకు ఉద్యోగ వార్తలతో
6: గ్రామాల నుండి పట్టణాల వరకు తన తరంగాల విహంగం కొనసాగిస్తూ
7: వివిధ రకాల కార్యక్రమాలతో అన్ని వయసుల వారిని ఆనందింపచేస్తూ
6: శుభరాత్రి చెప్పే వరకు మీతోనే ఉంటూ
7: మీ ఆలోచనలతో మీ మనసులో చెరగని ముద్ర వేసుకుంది మన హృదయవాణి ఆకాశవాణి.
1: ఈ ప్రసారాలు 1:35 మహిళావాణి స్త్రీల కార్యక్రమం, హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం, 2:31 ఒకే సినీ గేయ రచయితకు చెందిన సినిమా పాటలు వింటారు. సాయంత్రం 5:00 యువవాణి యువజన కార్యక్రమం, 5:30 మా పదం మీ భావం శ్రోతలు పాల్గొనే కార్యక్రమం, 5:55 ఉద్యోగ వార్తలు,

నిర్వహణ శ్రీ బి రాజు. 6 గంటలకు సమాచారవాణి వాతావరణం, 6:30 సాయం సమీరం. ఇందులో ఫిట్నెస్ మంత్ర, వికాసం శీర్షికన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన గురించి వివరాలు, ప్రేరణ, వ్యక్తిత్వం ఈ అంశాలుంటాయి. 90 ఏళ్ల ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెచ్ఎం శ్రీ చిట్టూరు సత్యనారాయణమూర్తి గారు ఆకాశవాణితో ఉన్న అనుబంధాన్ని వింటారు. 7:15 90 వసంతాల ఆకాశవాణి. డాక్టర్ జోగినాయుడు గారు, వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త, ఆకాశవాణితో వారికి ఉన్న బంధాన్ని తెలియజేస్తారు. ఉన్నత పర్వత శ్రేణి ప్రాంత రైతులకు వేసవిలో సాగు ఖర్చు తగ్గించు వ్యవసాయ పనులు, ఈ అంశంపై సీతంపేట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగం, జానపద గీతం, ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా తేనెటీగల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు అందిస్తున్న కొన్ని విషయాలు వ్యవసాయ సమాచారంలో వినవచ్చు. 7:45 వికసిత భారత్, 8 గంటలకు స్వర్మాలిక, 8:15 విజయవాడ కేంద్రం నుండి 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం తిరుపతి కేంద్ర సమర్పణలో, 8:40 సినిమా పాట, 9:15 స్పాట్ లైట్, 9:30 స్వర్మాలిక, రాత్రి 10 గంటలకు రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది, 10:45 ఆపాత మధురాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే ముఖ్య కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్దిసేపట్లో మహిళావాణి స్త్రీల కార్యక్రమం హలో బాగున్నారా ఫోన్ ఇల్లేవు ప్రసారమవుతుంది.

0: మహిళావాణి స్త్రీల కార్యక్రమం. ఈనాటి మహిళావాణిలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్. ఈ కార్యక్రమానికి మహిళ మనులు ఫోన్ చేయాల్సిన మా నెంబర్ 2727244, విశాఖ తెలిగితే 0891 డైల్ చేయాల్సి ఉంటుంది. హలో హలో హలో బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? వెరీ నైస్ వెరీ నైస్. ఏ సినిమాలో పాట వింటారు?
1: చంపండి సినిమాలోని అందమైన ఉందనాల బొమ్మరా ఆ పాట కావాలండి.
0: తప్పకుండా. అయితే మీ పేరు చెప్పారు కాదు.
1: సిమ్లా అండి, కాకర్లో నుంచి.
0: ఓకే, మీరు కోరిన పాట వస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: నుంచా? ఏ పాట వింటారేంటి?
1: మాకు శ్రీరావులమ్మ సినిమాలో అండి తెలారమ్మన్న పాట ఉన్నది సారు.
0: తప్పకుండా మీరు కోరిన పాట
1: కోరుతున్న శ్రోతలో
0: పాట వచ్చేస్తుంది వినండి.

0: హలో,
1: హలో, నమస్తే సార్.
0: బాగున్నారా?
1: బాగున్నాను సార్. మీరు బాగున్నారండి?
0: చాలా.
1: చాలా బాగున్నారు.
0: మీ పేరు
1: ఇంకేంటండి? నా
0: పేరేంటండి?
1: పేరు సుబ్బలక్ష్మి అండి.
0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మమ్మల్ని వారండి, క్రాప నుంచండి.

0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: విజయనగరం నుంచి మాట్లాడుతున్నానండి. నా పేరు తెలిసర్ల పద్మావతి.
0: పద్మావతి గారు ఏ పాట వింటారు?
1: పల్లకిలో పెళ్లి కూతుర్లో పాట కావాలండి. తీరతన తీర కట్టి గొప్పతనం చూస్తా పాట కావాలి.
0: తప్పకుండా మీరు కోరిన పాట వింటాం.
1: ఉంటామండి.
0: నమస్తే అండి.

ప్రేమంటే ఇదేరా ఈ చిత్రం నుండి. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం, కే చిత్ర పాడిన పాట విన్నారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం రమణ గోగుల.

బ్రహ్మోత్సవం ఈ చిత్రం నుండి పద్మ శ్రీదేవి పాడిన పాట విన్నారు. సాహిత్యం సంగీతం మిక్కి జిమ్మయ్యార్. ఇంతటితో ఈనాటి మహిళా వాణి శ్రీల కార్యక్రమం సమాప్తం.

0: बाली, आकाशवाणी समाचार, जलंधर।
1: चीन के राष्ट्रपति शी जिनफिंग और रूस के राष्ट्रपति व्लादिमीर पुतिन ने आज बीजिंग में द्विपक्षीय संबंधों, ईरान यूक्रेन संघर्ष और अंतर्राष्ट्रीय व्यापार सहित प्रमुख वैश्विक मुद्दों पर बातचीत की। चीन के विदेश मंत्रालय ने कहा है कि वार्ता से बीजिंग और मॉस्को के बीच रणनीतिक साझेदारी को मजबूती मिलेगी और संयुक्त राष्ट्र, दक्षिण अफ्रीका परिषद और ब्रिक्स जैसे मंचों के माध्यम से समन्वय बढ़ेगा। अमेरिका के राष्ट्रपति डोनाल्ड ट्रंप अगले महीने फ्रांस में आयोजित होने वाले G7 शिखर सम्मेलन में हिस्सा लेंगे। पश्चिम एशिया संघर्ष को लेकर अमेरिका और कई यूरोपीय सहयोगियों में बढ़ते तनाव के बीच ट्रंप इस सम्मेलन में भाग ले रहे हैं। घरेलू शेयर बाजार के संवेदी सूचकांक में आज मामूली गिरावट दर्ज की गई। अंतिम समाचार मिलने तक सेंसेक्स 101 अंक गिरकर 75,100 जबकि निफ्टी 24 अंक की गिरावट के साथ 23,594 पर कारोबार कर रहा था। आईपीएल क्रिकेट में आज कोलकाता नाइट राइडर्स का मुकाबला मुंबई इंडियंस से होगा। ये मैच कोलकाता में शाम 7:30 बजे शुरू होगा। अंत में मुख्य समाचार एक बार फिर। प्रधानमंत्री नरेंद्र मोदी अब से कुछ देर में रोम में इटली की प्रधानमंत्री जॉर्जिया मेलोनी से वार्ता करेंगे। आर्थिक सहयोग को बढ़ावा देने पर चर्चा होगी। प्रधानमंत्री मोदी और जॉर्जिया मेलोनी ने एक साझा लेख में भारत इटली महत्वपूर्ण रणनीतिक साझेदारी और आर्थिक पहलों का उल्लेख किया। डीआरडीओ ने मानव रहित ड्रोन मिसाइल ULBGM-V3 का सफल परीक्षण किया। रक्षा मंत्री ने इसे महत्वपूर्ण उपलब्धि बताया। सर्वोच्च न्यायालय ने जाति आधारित जनगणना करने के केंद्र के फैसले को चुनौती देने वाली याचिका खारिज की। उत्तर और मध्य भारत में लू का प्रकोप जारी। और आईपीएल क्रिकेट में आज शाम कोलकाता नाइट राइडर्स का मुकाबला मुंबई इंडियंस से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
2: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వాతావరణం. వాల్తెల్లో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 35.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.3 డిగ్రీల సెల్సియస్. పౌర విమానయాన కేంద్రంలో రికార్డైన గరిష్ట ఉష్ణోగ్రత 35.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.2 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం ఈ రెండు చోట్ల నమోదు కాలేదు. ప్రాంతంలో ఆకాశం మేఘావృతమే ఉండి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ప్రముఖంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ వరకు చేరుకోవచ్చు. ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పెట్టేవారికి ఈ రోజు నుంచి వచ్చే 5 రోజులు అనగా 24వ తేదీ వరకు ఎలాంటి హెచ్చరికలు లేవు. ఆంధ్ర తీరం వెలుపల బంగాళాఖాతంలో చేపలు పెట్టేవారికి వాతావరణ సూచన. ఈరోజు నుంచి వచ్చే 5 రోజులు అంటే 24వ తేదీ వరకు దక్షిణ తమిళనాడు తీరంలో తీరం వెంబడి, ఆగ్నేయ బంగాళాఖాతంలో, అండమాన తీరంలో గంటకు 45 నుండి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. వాటి వేగం 65 కిలోమీటర్ల వరకు చేరుకునే అవకాశం ఉంది. ఆ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటున్నందున మత్స్యకారులు వేట సాగించరాదని హెచ్చరిక. విశాఖపట్నంలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం వారు ఈ మధ్యాహ్నం అందజేసిన వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఒకే గేయ రచయితకు చెందిన సినిమా పాటలు ఇప్పుడు మీరు వింటారు. ఈనాటి గేయ రచయిత శ్రీశ్రీ అని పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు గారు రాసినటువంటి గీతాలు విందాం. విశాఖవాసి శ్రీశ్రీ గారు ప్రముఖ తెలుగు కవి, హేతువాది, నాస్తికుడు, విప్లవ కవిగా ప్రసిద్ధులు. సాంప్రదాయ విషయాలకు ఆయన తిలోదకాలుస్తూ ఎన్నో కవితలు, కవిత్వాన్ని అందించినటువంటి వ్యక్తి. అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా, విప్లవ రచయితల సంఘం స్థాపక అధ్యక్షులుగా ఆయన సేవలు అందించారు. మహాప్రస్థానం అతని అత్యంత ప్రజాదరణ పొందిన రచనల్లో ఒకటి. అటువంటి విప్లవ కవి ఎన్నో సినిమాలకు ఆయన పాటలు రాశారు. విప్లవ గీతాలు, విరహ గీతాలు, అభ్యుదయ గీతాలు, ప్రేమ గీతాలు, ఇలా ఎన్నో గీతాలు ఆయన కలం నుండి జాలువారాయి. అందులో కొన్ని ఆనుమత్యాలు ఈరోజు మనం విందాము.

0: నాడు.
1: అవును నిజం.
2: ఇనుకోరా ఈ మల్లన్న మాటే ఇనుకో.

0: ಇಣುಕುವಾಗ ಇಣುಕು.
1: పంతాలు పట్టింపులు ఈ చిత్రం నుండి ఘంటసాల గాన విన్నారు. సాహిత్యం శ్రీశ్రీ, సంగీతం పెండియాలా.

శ్రీ శ్రీ సాహిత్యానికి పెండ్యాల సంగీతం సమకూర్చగా ఎస్వి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట విన్నారు. చిత్రం కొల్లేటి కాపురం.

ఇలాంటి ఎన్నో విప్లవ గీతాలు శ్రీశ్రీ కలం నుండి జాలువరాయి, యమగోళ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట విన్నారు. శ్రీశ్రీ సాహిత్యం సంగీతం చక్రవర్తి. మరి మనసున మనసే అంటూ కూడా ఆయన ఆ గీతాలను కూడా రాశారు.

శ్రీశ్రీ కలం నుండి జాలువరణ అద్భుతమైన ఈ గీతానికి సంగీతం ఎస్ రాజేశ్వరరావు, చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఇక మనుషులు, వారి యొక్క అనుబంధాలు, దేవుడు చేసినటువంటి సృష్టించిన ఈ జీవితం ఎలా ప్రయాణిస్తుందన్నది శ్రీశ్రీ గారి కలం నుండి ఈ గీతం వినండి.

దేవుడు చేసిన మనుషులు ఈ చిత్రం నుండి ఘంటసాల గాన విన్నారు. శ్రీశ్రీ సాహిత్యం, సంగీతం రమేష్ నాయుడు. ఇక ఎన్నో రకాలు గీతాలను అందించినటువంటి శ్రీశ్రీ గారు, ఇక జాతీయ ఉద్యమం, దేశభక్తి పెంపొందించేటువంటి గీతాలు కూడా అందించారు. అందులో అందరికీ మేల్కొలుపు. వెలుగు నీళ్ళ చిత్రం నుండి పాట వింటున్నారు.

0: ఒకే గేయ రచయితకు చెందిన సినిమా పాటల కార్యక్రమంలో ఇంతవరకు మహాకవి శ్రీశ్రీ గలం నుండి జాలువారినటువంటి అద్భుత గీతాలను విన్నాం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: ఆకాశవాణి 19 years of celebrations
2: from the golden era of radio sets to
1: today's digital radio.

0: ಆಕಾಶವಾಣಿ 19 ಇಯರ್ಸ್ ಆಫ್ ಸೆಲೆಬ್ರೇಷನ್
1: ಫ್ರಮ್ ದ ಗೋಲ್ಡನ್ ಎರಾ ಆಫ್ ರೇಡಿಯೋ ಸೆಟ್ಸ್ ಟು
0: టుడేస్ డిజిటల్ రేడియో
1: తన ప్రయాణంలో అన్ని వర్గాల వారికి
0: ఇన్ఫర్మేషన్
1: ఎడ్యుకేషన్
0: ఎంటర్టైన్మెంట్ ఇస్తూ
1: అటు అందాల కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు
0: ఇటు గుజరాత్ తీరాల నుండి అరుణాచల్ ప్రదేశ్ శిఖరాల వరకు
1: సరిహద్దులు వేరు చేసిన
0: మనసులు ఒకటే అని చాటి చెప్పింది
1: ఆకాశవాణి.
0: ఇది కేవలం రేడియో కాదు,
1: ప్రజల గుండెల్లో నిలిచిన విశ్వాస స్వరం,
0: కొన్ని కోట్ల హృదయాల స్పందనం,
1: దేశం మొత్తం ఒకే స్వరం,
0: అదే మన ఆకాశవాణి.
1: అప్పటికి
0: ఇప్పటికీ
1: ఎప్పటికీ
0: మనతోనే.
2: పంతొమ్మిది వందల 1936 నుండి ప్రభుత్వ సంస్థగా ప్రసారాలను ప్రారంభించి ఆకాశవాణిగా నామకరణం పొంది వివిధ రకాల కార్యక్రమాలతో శ్రోతలను అలరిస్తుంది మన ఆకాశవాణి.
3: తెలుగు తొలి ప్రసారం 1938 జూన్ 16 సాయంత్రం 5:30 మద్రాస్ కేంద్రం నుంచి ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ శ్రోతల మనసుల్ని గెలుచుకుంది.
2: సంగీతం, సాహిత్యం, సమాచారం, వినోదం, కథనం, ఇలా అనేక రంగాలను కలిపే కార్యక్రమాలతో ఆనందాన్ని పంచడమే మన ఆకాశవాణి బాణి.
3: మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా
4: శ్రోతలకు శుభాకాంక్షలు.
5: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 3:40. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 4:58 3:23.6 అనగా 927 kHz పై రెండవ ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు ఎఫ్ఎం బ్యాండ్ 102 MHz పై ఎఫ్ఎం రెయిన్బో ప్రసారాలు వినవచ్చు. శ్రోతల నుంచి సెలవు తీసుకుంటుంది మీ నాగేశ్వరరావు నాగనబోయినా.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 323.6 మీటర్ అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేపై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నేలైన సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

3.23 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. నేలైన సమయం 5 గంటలు దాటి 18 సెకండ్లు. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. యువవాణి యువజనుల కార్యక్రమం.

యువవాణి యువజనుల కార్యక్రమానికి శ్రోతలకి స్వాగతం. మరి ఇవాళ మన కార్యక్రమంలో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం మాట్లాడుకుంటే బాగుంటుంది అంటే ఏం మాట్లాడుకున్నా ఎంత మాట్లాడుకున్నా మనం యువత గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి మరి ఆ యువత ఎలా ఉంటే దేశానికి, తర్వాత ముఖ్యంగా దేశానికంటే వారి కుటుంబానికి, వాళ్ళు ఉన్న వ్యవస్థకి, ఆ తర్వాత దేశానికి ఎలా ఉపయోగపడతారు, అంటే ముందుకు తీసుకుపోతారు అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. నిజంగా చెప్పాలంటే యువతే దేశానికి ఒక శక్తి వనరులు. ఎందుకు ఈ శక్తి వనరులు అంటున్నానంటే మంచి శారీరక నైపుణ్యం ఉండి, చక్కటి ఉత్సాహం, కమ్యూనికేషన్ స్కిల్సు, ఇంకా సృజనాత్మకత ఇత్యాది అంశాలు కలిగి ఏ పని చేయాలన్నా క్షణాల్లో చేసే సామర్థ్యం యువతకు ఉంటుంది. మరి యువత ఎక్కువ ఉన్న దేశం త్వరితగతిన అభివృద్ధి చెందిన విషయాలు మనం ఎన్నో చూసాం. అలాంటి యువత జీవితంలో ఎదగడానికి, స్థిరపడడానికి కొన్ని లక్ష్యాలు పెట్టుకోవాలి. ఆ లక్ష్యాలు ఏంటో ఇవాళ యువవాణి యువజనుల కార్యక్రమంలో మనం మాట్లాడుకుందాం. మరి కార్యక్రమంలో ఈ పాట విన్న తర్వాత అదేంటో, ఆ వివరాలేంటో వివరంగా మనం మాట్లాడుకుందాం. ముందుగా హ్యాపీ డేస్ చిత్రం నుంచి ఈ పాట.

యువవాణి యువజనుల కార్యక్రమం వింటున్నారు. యువత ముఖ్యంగా ఎందుదైనా రాణించాలంటే వారికి మంచి జ్ఞానం ఉండాలి. ఈ జ్ఞానం దేని ద్వారా వస్తుందంటే చక్కటి విద్య ద్వారా వస్తుంది. అంటే ఒక క్రమశిక్షణ కలిగిన విద్య ద్వారా ఒక సక్రమంగా నేర్చుకున్న జ్ఞానాన్ని మనం ఒక పద్ధతిలో ప్రయోగిస్తే ఆ ప్రయోగించడం అంటే ఒక నాలెడ్జ్ని గెయిన్ చేసి మనకి ఎలా కావాలో అలా రూపొందించుకుంటే మంచి విద్యావంతులు అవుతాం. ఆ మంచి విద్యావంతులు అయినప్పుడు ఈ పోటీ ప్రపంచంలో మనకు రాణించడానికి కష్టంతో పాటు ఇష్టంతో చదివిన కొంత నాలెడ్జ్ ఉంటుంది. అంటే మనం సైన్స్ రంగం సైన్స్లో రాణించాలా, ఇటు సోషల్ సైన్స్ అంటే పొలిటికల్గా రాణించాలా, ఇవన్నీ కూడా మన ఇష్టం మన అభిరుచిని బట్టి మన జ్ఞానాన్ని సంపాదించుకుని దాన్ని ఆ సొసైటీ మీద అప్లై చేస్తే మనకు కావాల్సిన మార్పు కానీ మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా ఆ యువత గెయిన్ చేసుకోవచ్చు. మరి ఇలా గెయిన్ చేయాలంటే వాళ్ళకి ఒక క్రమశిక్షణ ఉండాలి. ఆ క్రమశిక్షణ ముఖ్యంగా యువతకు క్రమశిక్షణ అనేది ఎలా వస్తుంది, సమయపాలన బట్టి క్రమశిక్షణ వస్తుంది. మరి ఈ క్రమశిక్షణ ఎలా ఉండాలి, బాధ్యతాయుతంగా ఉండాలి, నిజాయితీగా మంచి విలువలు పాటిస్తూ ఎప్పటికప్పుడు తనను మెరుగుపరుచుకుంటూ ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలగడానికి, సమాజంలో తమకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అన్నమాట.

యువవాణి యువచనుల కార్యక్రమం వింటున్నారు. యువత వారు ఎంచుకున్న రంగంలో రాణించడానికి కొన్ని మెలకువలు నేర్చుకోవాలని చెప్తున్నాం. అంటే ముందుగా మంచి ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్తో పాటు క్రమశిక్షణతో కూడిన ప్లానింగ్, ఇంకా అంటే ఏదైతే మనం ఏ రంగంలో అయితే ప్రవేశించాలంటున్నారో ఆ రంగంకి సంబంధించిన నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే పబ్లిక్ సెక్టర్ అయితే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ అయితే ప్రైవేట్ సెక్టర్, ఇంకా కంప్యూటర్ రంగం సంబంధించిన కంప్యూటర్ స్కిల్స్ కానీ ప్రతి దాంట్లోనూ ఒక క్షుణ్ణంగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో నిన్నటిది ఇవాళకి కొత్త అయిపోతుంది, ఇవాళ ఉన్నది రేపటికి అసలు కనిపించినా కనిపించదు. దాని తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. అంటే ప్రతిభకు తగ్గ ఉద్యోగం సాధించాలంటే ఇవన్నీ తప్పకుండా ఉండాలి. మరి కొంతమంది వారికి నచ్చిన ఉద్యోగాన్ని చేరే అవకాశం ఉంటుంది, అదేవిధంగా కొంతమంది ఉద్యోగాలను క్రియేట్ చేసే స్థితిలో కూడా ఉండొచ్చు. అంటే నచ్చిన వ్యాపారం కూడా చేసుకుని స్వేచ్ఛగా తమ ఆలోచనలు పంచుకుని యువతకు మంచి మార్గాన్ని చూపించవచ్చు. అంటే ఉన్నత విద్యావంతులు కూడా కొంతకాలం ఉద్యోగం చేసి లేదా వాళ్ళ ఆసక్తిని బట్టి వ్యాపార రంగంలో ప్రవేశించి దాన్ని ఇంప్రూవ్ చేసుకుని మరికొంతమందికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగటం కూడా మంచి ఆలోచన అని చెప్పాలి. దీనికి ఇవాళ కాలంలో బ్యాంకులు కానివ్వండి, కొన్ని స్టార్టప్స్ కానీ ఎంతో సహాయ సహకారం అందిస్తున్నాయి. మరి ఆ దిశగా మనం కృషి చేయాలంటే ఇతరుల కంటే మన దగ్గర కొంచెం గొప్ప స్కిల్స్ ఉండాలి. అంటే ప్రపంచంలో ఇవి రాణి ఆ స్కిల్స్ ఎలా ఉండాలంటే ప్రపంచంలో మనం పెట్టే ఆలోచనలు రాణించగలిగేలా ఉండాలన్నమాట. ఇక వీటితో పాటు ఏం చేసినా ఎంత చేసినా అది ఇప్పుడే చేయాలి. అంటే మనం ఇవాళ ఆలోచించేలోపు మరొకరు

ఇంకొక అడుగు ముందుంటారు. అందుకే ఈ పోటీ ప్రపంచంలో ఉన్నతంగా ఆలోచించాలి, ఆ ఆలోచనలు బట్టే మన నడవడిక ప్రవర్తన ఆధారపడి ఉంటుందనేది ఇక్కడ చెప్పవలసి ఉంటుంది. మరి కార్యక్రమం తర్వాత పాట ఏమైంది ఒక వాణిజ్య పర్యటన.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాత బడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
3: యువ అని యువజనుల కార్యక్రమం ఉంటున్నారు. తర్వాత మిస్టర్ నోకయ్య చేత నుంచి హరిచరణ్ పాడిన పాఠం.

యువవాణి యువచనుల కార్యక్రమం వింటున్నారు. మరి జీవితంలో యువత ఎదగడానికి, స్థిరపడడానికి కావలసిన మెలకువల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శారీరక ఆరోగ్యం బాగుంటేనే మానసిక ఆరోగ్యం బాగుంటుందనే విషయం అందరికీ తెలుసు. అంటే ఒత్తిడిని తట్టుకుని సమాజంలో తమదైన ముద్ర వేయాలంటే ప్రతిరోజు వ్యాయామం అనేది తప్పకుండా చేయాలి. అదే కాకుండా మంచి ఆరోగ్యం తీసుకురావాలి. కాలంలో చాలామంది జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు. అదేవిధంగా ఈ జంక్ ఫుడ్ వలన అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం, తర్వాత వారు అనుకున్న లక్ష్యాల మీద దృష్టి పెట్ట అంటే అనారోగ్య సమస్య వలన అనుకున్న లక్ష్యాల మీద దృష్టి పెట్టకపోవడం జరుగుతుంది. అంటే మంచి ఆహారం తీసుకోవడం అనేది కూడా మన లక్ష్యానికి చాలా దోహదపడుతుంది అనేది ఈ విషయంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకా సానుకూలమైన ఆలోచనలు అంటూ వారికి ఉండాలి. ఏ విషయం పట్ల అయినా సరే వాళ్ళకి ఇది మనం సాధించగలం చేయగలమనే నమ్మకం ఉండాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా యువత దేశానికి వెన్నెముకని. అంటే యూత్ ఏది చేసినా మంచి ఫలితాలు సత్వరం ఆశించవచ్చు అన్నమాట. అందుకే దేశ సేవలో మీరు పాలు పంచుకోవాలంటే పరిసరాలను పరిశుభ్రాలుగా ఉంచుకోవాలి. అదేవిధంగా దురలవాట్లకు వ్యతిరేకంగా పోరాడాలి. పర్యావరణ పరిరక్షణ వంటి బాధ్యతలు యువత స్వీకరిస్తే ఆ దేశం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది. ఇంకా మత్తు పదార్థాలు, చెడు స్నేహాలకు దూరంగా ఉండటం వల్ల యువత కుటుంబానికి బలం అవుతారు. అదేవిధంగా మంచి ఆర్థిక వనరు కూడా దేశానికి ఉపయోగపడతారనేది ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు

యువవాణి యువచనుల కార్యక్రమం వింటున్నారు. మరి యువత తాము ఎంచుకున్న రంగంలో రాణించేటప్పుడు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి సందర్భంలో కొందరు గోడకి కొట్టిన బంతిలా దూసుకుపోతూ ఉంటారు, కొంతమంది నిరాశతో వెనుతిరిగిపోతుంటారు. ముఖ్యంగా నిరాశ అనేది యువత ఎప్పుడు దరిచేరనికూడదు. అవకాశాలను అందిపుచ్చుకోవడం కోసం ధైర్యంగా ముందుకు సాగాలి. ఈ యుగంలో రాణించాలంటే ముఖ్యంగా ఇది కంప్యూటర్ యుగం, డిజిటల్ నైపుణ్యం ఉండాలి, కొత్త టెక్నాలజీపై పట్టు ఉండాలి. ఎంచుకున్న రంగంలో వెనకబాటు ఉండకూడదు అంటే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎప్పటికప్పుడే తుది మెరుగులు దిద్దుకుంటూ వడివడిగా అడుగులు వేస్తూ ఉంటే ఈ ప్రపంచంలో తమకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుని ఉన్నత శిఖరాలకు ఎదగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ దేశ భవిష్యత్తు అనేది ఈ దేశమే కాదు ఏ దేశానికి అనేది మంచి భవిష్యత్తు ఏది ఉందంటే ఆ యువత వాళ్ళ దగ్గర ఉన్న వనరుల మీద ఆధారపడి ఉంటుంది. సరైన లక్ష్యాలు పెట్టుకోండి, పట్టుదలతో కృషి చేయండి, అనుకున్నట్లుగా అన్నింటి రాణించగలుగుతారు. మరి ఇవాటి యువ యువజనుల కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆలించిందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాము.

నిజంగా ఇలాంటి పాటలు వింటూ ఉంటే అలాగా ఎఫ్ఎంకి అతుక్కుపోవాలనిపిస్తుంది కదా. మీ ఫేవరెట్ ఎఫ్ఎం రేడియో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ప్రోగ్రాం పేరు తెలుసు కదా, మా పదం మీ భావం. సో మేము ఇచ్చే పదానికి మీరు మీ భావాలను, మీ ఒపీనియన్స్ని, లేదా మీలో ఉన్నటువంటి పోయెట్ని, కవిని, కవిత్రయాన్ని, ఆ కవులందరూ బయట రావాలనే ఈ అద్భుతమైన ప్రోగ్రాం స్పెషల్లీ మా లిజినర్స్ కోసం. మీరు పంపాల్సిన నెంబర్స్ తెలుసు కదా, 6304767436 అన్నమాట. ఈనాటి మా పదం మీ భావంలో నేను ఇచ్చిన పదం మొదటిసారి లేదా తొలిసారి, అందుకే ఈ పాట బిట్ వినిపించాను. ఇంకా అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, లైఫ్లో తొలి ముద్దు లేదా ఆ పాట కూడా ఉంది మనకి రెడీగా, మొదటిసారి ముద్దు పెడితే ఎలాగంటుంది. సో అలాగే RA2లో కూడా పాట ఉంది, మొదటిసారి నిన్ను చూసి మాట్లాడిన. ఇవన్నీ ప్లే చేయడం కుదరకపోయినా ఏదో పాట వినిపిస్తాను, మీరు కూడా పంపిస్తూ ఉండండి 6304767436 నెంబర్కి. అడు చాలా వచ్చాయి కవిత్వాలు, మన లిజినర్స్ ఏమంటున్నారు వారి మాటలు వింటుందాం. ముందుగా మనకి పంపిస్తున్నారు రమణా సీతమ్మ నాగులపల్లి. ఏమంటున్నారంటే, తొలిసారి రాశాను ఫిలిం పూజా సాంగ్ అంటున్నారు. ఎన్నెన్నో జన్మల బంధం, నా ఆకాశవాణి రేడియోలో నేను విన్న తొలి పాట మొదటిసారిగా ఆ బంధం ముడివేసిన ఏనాటి నమస్తే అనే ఒక ఫోన్ కాల్తో తొలి పరిచయం నీకే, వంద నమస్కారాలు అనే తొలి పరిచయం ఆకాశవాణి డైలీ కాలర్ రమణా సీతారామ నాగులపల్లి. కామాలు ఫుల్ స్టాప్లు పెట్టుండి ఇంకా బాగా చదివి ఉండండి, కానీ ఎక్సలెంట్, మీ భావాలు నాకు అర్థమయ్యాయి. థ్యాంక్ యూ రమణ గారు, రమణా సీతమ్మ నాగులపల్లి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తొలిసారి అనే పదం మీద డి గోపాలరావు గారు ఏమంటున్నారో విందాం. తొలిసారి, తొలిసారిగా అంటే ప్రతి ఒక్కరూ మొదటిసారిగా వారి మాతృభాష ఏదైతే ఆ భాషలో అమ్మ అని మొదలైన అక్షర బాణితో ప్రతి ఒక్కరి జీవిత ప్రయాణం సాగుతుంది అంటే అతిశయోక్తే అంటూ డి గోపాలరావు విశాఖ. నిజంగా గోపాలరావు గారు, తొలిసారి మనం పలికే పదం మనకి వినిపించే గుండె చప్పుడు కూడా అమ్మదే, ఎందుకంటే డెలివరీ తర్వాత, ప్రసవం తర్వాత అమ్మ దగ్గర పెడతారు డాక్టర్స్, నర్సెస్. సో ఆ తొలి చప్పుడు మనకి గుండె చప్పుడే, తొలి మాట కూడా పలికే పదం కూడా అమ్మ. ఈ తొలిసారి అనే పదం మీద పాటలు విందాం, ఆ తర్వాత మరిన్ని కవిత్వాలు మీకు వినిపిస్తాను. ఇప్పుడైతే మీకోసం మొట్టమొదటిసారి అనే పాట

ఆహా, సరైన బాట ఉన్నాం కదా. నెక్స్ట్ మన కవిత్వాలు పంపిస్తున్నారు మన ప్రోగ్రాంలో మా పదం మీ భవంలో బొడ్డేటి జగన్నాథరావు చింతల అగ్రహారం నుండి. ఏమంటున్నారంటే, మొదటిసారి చూసిన ఉదయం మనసు కొత్త రంగు పూసింది, తెలియని దారిలో అడుగేసిన ఆశ అనే దీపం వెలిగింది, మొదటిసారి పలికిన మాట గుండెల్లో మధుర గీతమైంది, చిరునవ్వు చిన్నదైన జీవితానికి పెద్ద జ్ఞాపకమైంది, మొదటిసారి కలిసిన మనుషులు కథలుగా మారిపోతారు, మొదటిసారి వచ్చిన అనుభవాలు జీవితాన్ని మార్చిపోతాయి. ఓ, భయం అన్న ముందడుగు వేయడం అదే మొదటిసారి అందం, ఓటమి వచ్చినా నేర్పే పాఠం అదే జీవితానికి ఆనందం, మొదటిసారి ప్రతి క్షణం మరువలేని మధుర జ్ఞాపకం, కాలం గడిచినా హృదయంలో ఎప్పటికీ నిలిచే ఓ భావం అంటూ బొడ్డేటి జగన్నాథరావు చింతల అగ్రహం నుండి చాలా అద్భుతంగా రాశారండి. చేతి రాతతో చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ చేతి రాతతోనే మనకి జి వెంకటలక్ష్మి గారు ఏమంటున్నారంటే, తొలిసారి టైటిల్ పెట్టారు చక్కగా చిన్నపిల్లలాగా నీట్గా, జీవితంలో ప్రతి అనుభూతికి కారణం అందమైన పదం తొలిసారి.

0: తొలిసారి చూసిన చూపు, తొలిసారి విన్న మాట, తొలిసారి వేసిన అడుగు, కాలం ఎంత ముందుకు వెళ్ళినా జ్ఞాపకాలు ఎప్పటికీ చెరిగిపోని అక్షరం తొలిసారి అనే మధుర జ్ఞాపకం, బిడ్డ పుట్టినప్పుడు తొలిసారి పేరు పెట్టడం, అన్నప్రాసన, ముద్దు ముద్దుగా తొలిసారి అడుగులు, అలానే ముద్దుగా మాటలు పలికిన తొలి పలుకులు, ఇలా ఎన్నో ఎన్నెన్నో తొలి సన్నివేశాలు మనసుకు ఆనందాన్ని కలుగజేస్తాయి. తొలిసారిలో జరిగిన వింతలు, విశేషాలు, అవి మనసుకు తాకిన క్షణాలు, ప్రతీదీ ఒక అందమైన కావ్యం తొలిసారి అంటూ జి వెంకటలక్ష్మి అక్కిరెడ్డిపాలెం నుంచి చాలా అద్భుతంగా అందంగా రాశారండి. థ్యాంక్ యూ సో మచ్. కొంతమంది అంటే కాపీ పేస్ట్లు చేస్తున్నట్టు అనిపిస్తున్నా ఇంకా మరి తప్పదండి, ఎక్కువ ఎక్కువ రాసేస్తున్నారు, నో ప్రాబ్లం, మేము చదవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కానీ మ్యాక్సిమం ఓన్గా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా? హాయ్ హలో అల్లరి హరీష్ అంటున్నారు, నేనే అల్లరి చేశానండి. సో మొదటిసారిగా అనే దానికి చక్కగా జనకుల సత్యనారాయణమూర్తి ఏమంటున్నారంటే, నిశ్శబ్దపు లోయలలో తొలిసారి ఒక చలనం, భావాల గర్భం నుండి ప్రాణం పోసుకున్న అక్షరం, పెదవి దాటిన వాదం, మదిని మీటిన సంగీతం, సృష్టికి దొరికిన భాషా రూపం, తొలిసారి ఓ అద్భుతం, మౌనానికి పగిలిన సంఖ్యళ్ళివి, భావాలకు దొరికిన రెక్కలివి, అంటే అలా ఎగిరిపోతాయి అన్నమాట. కాలపు పొరలలో దాచలేని అక్షర సత్యాల జడివానలివి, వావా వావా, ఊహల ఊయలలో తేలుతున్న మనసు ప్రతిక్షణం తొలిసారి ఒక కొత్త జ్ఞాపకమే. చాలా అద్భుతంగా ఉందండి జనకుల సత్యనారాయణమూర్తి అండ్ ఫ్యామిలీ, ఎందుకంటే 5 పేర్లు ఉన్నాయి, టైం తక్కువ ఉంది కాబట్టి. నెక్స్ట్, నమస్తే అండి, నా పేరు వీరేంద్ర, వైజాగ్. నమస్తే అండి. శీర్షిక తొలిసారి. తొలి పొద్దువో మలి సంధ్యవో, సిగ్గు మొగ్గువై విరబూసిన గులాబీవో, నా కంటిలో తిష్టవేసిన నిన్ను తొలిసారి చూశాను ముద్దబంతిలో, నా తొలి కవితకు నీవే కథానాయకువై, నా జీవిత నావలో చుక్కనివై, చెరచాపవి నీవే. నూతరగడలు చూసారా? నా తొలి విజయానికి స్ఫూర్తివి నీవే, నా తడబాటు తనానికి తొలి గురువు నువ్వే, నేను తడబడుతున్నా. నీ ఆలాపనకు పల్లవిని నేనే, అనుపల్లవిని నేనే, తొలిసారి నుండి తుది వరకు అన్నీ నువ్వే అంటూ వీరేంద్ర, వైజాగ్. చాలా పోయిటిక్గా ఉందండి, చాలా చాలా బాగుంది. సరే, చిన్న పల్లవిని మళ్ళీ వద్దాం. ఆర్యపు నుంచి.
1: వాడికి నా మీద ప్రేమే లేదు. హి డజంట్ లవ్ మీ, యు నో.
2: నో, హి లవ్స్ యు. హి లవ్స్ యు సో మచ్.
1: అవునా? ఎంత?
2: ఎంతంటే, ఆ, మొదటిసారి నువ్వు నన్ను చూసినప్పుడు కలిగినట్టి కోపమంతా, మొదటిసారి నేను మాట్లాడినప్పుడు పెరిగినట్టి ద్వేషమంతా, మొదటిసారి నీకు ముద్దు పెట్టినప్పుడు జరిగినట్టి దోషమంతా, చివరిసారి నీకు నిజం చెప్పినప్పుడు తీరినట్టి భారమంతా.
1: ఓ, ఇంకా?

నెక్స్ట్ మనకి పంపిస్తున్నారు ఎన్ఐడి నుంచి కుమార్ చంద్రకాంత్ ఫ్యామిలీ ఏమంటున్నారంటే, తొలిసారి చూసిన చూపులో మనసు మెల్లగా పాటైంది, తెలియని భావాల తోటలో ఒక కొత్త పువ్వు విరిసింది. మూడు చుక్కలు. తొలిసారి పలికిన మాటలో వెన్నెలంత మధురం దాగింది, చిరునవ్వు తాకిన క్షణంలో కాలమే కాసేపు ఆగింది, తొలిసారి కలిసిన హృదయం స్వప్నాల దారిలో నడిచింది, నిశ్శబ్దమైన ప్రతి ఊపిరిలో నీ జ్ఞాపకం వెలుగై నిలిచింది. వెలుగే వెలిగిందండి, ఇంకా బాగుంది. తొలిసారి అనుభూతి అంటే జీవితానికి కొత్త అర్థం రావడం, ఒక చిన్న క్షణం వలనే మొత్తం ప్రపంచం అందంగా మారడం. బాగుందండి, చాలా చాలా మీనింగ్ ఉంది మీ కవితలో. కుమార్, చంద్రిక, రామ్ చరణ్, దిలీప్, బుచ్చిరాజుపాలెం, రెడ్డి వీధి రామాలయం, ఎన్ఏడి, చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈనాటి మా పదం మీ భావంలో నేను ఇచ్చిన పదం తొలిసారి లేదా మొదటిసారి. ఈ పదానికి చాలా చక్కగా, చాలా అద్భుతంగా, అందంగా వాళ్ళ యొక్క పదాలు, వాళ్ళ యొక్క భావాలు, ఒపీనియన్స్ అన్నీ పెడుతూ చాలా అద్భుతంగా మన శ్రోతలు పంపిస్తున్నారు. 6304767436. టైం ఆల్రెడీ అయిపోతుంది కాబట్టి ఇంకేం పంపద్దు. నెక్స్ట్ మనకు పంపిస్తున్న వాళ్ళు శీర్షిక మా పదం మీ భావం, పదం తొలిసారి. ఎవరు పంపిస్తున్నారంటే మానాపురం రాజా చంద్రశేఖర్ బాబామేట విజయనగరం. ఏమంటున్నారంటే, బాల్యంలో తొలిసారి వేసిన అడుగు బంగురుడు దశ దాటి భూమిపై మోపిన పదం పాదం అయి ఉంటుంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఓకే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంపై వేసిన అడుగులా కొత్త అనుభూతికి లోను చేస్తుంది. బాల్యంలో తొలిసారి వేసిన అడుగు బంగురుడు దశ దాటి భూమిపై మోపిన పాదం నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రమండలంపై వేసిన అడుగులా కొత్త అనుభూతికి లోను చేస్తుంది. నిజమేనండి, తొలి విజయమైన, తొలి అనుభవమైన, తొలి ప్రేమైన, తొలి ఓటమైన, గెలుపైన ఏదైనా సరే ప్రారంభ దశను గుర్తు చేస్తుంది. తొలి అనే పలుకులో ప్రతిధ్వనించే అనుభూతి కొత్త అనుభవంతో మనసుని తాకుతుంది. దేనికైనా ఈ ప్రారంభమే ఒక గొప్ప ఆరంభం. తొలి దశలో లేదు ఎప్పటికీ మలి దశ అంటూ, తొలి దశలో లేదు ఎప్పటికీ మలి దశ అంటూ, ఇది ఆరంభానికి ఓ దిక్చూచి అంటున్నారు మానాపురం రాజా చంద్రశేఖర్ బాబామెట్ట విజయనగరం. చాలా చాలా బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా ఇంకా చాలామంది సూపర్ అని కూడా మనకి పెడుతున్నారు. థ్యాంక్ యూ అండి, మీరు సూపర్గా పంపినప్పుడు మేము కూడా సూపర్గానే చదివి వినిపిస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, ఎవరైతే చక్కగా పంపించారో. అండ్ చిట్ట చివరిగా మనకి మోగి శ్రీను పెద్దగంటేడ బీసీ రోడ్ ఏమంటున్నారంటే, మొదటిసారి ఒక తీపి జ్ఞాపకం, మొదటిసారి తీపి అనుభవం, మొదటిసారి నన్ను మరచి నన్ను విడిచి విడవలేని బంధం అంటూ, అది తొలిసారి కలిగే ప్రేమ. స్నేహం కానీ, మొదటిసారి మనం కలిసిన విడిపోయిన, తొలిసారి చూసిన చూపులు, ఆడిన మాటలు, విడవలేని జ్ఞాపకాలు, మొదటిసారి తొలిసారి మన కలయిక, దూరమైనప్పటికీ మన మంచి ప్రవర్తనతో ఉండేటప్పుడు ప్రేమ కానీ, స్నేహం కానీ, బంధుత్వం కానీ ఏది మరవలేనిదంటూ, ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకున్న శుభవేళ, 90 ఏళ్ళు అప్పుడే అవుతుంది అనే మాట తలుచుకుంటుంటే మొదటిసారి అనిపిస్తుందంటూ మోగి శ్రీను పెదగంటేడ బీసీ రోడ్

0: ఇప్పుడు
1: ఉద్యోగ వార్తలు. ఉద్యోగ వార్తలు. భారత వైమానిక దళం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, వివిధ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన భారతీయ పౌరుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ ప్రకారం May 2 నుంచి దరఖాస్తులు ప్రారంభమవుతాయి. అభ్యర్థులు ప్రకటన వెలువడిన 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు: లోయర్ డివిజనల్ క్లర్క్, హిందీ టైపిస్ట్, సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్, ఆర్డినరీ గ్రేడ్. మొత్తం పోస్టుల సంఖ్య 47. అర్హతలు: ఎల్డిసి హిందీ టైపిస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు నిమిషానికి 35 పదాల ఇంగ్లీష్, హిందీ టైపింగ్ వేగం కలిగి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు మెట్రిక్యులేషన్ 10వ తరగతి ఉత్తీర్ణతో పాటు లైట్ అండ్ హెవీ వెహికల్స్ నడపడానికి చెల్లుబాటు అయ్యే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. మోటార్ మెకానిజంపై అవగాహన, 2 ఏళ్ల కనీసం డ్రైవింగ్ అనుభవం ఉండాలి. వయో పరిమితి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ళు, పీడబ్ల్యూడి అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్, ఫిజికల్ టెస్ట్ తదితరాల ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తులను సంబంధిత ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాలకు indianairforce.nic.in వెబ్సైట్ను సందర్శించగలరు. తరువాత ఉద్యోగ ప్రకటన: అస్సాంలోని సిఎస్ఐఆర్కు చెందిన నార్త్ ఈస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 5 నుంచి June 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, మల్టీటాస్కింగ్ స్టాఫ్ మరియు డ్రైవర్స్, మొత్తం ఖాళీల సంఖ్య 10. అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్ లేదా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయో పరిమితి: మల్టీటాస్కింగ్ స్టాఫ్కు 25 ఏళ్ళు, డ్రైవర్ పోస్టులకు 27 ఏళ్ళు మించకూడదు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రారంభ తేదీ 5 May 2026 నుంచి 4 June 2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు NEIST.res.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యూటర్, డెమోన్స్ట్రేటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. అర్హత గల అభ్యర్థులు May 30 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు, ట్యూటర్ మరియు డెమోన్స్ట్రేటర్. అర్హతలు: సంబంధిత విభాగాల్లో MBBS, MD, MS, MSCలో ఉత్తీర్ణులై ఉండాలి. గరిష్ట వయో పరిమితి 37 ఏళ్ళు మించకూడదు. ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్ళు, ఓబీసీలకు 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 నుంచి 15 ఏళ్ళ వరకు వయో సడలింపు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 1000 రూపాయలు, దివ్యాంగులకు ఎటువంటి ఫీజు లేదు. దరఖాస్తుకి చివరి తేదీ 30 May 2026. మరిన్ని వివరాలకు aimsmangalagiri.edu.in వెబ్సైట్ను సందర్శించగలరు.
2: ఉద్యోగ వార్తలు చదివినవారు శ్రీ బి రాజు, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.

3.6 మీటర్ లంగు 927 కిలో హెచ్ మీడియం వేపాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసారాలు వింటున్నారు. వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ సాయంత్రం అందజేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.3 డిగ్రీల సెల్సియస్. కనిష్ట ఉష్ణోగ్రత 30.3 డిగ్రీల సెల్సియస్. గాల్లో తేమ 84%. పౌర విమానయాన కేంద్రంలో గరిష్టంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 30.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల ఆకాశం సాధారణంగా మేఘతో ఉంటుంది. 1-2 వర్షపు జల్లు లేదా ఉరుములతో కూడిన వర్షపు జల్లు పడే అవకాశం ప్రముఖం కనిపిస్తుంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. ఆంధ్రతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో, దక్షిణ తమిళనాడు తీరం నుంచి తీరం వెంబడి, ఇంకా నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు, రేపు, ఎల్లుండి 20వ తేదీ వరకు తీరం నుంచి తీరం వెంబడి

ఏమీ జారీ కాలేదు. ఆంధ్రతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో దక్షిణ తమిళనాడు తీరం నుంచి తీరం వెంబడి ఇంకా నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు రేపు ఎల్లుండి 20వ తేదీ వరకు తీరం నుంచి తీరం వెంబడి గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వేస్తాయి. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపల వేటకు వెళ్ళవద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం విందాం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం నుంచి శ్రీరామచంద్ర పాడిన పాట.

0: చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రీడ్ బై విసి ప్రమోద్. India and Italy have decided to elevate their bilateral ties to a special strategic partnership and enhance cooperation in areas of trade, investment and new technologies. Prime Minister Narendra Modi made the announcement following delegation-level talk with his Italian counterpart Giorgia Meloni in Rome today. In a press statement after the talks, Prime Minister Modi said the two sides deliberated extensively on enhancing bilateral ties.
2: पिछले लगभग 3.5 वर्षों में मुझे कई बार प्राइम मिनिस्टर मेलोनी से मिलने का अवसर मिला है. यह भारत और इटली के बीच करीबी सहयोग और सामंजस्य को दर्शाता है. उनके नेतृत्व में

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర

0: రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్ ఉందని మంత్రి కొందల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వివరాలు. రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలుపుతామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పనిచేసే అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్త ఏపీసీలు డీఈఓలతో రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. 100% ఎన్రోల్మెంట్పై అధికారులు దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఆధునిక సాంకేతికత, అత్యుత్తమ గ్లోబల్ బోధనా పద్ధతులపై క్షేత్రస్థాయి అధ్యయనం కోసం రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా విదేశాలకు పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. విదేశీ పర్యటనలో భాగంగా అక్కడ వారు నిశితంగా గమనించిన అంతర్జాతీయ స్థాయి బోధనా నైపుణ్యాలను, వినూత్న విద్యా పద్ధతులను తిరిగి వచ్చి మన రాష్ట్రంలోని ప్రభుత్వ బడుల్లో సమర్థవంతంగా అమలు చేస్తారని తెలిపారు. పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాల కోసం స్టార్ రేటింగ్ను ప్రవేశపెట్టాలని మంత్రి నారా లోకేష్ అధికారులకు మార్గనిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో ఈరోజు పర్యటించిన ఆయన చీరాల పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పథకంలో భాగంగా 23.75 కోట్ల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక క్రిటికల్ కేర్ ఐసీయూ విభాగం నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సర కాలంలోనే 15వ ఆర్థిక సంఘం నిధులు, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకాల కింద 1,200 కోట్ల రూపాయలతో 4,500 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. ఒక్క బాపట్ల జిల్లాలోని 234 ఆరోగ్య మందిరాల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది అనడానికి అవుట్ పేషెంట్ ఓపీ సేవలే తార్కాణమని మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొంటూ,
1: ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ క్రిటికల్ కేర్ బ్లాక్ కానీ 37 కోట్లు చీరాల నియోజకవర్గానికి మంజూరు చేయడం జరిగింది. ఇది కాకుండా ఆసుపత్రులు కూడా సేవలు పెరిగాయనడానికి పెరిగిన ఓపీ సర్వీసులే ఒక తార్కాణం. మందుల లభ్యత, అదేవిధంగా ఎక్విప్మెంట్ సమకూర్చడం, ముఖ్యంగా పెద్ద ఎత్తున చేపట్టిన నియామకాల కారణంగా 8,600 ఉద్యోగాలను కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా చేపట్టిన నియామకాలలో వాళ్ళ ఖాళీలు కూడా ఎక్కడా లేని నేపథ్యం కూడా చూస్తున్నాం. అక్కడక్కడ ఉన్న ఖాళీలను కూడా ఎక్కడికప్పుడు గుర్తించి వాటిని నియమించి ఒక నాణ్యమైన సేవల్ని అందించే దిశగా కూడా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది.
0: స్వచ్ఛ భారత్ 2.0 కార్యక్రమాల అమలు తీరుపై న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ స్థాయి సదస్సుకు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ హాజరయ్యారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఇతర రాష్ట్రాల మున్సిపల్ శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఎండీ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్నారు. రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను అమలు చేస్తున్న విధానాలను మంత్రి నారాయణ సదస్సులో వివరించారు. అదేవిధంగా ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు చేపట్టిన చర్యలను, రాష్ట్రాన్ని డంపింగ్ యార్డ్ రహితంగా మార్చేలా వేస్టు ఎనర్జీ ప్లాంట్లు నెలకొల్పుతున్న విధానాన్ని కూడా సదస్సులో పాల్గొన్న వారికి విశదీకరించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రైతులకు అందాల్సిన ఎరువులను అక్రమంగా పక్కదారి పట్టించడం, వ్యవసాయేతర అవసరాలకు వినియోగించడం, ఇతర ప్రాంతాలకు తరలింపు వంటి వ్యవహారాలపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన సమయంలో ఎరువులు అందకుండా కొరత సృష్టించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేయటం, ఇతర ప్రాంతాలకు తరలించకుండా నిలువరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల డీలర్లు, గోదాములు, రవాణా కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని వ్యవసాయ శాఖ అధికారులకు మంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ మార్కెట్, అనధికార విక్రయాలు, పరిశ్రమలకు ఇతర అవసరాలకు ఎరువుల మళ్లీ

0: మార్పుపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఒక పత్రికా ప్రకటనలో సూచించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కొప్పోలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతరలో సతీ సమేతంగా ఈరోజు పాల్గొన్నారు. జాతర సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు అధికారులు తీర్థప్రసాదాలు అందించారు. కుప్పం పర్యటన ముగించుకుని బెంగళూరుకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలనే ఉద్దేశంతో హాలిడే టూరిజంకు అధిక ప్రాధాన్యతనిస్తున్నామని ఆ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పర్యాటక అభివృద్ధిపై మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో విదేశీ పర్యాటక యాత్రలకు బదులుగా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు హాలిడే ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏడాది పాటు నిర్వహించనున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రతి ఒక్కరూ తమ సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. డెస్టినేషన్ వెడ్డింగ్లను మన రాష్ట్రంలోనే నిర్వహించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో గండికోట, అరకు వ్యాలీ, విశాఖపట్నం, కోనసీమ ఇలా ఎన్నో ప్రకృతి అందాలతో అలరారే ప్రాంతాలు ఉన్నాయని మంత్రి గుర్తు చేస్తూ
1: గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియాగా పేరు పొందినటువంటి ఆ గండికోట కానివ్వండి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సుందరమైనటువంటి ప్రకృతి సౌందర్యం కానివ్వండి, అమరావతి, తిరుపతి, కోనసీమ ప్రాంతం, గోదావరి, కృష్ణ, పెన్న ప్రాంతాలు పర్యాటకానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను అభివృద్ధి చేయడంతో పాటు ఇతరత్ర ముఖ్యమైనటువంటి అంశం డెస్టినేషన్ వెడ్డింగ్స్. అదే విధంగా మరో పక్కన మైస్ స్టేక్ హోల్డర్స్ అందరూ కలిసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే రాబోయే రోజుల్లో బయటికి వెళ్లేటువంటి పర్యాటకులు తగ్గి మనకు వచ్చేటువంటి పర్యాటకులు పెరుగుతారనేటువంటిది ఒక ఆలోచన.
0: ఆగ్నేయ అరేబియా సముద్రం నుంచి లక్షద్వీప్, ఉత్తర కేరళం, దక్షిణ అంతర్గత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి విస్తరించి ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారులు తెలియజేశారు. మరోవైపు ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. అదేవిధంగా రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. ఉపాధి నిమిత్తం గల్ఫ్ మొదలైన విదేశీ ప్రాంతాలకు వెళ్లే కార్మికుల సంక్షేమం కోసం ఒక సమగ్రమైన ఎన్ఆర్ఐ విధానాన్ని రూపొందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి ఎన్ఆర్ఐ సలహా కమిటీని ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ఉత్తమ ఎన్ఆర్ఐ పద్ధతులు, సంక్షేమ కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు ఆ కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. ఈ క్రమంలోనే ప్రవాసాంధ్రుల సాధికారిత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ భవనంలో కమిటీ సభ్యులు ఈరోజు సమావేశమయ్యారు. విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వలస కార్మికుల సమస్యలు, మోసపూరిత ఏజెంట్లపై తీసుకుంటున్న చట్టపరమైన చర్యల గురించి మంత్రితో పాటు ఏపీ ఎన్ఆర్టీ అధికారులను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 100% ప్రవేశాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాలని మంత్రి నారా లోకేష్ దిశానిర్దేశం చేశారు. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్కు ఉజ్వల భవిష్యత్తు ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాయలసీమలో రాగల 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదయ్యే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య రోమనగరే ఇటలీ దేశస్య ప్రధానమంత్రిణ జార్జియా మెలోని ఇత్యనయా సహ వార్తాలాపం కృతవాన్. ఉభౌ దేశౌ ద్వైపాక్షిక సంబంధం విశేషతః సామరిక సహభాగిత్వేన ఉన్నతిం కర్తుం నిర్ణయం అకుర్వతాం. ప్రధానమంత్రిణా శ్రీమోదినా ఉక్తం యత్ ఉభౌ దేశౌ భయోత్పాదనం మానవతాయై గభీర ప్రతిరోధరూపేణ పశ్యతః. DRDO इति संघटनेन ड्रोन प्रक्षेपितस्य मानवरहित स्पष्टता निर्देशित प्रक्षेपास्त्रस्य परीक्षणं सम्पूरितम्.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం, ఆ తర్వాత 90 ఏళ్ల ఆకాశవాణితో అనుబంధం పంచుకుంటారు రిటైర్డ్ హెచ్ఎం శ్రీ చుట్టూరి సత్యనారాయణమూర్తి గారు. మరి కార్యక్రమం ముందుగా ఫిట్నెస్ మంత్ర. సాధారణంగా ఫిట్నెస్ మంత్ర అంటే మనం శారీరకపరమైన విషయాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది వేసవికాలం, బయట కానీ ఇంట్లో కానీ మనం తినే ఆహారంలో కానీ లేకపోతే పొల్యూషన్లోకి వెళ్ళినప్పుడు కానీ ఏం చేసినా మన శరీరంపై ప్రధానంగా కొంత ఒత్తిడి పడుతూ ఉంటుంది.

ఆ ఒత్తిడి శరీరంపై పడితే పర్వాలేదు, కానీ మనకి అన్నింటికీ ప్రధానమైన కళ్ళపై పడుతూ ఉంటుంది. ఎందుకు ఇలా కళ్ళపైన పడుతుందంటే, ఎండ కానీ, పొడి గాలి కానీ, వాతావరణ కాలుష్యం కానీ, సరే మన చల్లదనం కోసం ఏసీ రూమ్లో కూడా ఎక్కువసేపు కూర్చొని ఉంటాం. ఏది ఏమైనా కారణాలు ఏదైనా సరే, ఈ కారణాలతో మన శరీరంలోని కళ్ళల్లో తేమ తగ్గిపోతూ ఉంటుంది. దీంతో ఏమవుతుంది, కళ్ళు పొడిబారిపోతాయి. అంటే పొడిబారినప్పుడు కళ్ళు ఎర్రగా మారి మండుతుంటాయి అన్నమాట. మరి అలాంటప్పుడు కళ్ళకు ఉపశమనం కలిగించే చిట్కాల గురించి మనం ఇవాళ మాట్లాడుకోవాలి. కళ్ళకి ఉపశమనం కలిగితే మనకి అవి శుభ్రంగా పనిచేస్తాయి, మనం దేని మీదైనా దాస పట్టడానికి సాధ్యమవుతుంది. మరి ఈ ఉపశమనం కలిగించడానికి ఇవాళ నేను చెప్పే చిట్కాలు ఏంటంటే, ఈ ఫిట్నెస్ మంత్రాలో మనం టీ బ్యాగుల్ని వాడి పారేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇకపైన వాటిని, అంటే ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో కళ్ళకు సంబంధించిన సమస్య ఉన్నారో, వాటిని కాసేపు ఫ్రిడ్జ్లో పెడితే అవి చల్లబడతాయి. ఆ చల్లబడిన వాటిని ఒక నిర్ణీత సమయం తర్వాత తీసుకుని కంటి మీద పెట్టుకుని ఒక మర్దంలాగా చేసుకుంటూ ఉంటే కళ్ళ మంట తగ్గుతుంది. అంటే ఇలా మర్దం చేయడం వల్ల కళ్ళల్లో నరాలపైన ఉన్న ఒత్తిడి మాయమవుతాం, ఇంకా కళ్ళు ఎరుపు తగ్గడం వలన కొంచెం ఉపశమనం కలుగుతుంది. ఇక అదేవిధంగా మనకు తెలుసు, బంగాళదుంప కానీ, కీరదాసకాయలు కానీ చక్రాలుగా వసుకుని కళ్ళపై కొంతసేపు ఉంచితే కాస్త చల్లగా అనిపించి ఉపశమనం కూడా కలుగుతుంది. ఇంకా గోరువెచ్చటి నీటిలో ఒక కాటన్ క్లాత్ని తీసిపెట్టి ఆ నీటిని పిండేసి కళ్ళపై కిందకి పైకి స్మూత్గా రుద్దుతూ ఉంటే రక్త ప్రసరణ జరిగి మంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా ఎండాకాలంలో రోజుకి 2 నుంచి 3 సార్లు తరచూ మొహం కడుక్కోవడం, కళ్ళకి ఆ చల్లటి నీటిని కళ్ళ మీద పోసుకోవడం వలన మంచి రక్త ప్రసరణ జరిగి మనకి ఏదైతే ఈ దురద కానీ మంట కానీ ఉంటుందో కళ్ళ నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది. మరి వీటిలో మీకు నచ్చిన చిట్కాని మీ సౌలభ్యం కోసం మీరు ఆచరించి మంచి ఫలితాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. కార్యక్రమంలో ఇప్పుడు బలాదూర్ చిత్ర నుంచి కారుణ్య పడిన పాట విందాం.

సాయంత్ సమీర్ వింటున్నారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన. భారత ప్రభుత్వం 2015 సంవత్సరంలో అతి తక్కువ ప్రీమియంతో ఈ సురక్ష బీమా యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేద మధ్యతరగతి ప్రజలకు బీమా రక్షణ కల్పించడం. అంటే వివిధ ప్రమాదాల వలన కుటుంబాలు నష్టపోయిన వారికి ఒక ఆర్థిక సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రతి పౌరుడికి, అంటే పేద మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ప్రతి పౌరుడికి అతి తక్కువ బీమా ప్రీమియంతో ఈ పథకాన్ని అందుబాటులో తీసుకొచ్చిందన్నమాట. ఏంటి ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైనా ఈ బీమా పాలసీ తీసుకున్న వాళ్ళ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే 2 లక్షల రూపాయలు బీమా వారి కుటుంబ సభ్యుల ఖాతాలో చేరుతుంది. పూర్తి వైకల్యం సంభవించినా కూడా 2 లక్షల రూపాయలు ఇస్తారు. అదే పాక్షిక అంగవైకల్యం సంభవిస్తే 1 లక్ష రూపాయల దాకా ఆర్థిక సహాయం కుటుంబ సభ్యులకు అందిస్తూ ఉంటారు. మరి దీనికి కట్టవలసిన బీమా ప్రీమియం ఎంతంటే 20 రూపాయలు. ఆటో డెబిట్ సిస్టమ్ ద్వారా, అంటే ఈ ఖాతాని మనం, అంటే ఈ ప్రధానమంత్రి బీమా సురక్ష బీమా యోజనలో మనం చేరాలంటే మనకు ఒక బ్యాంకు ఖాతా ఉండాలి. బ్యాంకు ఖాతా అంటే మనకు ఆధార్ కార్డు ఉంటే ఏ బ్యాంకులో అయినా సరే, లేకుంటే పోస్ట్ ఆఫీసులో కూడా ఈ ఖాతాను తెరుచుకోవచ్చు. ప్రతి సంవత్సరం మాకు ఆటో డెబిట్ ద్వారా 20 రూపాయలు ఆ ఖాతాకు జమ అవుతాయి. ప్రమాదం జరిగి ఏదైనా జరిగితే ఈ నిర్ణీత సమయంలో మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. చివరికి ఒక మాట చెప్పేది ఏంటంటే, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన తక్కువ ఖర్చుతో ఎక్కువ భద్రత అందించే ప్రజా సంక్షేమ పథకం ఇది. అంటే ప్రమాద సమయాల్లో కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మనం వినబోతున్నాం ఒక యువ శాస్త్రవేత్త గురించి. అమెరికా వెళ్ళాలని చాలామంది యువత కళ్ళకంటుంటారు. అలాంటిదే అమెరికానే పిలిచి మరీ శాస్త్రవేత్తగా అవకాశం ఇచ్చి మంచి వేతనం కూడా ఇస్తే ఇంకెవరైనా అక్కడే ఉండిపోవాలనుకుంటారు. కానీ తెలంగాణలోని మంచిర్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల శ్రీధర్ గౌడ్ అలా అనుకోలేదు. ఎందుకు అలా అనుకోలేదు? తాను ఏ పరిశోధన చేసినా అది తన జన్మభూమికి, అంటే మాతృభూమి కోసమే ఉండాలి అని అనుకున్నాడు. మొదట మాతృభూమి, తర్వాత ప్రపంచం అనే ఆలోచనతో తన జీవితాన్ని ప్రారంభించాడు నేరెళ్ల శ్రీధర్ గౌడ్. ఇటీవల హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో శాస్త్రవేత్తగా ఎంపికైన శ్రీధర్ గౌడ్ స్ఫూర్తిదాయక కథనాన్ని మనం ఇవాళ వినాలి. ఎందుకంటే ఈయన చాలా పేద కుటుంబంలో పుట్టాడు. తండ్రి ఒక ఆటో డ్రైవర్ అన్నమాట. గేట్లో 792 ర్యాంకు, పిహెచ్డి పరీక్షలో ఆల్ ఇండియాలో 2 ర్యాంక్ సాధించి రీసెర్చ్ స్కాలర్గా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్లో సీటు సంపాదించి క్యాన్సర్పై పరిశోధన చేశాడు. పిహెచ్డి అనంతరం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్లో జూనియర్ శాస్త్రవేత్త కొంతకాలం పనిచేసి, ఆ పనిచేస్తున్న సమయంలో ఈ శ్రీధర్ గౌడ్ని ప్రతిభ గుర్తించిన అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్ సంస్థ అక్కడ ఉండడానికి అవకాశం కల్పించి పరిశోధన చేయడానికి మార్గం వేసింది. ప్రపంచంలోనే దిగ్గజ శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే అవకాశం రావడంతో శ్రీధర్ గౌడ్ అమెరికా వెళ్ళటం, అక్కడ ఎంతో శ్రమించారు. అంటే దాదాపుగా రోజుకు 10 నుంచి 12 గంటల పాటు శ్రమించారు. ఎన్నో ఆర్టికల్స్ రాశారు. దాదాపుగా 50కి పైగా ఆర్టికల్ ప్రపంచ స్థాయి మ్యాగజైన్లో ప్రచురితమయ్యాయి. అన్నీ ఉన్నా మాతృదేశానికి సేవ చేయాలని తపంతో శ్రీధర్ గౌడ్ భారతదేశానికి తిరిగి వచ్చే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల హైదరాబాద్లోని సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్స్ టెక్నాలజీలో ఎంతోమంది యువ శాస్త్రవేత్తలతో పోటీ పడి శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. వెనుకబడిన కుటుంబం నుంచి వచ్చిన అనుకున్న లక్ష్యం ముందు ఇవేవి, అంటే తన పేదరికం కానీ తన వెనుకబాటుతనం కానీ కుటుంబ నేపథ్యం కానీ ఏవి ఆపలేకపోయాయన్నమాట. మరి శ్రీధర్ ఇప్పుడు క్యాన్సర్ వ్యాధికి అతి తక్కువ ధరకు మందు కనుగొనాలనే లక్ష్యంతో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. మరి ఈ నేరెళ్ళ శ్రీధర్ గౌడ్కి మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదాం. ఆయన నుంచి మనం కూడా, మన యువత కూడా ప్రేరణ పొందుతారని ఆశిద్దాం. కార్యక్రమం ఇప్పుడు నువ్వు వస్తా అంటే నేను వద్దంటే చిత్ర నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట.

సమీరం వింటున్నారు. మనం చేసే పనులు, ఆలోచనలే మన వ్యక్తిత్వాన్ని నిలబెడతాయి, నిర్ధారిస్తాయి కూడా. అది ఎలా అంటారా, మనం ఎలా ఆలోచిస్తున్నామో, ఎలా చేస్తామో, ఎలా ప్రవర్తిస్తామో అన్న దాన్ని బట్టి మన చుట్టూ ఉన్న సమాజం మనకు అలా కనిపిస్తుంది. మంచిగా ఆలోచిస్తే మంచిగా, చెడుగా ఆలోచిస్తే చెడుగా. సాధ్యమైనంత వరకు అందరికీ సహాయం చేయాలి. ఆపదలు ఉన్న వారికి సహాయం చేస్తే మనం ఎంతో మేలు చేసిన వారు, అంటే వారి జీవితాల్లో వెలుగులు నింపిన వారు అవుతాం. అదేవిధంగా ప్రకృతి పట్ల, మనతో ఉన్న సమాజం పట్ల మనకి అవినాభావ సంబంధం ఏర్పడాలి. మంచి మంచి మాటలతో ఎదుటి వ్యక్తుల్ని ఉత్తేజపరుస్తూ ఉండాలి, ముఖ్యంగా పిల్లల్ని, యువతని. వారిని మంచి మాటలతో ఉత్తేజపరుస్తూ కార్యోన్ముఖం చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే మన వ్యక్తిత్వం ఇనుమడిస్తుందన్నమాట. మరి మన వ్యక్తిత్వం ఇనుమడించాలంటే మనం ఆ తగ్గట్టుగా మనం ప్రతిరోజు మనలో మన మార్పులు చేసుకుంటూ ఉండాలి. మంచి చెడు గ్రహిస్తూ, చెడేదన ఉంటే దాన్ని సరిదిద్దుకుని మంచి వైపు అడుగులు వేస్తూ ఉండాలి. మనం ఇలా చేయటం వల్ల మనం హ్యాపీగా ఉండటమే కాక మన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉండేలా చూసుకునే వాళ్ళం అవుతాం. కార్యక్రమంలో ఇప్పుడు స్టైల్ చిత్రం నుంచి కార్తీక్ పాడిన పాట విందాము.

0: కార్యక్రమం ఇప్పుడు 90 ఏళ్ల ఆకాశవాణి. ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెచ్ఎం శ్రీ చిట్టూరి సత్యనారాయణమూర్తి ఆకాశవాణితో వారి అనుబంధాన్ని ఎలా పంచుకుంటున్నారు?
1: ముందుగా 90 వసంతాలు జరుపుకుంటున్న ఆకాశవాణి శ్రోతలకు నమస్కారములు. నా పేరు చిట్టూరి సత్యనారాయణమూర్తి. నేను రిటైర్డ్ స్కూల్ హెడ్మాస్టర్ని. నేను సుమారు 1970 నుంచి రేడియో అభిమానిని. నాకు రేడియోలో ప్రసారమయ్యే పాత పాటలు అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు పక్కవారింట్లో సాంగ్స్ వినేవాడిని. అది చూసి మా నాన్నగారు నాకు చిన్న రేడియో కొన్నారు. ప్రతిదినము వందే మాత్రంతో ప్రారంభమై రాత్రి వచ్చే ఆపాత మధురాల వరకు కూడా అన్ని కార్యక్రమాలు వింటాను. బుధవారం అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఆ రోజు ఎక్కువ పాటలు ప్రసారం అవుతాయి. మధ్యాహ్నం 3 గంటలకి మధురమే సుధాగానము అంటే నాకు ప్రత్యేక అభిమానము, ఎందుకంటే మధురమే సుధాగానాలు అంటే పాత పాటలతో కాకుండా పాటల మధ్యలోని మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు, వివిధ దేవాలయాల ప్రాముఖ్యత, శిల్పకళలు విషయాలన్నీ కూడా అందులో ప్రసారం అవుతాయి. అలాగే యువాణి కార్యక్రమాలు, తర్వాత ప్రముఖంగా ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా కష్టపడి ఉత్తీర్ణత సాధించారో ఆ విషయాలన్నీ కూడా రేడియోలో చక్కగా తెలియపరుస్తారండి. ఇంగ్లీష్లో హౌ టు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్ అనేటువంటి ప్రోగ్రామ్స్ కూడా అప్పుడప్పుడు వస్తాయండి. దాని ద్వారా కూడా నేను చాలా మటుకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ చేసుకున్నానండి. ఇంచుమించు ప్రతి యూత్ కూడా ఇది వింటే చాలా బాగుంటుందండి. అట్లాగే నేను మాడుగుల హై స్కూల్లో పనిచేస్తున్నప్పుడు కూడా చిన్నపిల్లల కార్యక్రమం వస్తుంటే అవి కూడా పిల్లలకి వినిపించేవాడిని. నా దృష్టిలో రేడియో మై ఫ్రెండ్, మై ఫిలాసఫర్ కూడానండి. అయితే రేడియోలో ప్రసారమే విషయాలన్నీ కూడా 100% ఖచ్చితత్వము నిజం ఉంటుందండి. రేడియోలో ఏదైనా మనకి విషయం చెప్పారంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం ప్రతి వాళ్ళలో కూడా ఉన్నదండి. పూర్వకాలంలో దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు రేడియో పట్టుకొని వెళ్ళేవాడిని. ఇప్పుడు అవకాశం లేకుండా న్యూస్ ఆన్ ఏరియా యాప్ ద్వారా ఎక్కడికైనా మొబైల్ ద్వారా పాటలు వినగలుగుతున్నాను. అది చాలా ఆనందదాయకమైన విషయం అండి. అయితే రేడియో స్టేషన్కి వెళ్ళేటప్పుడు కూడా అందులో పనిచేసే సిబ్బంది అందరూ కూడా చాలా గౌరవంగా, అభిమానంగా, ఆప్యాయతగా పలకరిస్తారండి. ఇది నిజంగా చెప్పాలంటే అది మా అదృష్టం అనుకోవాలండి. జై ఆకాశవాణి, నమస్తే.
0: తొంభై ఏళ్ల ఆకాశవాణి. ఆకాశవాణి శ్రోత రిటైర్డ్ హెచ్ఎం శ్రీ చిట్టూరి సత్యనారాయణమూర్తి ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకున్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. ఈరోజు రేపు ప్రసారం కన్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి నైరా వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జే జోగినాయుడు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉన్నత పర్వత శ్రేణి ప్రాంత రైతులకు వేసవిలో సాగు ఖర్చు తగ్గింపు వ్యవసాయ పనులు డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగం. వీరు ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానం సీతంపేట. అనంతరం జానపద గీతం. ఆ తర్వాత ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా తేనెటీగల గురించి శాస్త్రవేత్తలు అందిస్తున్న కొన్ని

వివరాలు వింటారు. 7:45 వికసిత్ భారత్, 8 స్వరమాలిక, 8:15 90 వసంతాల ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వింటారు. తొమ్మిది స్వరమాలిక, రాత్రి 10 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి, 10:45 ఆపాత మధురాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

సారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6 గంటల 10 నిమిషాలకు భక్తి రంజని కార్యక్రమంలో బొమ్మరాజు సీతారామదాసు కీర్తనలు వింటారు. 6 గంటల 30 నిమిషాలకు చింతన వ్యాఖ్యాత శ్రీ సర్వజ్యోషుల గౌరీశంకర శాస్త్రి పలం పనులు యథావిధిగా 6 గంటల 30 నిమిషాలకు. ఇందులో సాగు ఖర్చు తగ్గించుకునే కొన్ని చిట్కాలు వివరాలు వింటారు. 7 గంటలకు ప్రసార విశేషాలు. 7 గంటల 15 నిమిషాలకు ఉదయ సమయంలో భాగంగా నేటి మాటగా ఇంటర్నేషనల్ టీ డే, ఆ తర్వాత జాతీయ తీవ్రవాద వ్యతిరేక దినోత్సవం దినోత్సవం రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ వివరాలు వింటారు. అనంతరం 90 ఏళ్ల ఆకాశవాణి, డాక్టర్ డి పారినాయుడు సీనియర్ కన్సల్టెంట్, రైతు సాధికార సంస్థ, వీరు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. అనంతరం చివరికి నాటికం వింటారు. రచన శ్రీ అంగచాల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రొకం కామేశ్వరరావు, ఇంకా పుష్పాంజలి సమాచారవాణి ఇత్యాది అంశాలు 7 గంటల 15 నిమిషాల నుంచి. 8 గంటల 30 నిమిషాలకు నెల్లూరు జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎస్ అమరనారాయణ. కర్ణాటక శాస్త్రీయ సంగీతం 8 గంటల 30 నిమిషాలకు శ్రీ కె నోకరాజు క్లారినెట్ వాద్య సంగీతం వింటారు. శ్రీ హెచ్ రామ్చరణ్ వయోలిన్, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 9 గంటలకు పాటల పల్లకి, 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం హీట్ వేవ్స్, వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. 10 గంటల 30 నిమిషాలకు 90 ఏళ్ల ఆకాశవాణి, అలనాటి మేటి కార్యక్రమాలు, సస్యవేదం రూపకం వింటారు. రచన డాక్టర్ కొల్లూరు సూర్యనారాయణ, నిర్వహణ శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు, శ్రీ ఏబి ఆనంద్. ఎన్సీఈఆర్టీ వారి ప్రాజెక్ట్ కార్యక్రమం 11 గంటల 30 నిమిషాలకు. పన్నెండు గంటల 10 నిమిషాలకు మధుమంచరి, మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ముత్యాల మంగిళ్ళు. గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో వ్యవసాయ సంబంధిత చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధికి సూచనలు, డాక్టర్ కె భాగ్యలక్ష్మి గారి ప్రసంగం వింటారు. వీరు ప్రోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఆముతాల వలస. 2 గంటల 30 నిమిషాలకు జానపద గీతాలు, రామాయణంలో అయోధ్యకాండ చెక్క భజన వింటారు శ్రీ గేదెల లక్ష్మీనారాయణ బృందం వారిచే. అనంతరం గరగ నృత్యం శ్రీ కేవైవి ప్రసాద్ బృందం వారిచే. ఇక సాయంత్రం ప్రసారంలో 5 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమం, 5 గంటల 30 నిమిషాలకు మా పదం మీ భావం, 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రేరణ, వ్యక్తిత్వం ఇత్యాది అంశాలు వింటారు. 7 గంటలకు ప్రసార విషయాలు. 7 గంటల 15 నిమిషాలకు పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమం. 7 గంటల 45 నిమిషాలకు స్వరమాలిక. 8 గంటలకు చిత్రగీతాలు స్వరమాలిక శీర్షం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7 గంటల 5 నిమిషాలు వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని WHO ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, స్వచ్ఛమైన ఇంధనం కీలక వ్యూహాత్మక భాగస్వామ్యాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇరువురు నేతలు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై కూడా చర్చించారు. అలాగే ఆర్థిక సహకారం, ప్రజల మధ్య సంబంధాల విస్తరణకు ప్రాధాన్యతనిచ్చారు. ప్రతినిధి స్థాయి చర్చల అనంతరం ఇరుదేశాల నేతలు సంయుక్త విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ

0: ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించినట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-2029 ద్వైపాక్షిక సంబంధాలకు ఆచరణాత్మక భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్టు మోదీ తెలిపారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని చెప్పారు.
1: 10 वर्षों में हमारा बायलेटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले एक दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है. साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं.
0: भारत इटली लो తమ సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి పెంచుకుంటున్నాయని ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలిప్పుడు వాటి పూర్తి సామర్థ్యాన్ని చాటుకుంటూనే స్థాయికి చేరుకున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్నేహం, పరస్పర గౌరవం, నమ్మకంపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. భారత్ ఇటలీ సంబంధాలను బలోపేతం చేయడంపై ఇరుపక్షాలు విస్తృతంగా చర్చించాయని కూడా ఆమె తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాల్సి ఉంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈరోజు రాష్ట్రపతి భవన్లో 2024 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారుల బృందం తనను కలిసిన సందర్భంగా మాట్లాడుతూ ముర్ము, ఈ యువ అధికారులకు వివిధ రంగాల్లో పనిచేసేందుకు, ప్రత్యేక రంగాల్లోని నిపుణుల బృందాలకు నాయకత్వం వహించేందుకు ఒక అద్భుతమైన అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. నిర్ణయం తీసుకోకుండా వెనుకడుగు వేయడం నైతికత అనిపించుకోదని, ప్రజా ప్రయోజనాలకు నిబంధనలకు అనుగుణంగా సరైన నిర్ణయాలు తీసుకోవడమే నిజమైన నైతికత సారాంశమని రాష్ట్రపతి అన్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు సియోల్లో దక్షిణ కొరియా మంత్రి లీ యాంగ్ చుల్తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉమ్మడి అభివృద్ధి, ఉత్పత్తి, ఎగుమతుల కోసం నూతన మార్గాలు అన్వేషించేందుకు ఇరుపక్షాలు తమ పరస్పర సహకారం అందించుకోవడానికి అంగీకరించాయని మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. రెండు దేశాల ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్లను అనుసంధానించడానికి ఉద్దేశించిన కైండ్ ఎక్స్ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించేలా ఒక కార్యాచరణ ప్రణాళికపై కూడా చర్చించినట్టు మంత్రి వివరించారు. గుజరాత్ ప్రభుత్వం వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు మద్దతిస్తోంది. గాంధీనగర్లో ఈరోజు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధి బృందాలతో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష్ సంఘ్వీ మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనాలను గురించి వివరిస్తూ, గుజరాత్ ప్రభుత్వం కమిటీ ముందు ఒక వివరణాత్మక నివేదికను కూడా సమర్పించిందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాబోయే నీట్ యూజీ పునః పరీక్షను పారదర్శకంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, అప్రమత్తత అవసరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర రక్షణ ఇంటెలిజెన్స్ సంస్థలతో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన సందర్భంగా ప్రధాన్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో అనామక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించి పెరుగుతున్న తప్పుడు సమాచారం వ్యాప్తిపై తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ సమస్యను తీవ్రంగా పరిగణించిన ప్రధాన్, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందస్తుగా గుర్తించడం, బ్లాక్ చేయడం, తొలగించడంతో పాటు అటువంటి నెట్వర్కులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారంలు, విద్యామంత్రిత్వ శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తూ తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టాలని, తద్వారా పరీక్షా విధానం సమగ్రతను కాపాడాలని మంత్రి చెప్పారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి

వ్యాప్తి చెందే ప్రమాదం జాతీయ ప్రాంతీయ స్థాయిల్లో ఎక్కువగా ఉందని, అయితే ప్రపంచ స్థాయిలో తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎబోలా విజృంభణను అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. దీనిని అదుపు చేయడానికి సమన్వయంతో కూడిన ప్రతిస్పందన అవసరమని పేర్కొంది. కాంగోలోని ఉత్తర ప్రాంతాలైన ఇటోరి, నార్త్ కివూల్లో ఇప్పటివరకు 51 కేసులు, అలాగే ఉగాండాలో 2 కేసులు నమోదైనట్టు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ తెలిపారు. దాదాపు 600 మంది అనుమానిత రోగులు, అనుమానాస్పద మరణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కాంగోలోని డబ్ల్యూహెచ్ఓ బృంద నాయకుడు మాట్లాడుతూ, ఈ వ్యాధి వ్యాప్తి వల్ల ఇప్పటికే 134 మంది అనుమానాస్పదంగా మరణించారని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సహాయ చర్యలు ముమ్మరం చేశారని తెలియజేశారు. హిందీ అనేది కేవలం ఒక భాష మాత్రమే కాదని, దేశాన్ని ఏకం చేసే ఒక శక్తివంతమైన మాధ్యమంగా పనిచేస్తుందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి అధ్యక్షత వహిస్తూ, మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే ఆచరణాత్మక హిందీలో నిర్వహించేలా చూడడమే తమ ప్రయత్నమని అన్నారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫారంల వినియోగం పెరుగుతున్న కొద్దీ హిందీ వాడకం కూడా వేగంగా విస్తరించడం అవసరమని గడ్కరీ చెప్పారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన భాషలో ఉపయోగించాలని అన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం అందరి బాధ్యత అని గడ్కరీ చెప్పారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగే మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్ ప్రాంతాల్లో ఈరోజు తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. వచ్చే 2 రోజుల పాటు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానం, మరట్వాడా, ఒడిశా రాష్ట్రాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి, సమాజాన్ని ప్రగతి శిఖరాలకు తీసుకెళ్లడానికి ఐఏఎస్ అధికారులు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. పరీక్షా విధానంలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ఎబోలా వ్యాధి వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి అని డబ్ల్యూహెచ్ఓ ప్రకటించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి శ్రోత ఆకాశవాణితో వారి అనువాదాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత ఉన్నత పర్వత శ్రేణి ప్రాంత రైతులకు వేసవిలో సాగు ఖర్చు తగ్గించే వ్యవసాయ పనుల గురించిన ప్రసంగం, ఇంకా జానపద గీతం. ఆ తర్వాత ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా తేనెటీగల గురించి శాస్త్రవేత్తలు అందిస్తున్న కొన్ని విషయాలు వింటారు. వీరే ముందు ఒక వాణిజ్య ప్రకటన.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు 90 వసంతాల ఆకాశవాణి. వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జే జోగినాయుడు గారు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని ఇప్పుడు పంచుకుంటున్నారు.
2: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా శ్రోత వారి మనోభావాలను తెలియజేస్తున్నారు.
3: ఆకాశవాణి రైతు సోదరులందరికీ శుభాకాంక్షలు. మీ అందరూ తెలుసు, ఆకాశవాణి రైతు సేవలో నిరంతరము ప్రతిరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి శాస్త్రవేత్తల యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా తీసుకొని దేశమంతా రైతులందరికీ ఈ సమాచారం చేరదీస్తూ ఆకాశవాణి యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆకాశవాణి టైంను బట్టి, అలాగే తుఫానులు కానీ లేకపోతే కరువు పరిస్థితులు వచ్చినప్పుడు కానీ కొత్త కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కానీ ఆకాశవాణి ముందుగా ఉండి రైతు శాస్త్రవేత్తల నుంచి, అలాగే అభ్యుదయ రైతుల యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని కూడా తీసుకొని రైతన్నకు మారుమూల ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కూడా రైతన్నలకు ఈ ఆకాశవాణి 90 సంవత్సరాల నుంచి చాలా తోడ్పాటుగా రైతులకు అండగా నిలుస్తూ దేశ అభివృద్ధిలో కూడా ఆకాశవాణి చాలా ప్రాముఖ్యత గడిస్తుంది. రైతులందరూ ఆకాశవాణి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇంకా మునుముందు కూడా రానున్న రోజుల్లో ఇంకా మరిన్ని సేవలు రైతులకు అందించాలని, తద్వారా మన పంటల దిగుబడి కానీ పంటల యొక్క నూతన సాంకేతిక విజ్ఞానాన్ని కానీ ఇంకా అందజేస్తారని కోరుకుందాం. ఈ ఆకాశవాణి వచ్చినప్పటి నుంచి ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒక రూపంలో పల్లె సేమలు కానీ లేకపోతే పల్లె వార్తలను కానీ లేకపోతే శాస్త్రవేత్తలను వాళ్ళ యొక్క నూతన టెక్నాలజీని తీసుకొని తద్వారా మళ్ళీ ఆ రైతులందరికీ చేరదీయడం కానీ ఇలాగా ఎన్నో రకాలుగా నిరంతరము ఆకాశవాణి కృషి చేస్తూనే ఉంది. సో ఈ సందర్భంగా ఇంకొకసారి ఆకాశవాణి యొక్క టీము కానీ ఆకాశవాణిలో పని సభ్యులందరికీ రైతుల తరపున, అలాగే మా శాస్త్రవేత్తల తరపున, మా ఆచార్య ఎన్జీ రంగ విశ్వవిద్యాలయ తరపున కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా మరిన్ని సేవలు విస్తృతంగా ఉంచి ఇంకా నూతన వంగడాలు కానీ నూతన సాంకేతిక పరిజ్ఞానం కానీ వాతావరణంలో వస్తున్న పలు మార్పులు కానీ లేకపోతే ఫోర్కాస్ట్ గురించి కానీ ఇంకా తొందరగా ఇంకా మునుముందు కూడా ఆకాశవాణి రైతుకు అండగా ఉంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం.
1: 90 వసంతాల ఆకాశవాణి వ్యవసాయ కళాశాల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జే జోగినాయుడు గారి ఆకాశవాణితో అనుబంధం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు ఉన్నత పర్వత శ్రేణి ప్రాంత రైతులకు వేసవిలో సాగు ఖర్చు తగ్గించు వ్యవసాయ పనులు, డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగం. వీరు ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం సీతంపేట.
4: మన రాష్ట్రంలో ఖరీఫ్ పంటకాలంలో సుమారు 28,33,668 హెక్టార్లు, అనగా 70,84,000 ఎకరాల్లో పంట విస్తీర్ణం నమోదవుతుంది. అంటే ఇది 2025-26లో నమోదైనటువంటి పంట విస్తీర్ణం. కూలీల కొరత, పెరిగిన కూలీల వేతనం, అదేవిధంగా కూలీల పనితనం తగ్గడం, వ్యవసాయ ఉత్పాదకాలు అంటే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అన్ని రకాల ధరలు పెరిగిపోవడం, ముఖ్యంగా భాస్వరం మరియు పొటాష్ ఎరువులు ధరలు దశాబ్ద కాలంలో 3 రెట్లు పెరిగిపోవడం వలన వ్యవసాయం కుదేలవుతుంది. మూలిగే నక్కపై తాటిపండు పడ్డ సందంగా క్రిమిసంహారక మందుల ధరలు కూడా విరివిగా పెరిగిపోవడంతో పాటు గిట్టుబాటు ధరలు అంతంత మాత్రం ఉండడం వలన వ్యవసాయం మరింత భారమై రైతులు, ముఖ్యంగా యువకులు వ్యవసాయం ఆసక్తి చూపక ఇతర రంగాల వైపు మళ్ళుతున్నారు. వివిధ పంటల్లో సాగు ఖర్చును పరిశీలిస్తే ఒక ఎకరా వరి పండించడానికి సుమారు 23,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అవుతుంది. వేరుశెనగ పండించడానికి సుమారు 18,000 నుంచి 20,000 ఖర్చు అవుతుంది. అదేవిధంగా మొక్కజొన్న సాగు ఖర్చు 15,000 నుంచి 18,000

వరకు అవుతుంది. ఈ తరుణంలో సాగు ఖర్చు తగ్గించే మార్గాలపై రైతులు దృష్టి సారిస్తే కానీ వ్యవసాయ మనుగడ సాధ్యం కాదు. సాగు ఖర్చు తగ్గించే వ్యవసాయ పనులు వేసవిలో లోతుక్కులు చేయటం వలన సుప్తావస్థ దశలో ఉన్నటువంటి పురుగులు నాశనం చేయటం ద్వారా రాబోయే ఖరీఫ్ పంటకాలంలో వాటి మనుగడ తగ్గి వివిధ పంటలను నాశించకపోవడం వలన సాగు ఖర్చు తగ్గుతుంది. ఈ లోతుక్కులు అనేది ముఖ్యంగా 2 MB ప్లవ్ అంటే రెండు పళ్ళ నాగలతో చేసుకున్నట్లయితే రైతులకు గిట్టుబాటుగా ఉంటుంది. పొలాన్ని తయారు చేయడం కోసం సాధారణంగా కల్టివేటర్ వాడుతూ ఉంటారు. దానికి బదులుగా రొటావేటర్ వాడినట్లయితే ఎక్కువ దుక్కులు కాకుండా తక్కువ దుక్కులతో భూమి మెత్తగా అయ్యి పంటకి అనుకూలంగా ఉంటుందన్నమాట. అలాగే విత్తనాలు బాగా మొలక వచ్చి తగినంత మొక్కల సాంద్రత ఉండి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా గట్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన చీడపిల్లలను మోసుకెళ్లే కలుపు మొక్కలు గడ్డి మొక్కలు లేకుండా చేయడంతో చీడపిల్లలు ఆశించక పంట ఖర్చు తగ్గుతుందన్నమాట. ముందు వేసిన పంట అవశేషాలను కాల్చడం వలన వాతావరణ కాలుష్యం పెరిగి వాతావరణ సమతుల్యత దెబ్బతింటుంది. కావున రైతులు ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి కాల్చకుండా వాటిపై సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ను 50 నుంచి 100 kg వేసి కానీ లేదా వేస్ట్ డీకంపోజర్ అంటే హ్యూమిక్ యాసిడ్ ఎక్కువగా దొరుకుతుంది మనకి మార్కెట్లో, వేస్ట్ డీకంపోజర్ అనే పేరుతో దొరుకుతుంది. అది 20 గ్రాములను 100 లీటర్ నీటిలో కలుపుకొని ఎకరా తాలూకా పంట అవశేషాలపై చిలకరించి కుళ్ళింపు చేసిన తర్వాత అంటే సుమారు 10-15 రోజుల వరకు అది కుళ్ళుతుంది. కుళ్ళిన తర్వాత పొలం అంతా సమానంగా వెదజల్లుకోవడం వలన సుమారు 2 నుంచి 3 టన్నుల సేంద్రియ పదార్థం భూమికి లభిస్తుంది. దీని వలన ఎరువులపై చేయవలసిన సాగు ఖర్చు తగ్గుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పశువులు గణనీయంగా తగ్గిపోవడం వలన రైతులు పొలాల్లో పశువుల ఎరువు తగినంతగా వేసుకోలేకపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి రైతులు తక్కువ ఖర్చుతో కంపోస్ట్ను 2 రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఒకటవది వర్మీ కంపోస్టు, రెండవది నాడప్ కంపోస్ట్. వర్మీ కంపోస్ట్ తయారు చేసుకునే విధానం ఈ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి బొరియలు చేయనటువంటి వానపాముల్ని అంటే యూసీనియా పాయిటెడా అంటే ఆఫ్రికా జాతి వంటి వానపాములను ఉపయోగించుకొని గడ్డి, పశువుల ఎరువు, ఎండిన ఆకులు మరియు పంట అవశేషాలను ఉపయోగించి సుమారు 50 నుంచి 60 రోజులు కుళ్ళింపు చేసి తయారు చేసిన కంపోస్ట్నే మనం వర్మీ కంపోస్ట్ అంటాం. ఈ వర్మీ కంపోస్ట్ వలన పంటలకు సేంద్రియ పదార్థం అందడమే కాకుండా వివిధ పోషకాలు, ఎంజైమ్స్, విటమిన్స్ మరియు ఖనిజ లవణాలు పంటలకు అందించడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ వర్మీ కంపోస్ట్ వేయటం వలన భూమి గుల్లబారి మొక్కల వేరు వ్యవస్థ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. నీరు నిల్వ చేసుకున్న సామర్థ్యం కూడా పెరుగుతుంది. అదేవిధంగా పంటల ఉత్పత్తులు నాణ్యతగా కలిగి ఉంటాయన్నమాట. ఎక్కువ రోజులు మనం నిల్వ చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. వర్మీ కంపోస్ట్లో నత్రజని సుమారు 1.6%, భాస్వరం 0.5%, పొటాషియం 1% ఉంటాయి. కాబట్టి అంటే ఇది సాధారణ పశువుల ఎరువు కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ పోషకాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా అవసరం. ముఖ్యంగా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు వర్మీ కంపోస్ట్ ఒక గొప్ప వరం. ఇది తయారు చేసుకునే విధానం చూసేసరికి 10 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తు చొప్పున 3 నుంచి 4 తొట్టెలను సిమెంటు, ఇటుక, ఇసుకతో కలిపి నిర్మించుకోవాలి. వానపాములు భూమిలోకి చొచ్చుకొని పోకుండా ఉండడం కోసం తొట్టెలు అడుగు భాగం సిమెంట్తో గచ్చు చేసుకోవాలి. రైతుకు లభ్యమైనటువంటి ముడి పదార్థాలు అదేవిధంగా సాగు విస్తీర్ణం బట్టి ఈ తొట్టెల సంఖ్యను పెంచుకోవచ్చు. ఈ తొట్టెలను ఎండ మరియు వర్షం నుంచి రక్షించడానికి తగినంత షెడ్ను వేసుకోవాలి. పైన దొరుకుతున్న కొబ్బరి లేదా తాటి ఆకులతో కానీ లేదా సిమెంట్ రేకులు కానీ లేదంటే మన జింక్ రేక్ కూడా ఈ మధ్య దొరుకుతుంది కాబట్టి వాటితో కూడా పైన మనం రూఫ్ అంటాం, పైన కప్పు వేసుకున్నట్టయితే ఎండ నుంచి అదేవిధంగా వర్షం నుంచి రక్షించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ తొట్టెల్లో కుళ్ళిపోయే స్వభావం గల ఏ పదార్థాలైనా అంటే కూరగాయలు వేస్ట్ని కానీ, పంటల అవశేషాలను కానీ, చిన్న చిన్న ఆకులు, చిన్న చిన్న కొమ్మలు వేసుకొని వాటిలో 1 టన్ను పదార్థానికి సుమారు 10 kg చొప్పున వానపాము విడిచిపెట్టి పైన గడ్డిని 1 పొర బాగా వేసి చివికిన పశువుల పేడతో కలిపిన నీటిని మిశ్రమాన్ని చిలకరించినట్లయితే ఇది త్వరగా కుళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలా చేసినప్పుడు ప్రతి 3 నుంచి 4 రోజులకు ఒకసారి నీరు చిలకరిస్తే 45 నుంచి 60 రోజులకు ఈ కంపోస్ట్ తయారవుతుంది. ఈ కంపోస్ట్ తయారవడం మనం గమనించవచ్చు, మెత్తగా ఉండి కాఫీ పొడి రంగులోకి మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం పట్టుకొని చూస్తే లూజుగా అంత మొత్తం విడిపోయినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అప్పుడు పోల్చవచ్చు. కంపోస్ట్ని వేరు చేయడం కోసం 2 నుంచి 3 రోజులు ముందుగానే నీటిని చిలకరించడం ఆపేస్తే ఈ వానపాములు అనేవి తేమ కోసం కిందకి వెళ్ళి మనకి కంపోస్ట్ తీయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇలా తయారు చేసిన కంపోస్ట్ ఎరువుని గడ్డి, రాళ్ళు, చెత్త చెదారం లేకుండా జల్లించుకొని సంచుల్లో వేసి భద్రపరచుకోవాలి. ఈ చల్లించడానికి కూడా మనకి సీవ్స్ అంటాం. మనకి ఏదైతే అనుకూలం ఉందో సీవ్స్ అంటే జల్లెళ్ళు, రకరకాల జల్లెళ్ళు ఉంటాయి, ఆ జల్లెళ్ళను వాడుకొని మనం జల్లించుకొని భద్రపరచుకోవచ్చు. అదేవిధంగా ఈ కంపోస్ట్ని ధాన్య పంటలకు సుమారు 1 నుంచి 2 టన్నులు వేసుకోవచ్చు. తద్వారా భూమి బాగా గుల్ల

పరడం, అదేవిధంగా పోషకాలు కూడా అందుతాయి. అదేవిధంగా కూరగాయ పంటలకైతే 2 నుంచి 3 టన్నులు వేసుకోవటం, అదే పండ్ల తోటలకైతే ఒక చెట్టుకు 5 కేజీలు చొప్పున, ఇంకా పెద్ద వయసు ఉన్న చెట్లు అయితే 10 కేజీల వరకు కూడా వేసుకొని మనం నీటి తోడలు సరైన సమయంలో ఇచ్చుకున్నట్టయితే ఈ సేంద్రీయ పదార్థం మొక్కలకు బాగా అందుతుంది. ఇక రెండవ విషయానికి వచ్చేసరికి ఏంటంటే నాడెప్ కంపోస్ట్ తయారు చేసుకునే విధానం. ఎందుకంటే వేసవిలో రైతులు కొద్దిగా ఖాళీగా ఉంటారు కాబట్టి నాడెప్ కంపోస్ట్ కూడా సొంతంగా తయారు చేసుకోవచ్చు. ఈ నాడెప్ అనేది ఏంటంటే మహారాష్ట్రకు చెందిన నారాయణ దేవ్ పాండరి పాండే అని ఒక ఆయన మొట్టమొదటిసారిగా తయారు చేశారు. అంటే తక్కువ ఖర్చుతో 90 నుంచి 110 రోజుల్లో అధిక కంపోస్ట్ తయారు చేసే పద్ధతినే నాడెప్ కంపోస్ట్ అని పిలువబడుతుంది, ఆయన పేరు మీదుగా పిలువబడుతుంది. ఈ పద్ధతిని రైతులు ముఖ్యంగా పర్వత శ్రేణి మరియు గిరిజన ప్రాంతాల రైతులు సులభంగా తయారు చేసుకోవచ్చు. అంటే 12 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పు మరియు 3 అడుగుల ఎత్తు కొలతలతో ఇటుకలతో కానీ రాయితో కానీ ట్యాంక్ అంటాం లేదా తొట్టెలను కట్టుకోవాలి. గోడలకు చిన్న చిన్న రంధ్రాలను ఉంచుకోవాలి. అడుగు భాగాన సిమెంట్ గచ్చు చేయకుండా ఉండాలి, మట్టితోటే ఉండాలి. ఎందుకంటే లోపల నుంచి కూడా మనకి సూక్ష్మజీవులు ఈ పశువుల ఎరువు అదేవిధంగా గడ్డి గాత్రలు వేస్తాం కాబట్టి దానికి రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పంట అవశేషాలు ఏదైతే ముందుగా వేసిన పంటలు అంటే రబీ కానీ ముందు ఖరీఫ్ కానీ అదే ఎర్లీ సమ్మర్లో కానీ వేసిన పంటలు ఏవైతే ఉన్నాయో ఆ పంటల అవశేషాలు, ఆకులు, కొమ్మలు, అదేవిధంగా కలుపు, కుళ్ళిపోయే స్వభావం అన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చు. సుమారుగా 1500 కేజీల వరకు వేసుకొని పశువుల పేడ 90 నుంచి 100 కేజీలు, అదేవిధంగా నేల లేదా చెరువు మట్టిని సుమారుగా 1700 నుంచి 1800 కేజీల వరకు వేసుకుంటూ తగినంత నీరు కూడా మనం దగ్గర ఉంచుకోవాలి. నిర్మించిన తొట్టులలో మొదటగా సుమారు 6 ఇంచీల వరకు పంట అవశేషాలు, ఆకులు మరియు కలుపు లేదా గడ్డిని ట్యాంక్ అడుగు భాగాన వేయాలి. రెండవ లేయర్గా పశువుల పేడ 4 నుంచి 5 కేజీలు 100 లీటర్ నీటిలో కలిపి మొదటగా వేసిన లేయర్ పైన చిలకరించాలి. అలా చేయడం వల్ల సూక్ష్మజీవుల అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది. మూడవ లేయర్గా సుమారు 2 ఇంచీల వరకు మట్టిని వేయాలి. ఇలా చేయడం వలన సూక్ష్మ పోషకాలు నీరు ఉంచబడతాయి అన్నమాట, ఆవిరైపోకుండా బయటకు పోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా ఈ 3 పొరలను వేస్తూ ట్యాంక్ అడుగు వరకు వచ్చేటట్లు మనం ఈ 3 పొరలను పొరపొరలుగా వేసుకోవాలన్నమాట. చివరిగా దీనిపైన 2 ఇంచీల వరకు పశువుల పేడ మిశ్రమాన్ని పోయాలి. అలికినట్టుగా మనం పశువుల పేడ మిశ్రమాన్ని పోస్తే ప్రతి 15 రోజులకు ఒకసారి తేమ సరిగా ఉందో లేదో చూసుకోవాలి. అదే పగుళ్ళు ఎక్కువగా ఉన్నట్టయితే మరొకసారి ఈ మిశ్రమాన్ని చేసుకోవాలి. ఆ విధంగా 90 నుంచి 110 రోజులకు ఈ కంపోస్ట్ తయారవుతుంది. ఈ విధంగా సంవత్సరానికి మనం 3 సార్లుగా అంటే 4-5 టన్నులు చెప్పున 3 సార్లుగా తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ నాడెప్ కంపోస్టు ధాన్య పంటలకైతే 2 నుంచి 3 టన్నులు, కూరగాయల పంటలకైతే 3 నుంచి 5 టన్నులు, అదేవిధంగా పండ్ల తోటలకైతే 5 నుంచి 8 టన్నుల వరకు వేసుకోవాలి. రైతాంగం వేసవిలోనే వస్తున్న ఖరీఫ్ కోసం పంటల ప్రణాళికలు ముఖ్యంగా తయారు చేసుకోవాలి. అంటే నేల తయారీ గురించి, అదేవిధంగా విత్తన కొనుగోలు, ఎరువుల కొనుగోలు, ముఖ్యంగా పంట రుణాల ఏర్పాటు. సాధారణంగా మనం చూస్తుంటాం రైతులు ఎప్పుడు కూడా డిస్ట్రెస్ అవుతారు, అంటే ఆలస్యంగా అంటే పంట దమ్ములైనప్పుడు కానీ లేదా దుక్కులైనప్పుడు పంటలు విత్తేటప్పుడే వాటి మదుపు కోసం ఆలోచన చేస్తుంటారు అన్నమాట. అలా చేయకుండా ముందు వేసవిలోనే రైతులు పంట రుణాలను ముందుగానే ఏర్పాటు చేసుకుంటే మనకి అన్ని ఏవైతే మనం పంటకు అవసరమైన ఉత్పాదకాలు ఏవైతే ఉన్నాయో అవి కొనుక్కొని ఉంచుకోగలుగుతారు. గత 2 సంవత్సరాలుగా మనం చూసుకుంటే ఎరువులు ఒకేసారి డిమాండ్ ఎక్కువగా పెరగడం వల్ల, గిరాకీ పెరగడం వలన రైతులు యూరియా కోసం చాలా ఇబ్బందులు పడడం కూడా గమనిస్తూ ఉన్నాం. అందుకని ముందుగానే రైతులు ప్రణాళికబద్ధంగా ఎప్పటికి ఎంత అవసరం అనేది ముందుగా కొనుక్కోవడానికి వీలుగా పంట రుణాలను మాత్రం తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా విత్తనాన్ని ముందుగా సొంతంగా తయారు చేసుకోవడం కానీ లేదా కొనుక్కొని ఉంచుకోవాలి. అప్పుడే మనం ఏ విత్తనం మనకి ఏ పంట అంటే నీటి వసతిని బట్టి కానీ లేదంటే మన అభిరుచికి తగినట్టు కానీ మనం విత్తనం కొనుక్కోవడానికి అవకాశం. కొనేసిన తర్వాత విత్తన మొలక శాతం పరీక్షించుకోవాలి. విత్తన పరీక్ష అనేది రైతు స్థాయిలో 2 విధాలుగా చేసుకోవచ్చు. ఒకటి, ఒక ట్రే తీసుకొని దీంట్లో ఇసుకతో నింపి 100 గింజల విత్తనాన్ని వేసి పైన పలుచుగా ఇసుకతో కూడిన మట్టితో కప్పేసి పలుచుగా నీరు కానీ మనం పోసినట్లయితే అదే విధంగా ఉంచి 4-5 రోజుల్లో మనకి మొలక శాతం తెలుస్తుందన్నమాట. ఈ 100 గింజలకి ఎన్ని గింజలు మొలిసాయి అనేది మనం లెక్క సులభంగా చేసుకోవచ్చు. రెండవ పద్ధతిలో విత్తనాలను 6 నుంచి 8 గంటలు నానబెట్టి 100 గింజలను పేపర్లో కానీ లేదా పలుచిన గుడ్లో కానీ వేసి చుట్టి 2 నుంచి 3 రోజుల పాటు ఉంచితే మొలక శాతం తెలుసుకోవచ్చు. వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు మరియు అపరాలు అయితే 80% వరకు మొలక శాతం ఉండాలి.
అదే వేరుశనగ పత్తి వంటి పంటలు అయితే 60 నుంచి 75% ఉండాలి. ఇంతకంటే తక్కువగా ఉన్నట్టయితే మనం విత్తనం మార్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పంటలో ఇబ్బంది లేకుండా సాగు ఖర్చు మిగిలించుకునే వాళ్ళం ఉంది. అదే మొలక శాతం చూసుకోకుండా మనం పంట చల్లేస్తే మొలక తక్కువ ఉందనుకోండి, మళ్ళీ విత్తనం కొనాలి, అదేవిధంగా నేల తయారీకి కూడా మనం ఎక్కువ సమయం అదేవిధంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతుల విషయాన్ని గమనించుకొని మొలక శాతాన్ని మాత్రం తప్పకుండా చేసుకోవాలి. అలాగే విత్తనం మార్చుకునే అవకాశం

ఉండి సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు మరియు వాటి యొక్క సంచులు కానీ డబ్బాలు కానీ ప్యాకింగ్లు ఏవైతే అవి తప్పకుండా పంట కోసే వరకు జాగ్రత్త చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సమస్య తేడా వచ్చినప్పుడు మనం ఇవి చూపించినప్పుడు దాని మన ఎక్స్పైరీ డేట్ కానీ లేదంటే ఏం మనం కొన్నాం ఏం వాడాం దాని మీద తర్ఫీదు ఇచ్చుకొని మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పకుండా ఈ బిల్లులు ముందు సంచులను తప్పకుండా జాగ్రత్త చేసుకోవాలి. ముఖ్యంగా మన ఈ మధ్యకాలంలో సేంద్రీయ వ్యవసాయం అనేది ఎక్కువగా రైతులు ముందుకు రావడం, అదేవిధంగా వినియోగదారులు కూడా అడగడం జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా వేసవిలు అంటే పంటకు ముందుగా మనం పచ్చి రొట్టె ఎరువులైన జీలుగా ఎకరానికి 12 కేజీలు లేదా కట్టుజనము ఎకరానికి 15 కేజీలు, పిల్లిపెసర ఎకరానికి 5 నుంచి 6 కేజీలు ఇటువంటి పంటలను పండించి సుమారు 45 నుంచి 50 రోజుల సమయంలో అనగా 50% పూత దశలో భూమిలో కలిగి ఉండటం ద్వారా ఎకరా పంట భూమికి 3 నుంచి 6 టన్నులు అంటే జీలుగా కానీ కట్టుజనం అయితే 5 నుంచి 6 టన్నుల వరకు వస్తుంది. పిల్లిపెసర వేసినప్పుడు 3 టన్నులు మాత్రమే వస్తుంది. కాబట్టి అందుకు 3 నుంచి 6 టన్నులు సేంద్రీయ పదార్థం తోడవటమే కాక నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి పోషకాలను 25 నుంచి 15 కేజీల వరకు లభ్యమవటం చేత ఎరువులు పైన ఖర్చు సుమారుగా 30% వరకు మనం తగ్గించుకోవచ్చు. అదేవిధంగా నూతన మరియు చీడపీడను తట్టుకునే రకాలను ఎంచుకోవడం కూడా ఇందులో సాగు తగ్గించుకునే దాంట్లో భాగమని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరిలో అగ్గి తెగులు, చౌడును, అదేవిధంగా చేను పడిపోకుండా తట్టుకునే రకాలను, అదేవిధంగా రకాలు ముఖ్యంగా MTU 1061 ఇంద్ర, MTU 1262 మారిటర్ సర్నాలు, MTU 1121 శ్రీధృతి మరియు RGL 2537 శ్రీకాకుళం సన్నాలు, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఆ పరిస్థితిని బట్టి, మన నీటి వసతిని బట్టి, మనకు గత 2-3 సంవత్సరాలుగా వస్తున్న తెగుళ్ళని బట్టి మనం గమనించుకొని మంచి రకాన్ని, అధిక దిగుబడిని ఇచ్చే మంచి రకాలను ఎంచుకున్నప్పుడు సాగు ఖర్చును తప్పకుండా మనం తగ్గించుకోవచ్చు. రైతు సోదరులు, ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం ఇంకొకటి నీటి వనరులను సంరక్షించుకోవడం. అంటే ముఖ్యంగా చెరువు ఆధారంగా వ్యవసాయం చేసేటప్పుడు వేసవిలోనే చెరువు పూడిక తీయించుకోవాలి. నీటి సామర్థ్యం, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం చెరువు పూడిక తప్పకుండా చేయించుకోవాలి. ఈ మధ్యకాలంలో ప్రతి గ్రామాల్లో కూడా ఉపాధి హామీ పథకం ద్వారా కూడా మనం చేస్తూ ఉన్నారు. అందుకు రైతులు ఒక సొంత చెరువు అయినా కానీ లేదా కమ్యూనిటీ అంటే గ్రామానికి సంబంధించిన చెరువులు కానీ పూడిక తీయించుకొని నీటి నిల్వ సామర్థ్యం పెంచుకునేటట్టయితే పంటల్లో నీటి కొరత ఉండదు. కాబట్టి మంచి పంట రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీలైనంత వరకు చెక్ డ్యాంలు, కాలువలు మరియు పిల్ల కాలువలు మరమ్మతులు చేసుకోవడం కానీ పిల్లకాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకి నీటి పారుదల వ్యవస్థను సమర్థవంతంగా నివారించడం వల్ల వృధా అవ్వకుండా ఉంటుంది అన్నమాట. అదేవిధంగా చెరువు గట్లు, నీటిపారుదల పిల్లకాలు గడ్డి లేదా పొదలు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా నీటి కన్వేయన్స్ అంటాం, అంటే నీటి పారుదల సామర్థ్యం పెరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు సోదరులు ఇంకోటి ఏంటంటే తెచ్చిన కొనుక్కున్న విత్తనాలని ముందే విత్తన శుద్ధి చేసుకోవచ్చు లేదా నాటిన ముందే విత్తన శుద్ధి చేసుకోవచ్చు. విత్తన శుద్ధి చేయడం ద్వారా కీటకాల నుండి మరియు తెగుల నుంచి పంటను కాపాడుకోవడం ద్వారా సాగు ఖర్చును తగ్గించుకోవచ్చు. వరి లేదా తృణధాన్య పంటలకైతే 1 కేజీ విత్తనానికి 10 గ్రాములు సూడోమోనస్ ఫ్లోరసెన్స్ లేదా 3 గ్రాముల కార్బెండజమ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అపరాల పంటలకైతే 1 కేజీ విత్తనానికి 5 గ్రాములు ఇమిడాక్లోప్రిడ్ను కలిపి విత్తన శుద్ధి చేసుకున్నప్పుడు మనకి పల్లాకు తెగులను తప్పకుండా తట్టుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తెగులు నివారణ కోసం అయితే 1 కేజీ విత్తనానికి 3 గ్రాముల మ్యాంకోజబ్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే మొక్కజొన్నలు అయితే, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మొక్కజొన్న విస్తీర్ణం చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఇక్కడ రైతు సోదరులు గమనించి మొక్కజొన్నలో కత్తెర పురుగు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కత్తెర పురుగు నివారణకు థయామెథాక్సాము మరియు సయాంట్రనిలిప్రోల్ అనే కలయిక మందుతో 1 కేజీకి 4 గ్రాములు చెప్పున్న విత్తన శుద్ధి చేయడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు. వరిలో సాధారణంగా నారు పోసి నాట్లు వేసే పద్ధతి కంటే నేరుగా మొలకెత్తిన విత్తనాన్ని ఎర్జల్లుకోవడం ద్వారా లేదా డ్రమ్ సీడర్ ద్వారా విత్తినట్లయితే విత్తన ఖర్చు తగ్గుతుంది. ఎలా అంటే సగం ఉన్న విత్తనం సరిపోతుంది. కాబట్టి విత్తన ఖర్చు, నారు పెంచే ఖర్చు, నారు తీసి పొలంలో సర్దే ఖర్చు మరియు నాట్లు వేసే ఖర్చు వెరసి ఆయా ప్రాంతాన్ని బట్టి సుమారు 6,500 నుంచి 8,000 వరకు ఆదా అవుతుంది. అదే పొడి ఎద్ద పద్ధతిలో చల్లినట్లయితే, చల్లాలనుకుంటే రైతులు చేతితో చల్లకుండా విత్తనం మరియు ఎరువు ఒకేసారి వేసే గుర్రు లేదా సీడ్ డ్రిల్ అంటాం, దాని ద్వారా వేసుకున్నట్టయితే విత్తనం ఖర్చు తగ్గడంతో పాటు వరుసలలో విత్తడం వలన గాలి వెలుతురు సక్రమంగా సోకి చీడపీడల బెడల నుంచి పంటను రక్షించబడుతుంది అన్నమాట. వరి పైరులో 2 మీటర్ల దూరానికి 1 అడుగు చెప్పున కాలిబాటలు తీయడం వలన సుడిదోమ నుంచి పంటని కాపాడడం ద్వారా మనం సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఇక ఎరువుల విషయానికి వచ్చేసరికి చాలా ముఖ్యమైన అంశం ఈ మన రసాయనిక ఎరువులు ఎక్కువ కాస్ట్ పెరిగిపోవడం. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనం ఆర్గానిక్ అంటే సేంద్రీయ పదార్థాలు, సేంద్రీయ వ్యవసాయం వైపు మలుతున్న తరుణంలో జీవన ఎరువులు చాలా ప్రాముఖ్యం. ఈ వేసవిలోనే రైతు సోదరుల దగ్గర

0: పెట్టుకోవాలి. జీవన ఎరువుల్లో ముఖ్యంగా భాస్వరం కోసం ఫాస్ఫో బ్యాక్టీరియా అనేది, అదేవిధంగా నత్రజని కోసం అజిటోబ్యాక్టర్ లేదా అజోస్పైరిల్లము, పొటాషియం కోసం పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా అనేవి మనకి మార్కెట్లో ముఖ్యంగా ప్రైవేట్లో దొరుకుతున్నాయి. దానికంటే ముఖ్యంగా ఆచార్య అంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన తిరుపతిలోను, అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం అనకాపల్లిలో కూడా మనకి పొడి రూపంలోను, అదేవిధంగా అంటే కేజీ ప్యాకెట్ 2 కేజీల ప్యాకెట్లను, అదేవిధంగా ద్రవ రూపంలో కూడా అంటే 500 మిల్లీలీటర్లు చెప్పున ద్రవ రూపంలో కూడా మనకు దొరుకుతున్నాయి. కాబట్టి ఒక 500 మిల్లీలీటర్లు 150 రూపాయలు మాత్రమే ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా వీటిని ఉంచుకొని వీటిని వాడినట్లయితే రసాయనిక ఎరువుల మీద సుమారుగా 25% వరకు మనం ఆదా చేయడం అవుతుంది. అదేవిధంగా పొలం గట్లను శుభ్రంగా ఉంచుకొని బంతి వేయటం వల్ల పురుగుల ఉధృతిని తెలుసుకోవచ్చు. తద్వారా సరైన సమయానికి నివారణ చేయబడడానికి అవకాశం ఉంటుంది. గట్లపైన కంది వేయడానికి కూడా కందిని కూడా ముందే మనం రైతులు సమకూర్చుకొని ఉంచుకున్నట్టయితే అదనపు ఆదాయం చేకూరుతుంది అన్నమాట. అదేవిధంగా కలుపు నివారణ కోసం తరువాత పంట వేసిన తర్వాత కాకుండా ముందుగానే కలుపు నివారణకు సరైన పదును చూసుకొని కలుపు నాశనలు వాడుకోవడం కానీ, లేదా మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా చెరువు మట్టి కానీ ఇసుకను కానీ వేసి మనం కలిపి దున్నట్లయితే ఇవి కలుపు ఎక్కువగా చనిపోతుంది. కాబట్టి అప్పుడు మనం కూలీల ఖర్చు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కలుపు నాశనం మీద కూడా దృష్టి పెట్టుకోవాలి. అంతర పంటలు కూడా ముఖ్యమైన అంశము. మనకు అంతర పంటలు ఏంటంటే అంతర పంటలు మరియు ఎర్ర పంటలు చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మనకి ప్రధాన పంటకు ఒక్కొక్కసారి ఏంటంటే ప్రధాన పంట ఏదైనా మనకి ప్రకృతి వైపరీత్యాల వల్ల పోయినప్పుడైతే ఈ అంతర పంట రెండో పంట మనకు కొంత చేదోడు వాదోడుగా ఉంటుంది. కాబట్టి అంతర పంటలు వేసుకోవాలి. అదేవిధంగా రక్షక పంటలు లేదా ఎర్ర పంటలు అంటాం, అంటే చీడపీడలను తట్టుకోవడం కోసం మనం వేసుకోవాలి. అంతర పంటల విషయానికి వచ్చేసరికి ఏంటంటే వేరుశెనగ, కంది, అలాగే వేరుశెనగ, జొన్న అంటే 5:1 అంటే 5 వరుసల్లో వేరుశెనగ ఒక వరుసలో వేసుకున్నట్టయితే మంచిది. రాగి, కంది అయితే 8:2 నిష్పత్తిలో వేసుకున్నట్లయితే మనకి గిట్టుబాటుగా ఉంటుందన్నమాట. అదేవిధంగా సమగ్ర పంటల యాజమాన్యం, సమగ్ర పంటల విధానం కూడా పాటించడం ద్వారా పంటల అవశేషాలను వృధా కాకుండా పునః ఉపయోగం ద్వారా వనరు వినియోగం సమర్థవంతంగా జరిగి నీటిని సంరక్షించడంతో పాటు భూసార అభివృద్ధి జరిగి మిగతా వనరులను తక్కువ వినియోగించడం ద్వారా సాగు ఖర్చు తగ్గించుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు ముఖ్యంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే రైతు సోదరులు ఉత్సాహంగా ఉండి వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. అంటే వ్యవసాయ శాఖ, అదేవిధంగా ఆచార్య అంజీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఉన్నటువంటి కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువా కేంద్రాలు, అదేవిధంగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానాలు, వ్యవసాయ పరిశోధన స్థానాలు వివిధ స్థానాల్లో కూడా ముఖ్యంగా రైతులను ఉద్దేశించి, అదేవిధంగా విస్తరణ సేవకులను, విస్తరణ అధికారులను ఉపయోగించి మనం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమాల్లో రైతులు పాల్గొనడం వల్ల ఏమవుతుందంటే సాగులో మెలకువలు నేర్చుకుంటారు. ఎక్కడ సాగు ఖర్చు తగ్గించాలి, ఎక్కడ దిగుబడి పెంచే అంశాలపై దృష్టి సారించాలనేది తెలుసుకోగలుగుతారు. కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాల్లో పాల్గొని వారి యొక్క ఆదాయాన్ని పెంపొందించుకొని సాగు ఖర్చు తగ్గించుకుంటారని కోరుకుంటున్నాను.
1: మీరు ఇంతవరకు ఉన్నత పర్వత శ్రేణి ప్రాంత రైతులకు వేసవిలో సాగు ఖర్చు తగ్గించు వ్యవసాయ పనులు డాక్టర్ పి వెంకటరావు గారి ప్రసంగం విన్నారు. వీరు ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం చేతంపేట, పల్లె సీమల వ్యవసాయదారుల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారం.
2: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ప్రపంచ తేనెటీగల దినోత్సవ సందర్భంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కొన్ని విషయాలను మనకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. ప్రతి సంవత్సరం మనం May 20 ప్రపంచ తేనెటీగల దినోత్సవం జరుపుకుంటాము. అయితే ఈరోజు తేనెటీగల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియచేయడమే కాకుండా తేనెటీగలు చిన్న జీవులు అయినప్పటికీ ప్రకృతి సమతుల్యాన్ని కాపాడడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. గిరిజన ప్రాంతాలైనటువంటి అరకు, పాడేరు, ఇంకా దాని చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతాలు, ఘనమైన అటవీ వనరులు, సమృద్ధమైన పుష్ప వైవిధ్యం, ఇంకా మితమైన వాతావరణంతో తేనెటీగల పెంపకానికి అత్యంత అనుకూలమైన ప్రాంతంగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో అడవి పూలు, కాఫీ, సిల్వర్ ఓక్, యూక్లిప్టస్, మామిడి, జామ వంటి పుష్ప వృక్షాలు విస్తారంగా ఉండడం వల్ల తేనెటీగలకు సంవత్సరం పొడవునా పుష్కలమైన ఆహార వనరులు లభిస్తున్నాయి. అందువల్ల అరకు ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే తేనె సహజ స్వచ్ఛత, అధిక పోషక విలువలు, ఇంకా ఔషధ గుణాల కారణంగా వినియోగదారులలో ప్రత్యేక ఆదరణ పొందుతోందన్నమాట. గిరిజన సమాజంలో తేనె సేకరణ అనేది తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయ వృత్తి. అయితే గతంలో ప్రధానంగా అడవుల్లో ఉన్న తేనెటీగల గూళ్ళ నుంచి సాంప్రదాయ పద్ధతుల్లోనే తేనె సేకరించడం ద్వారా జీవనాధారం ఈ గిరిజనులు పొందేవారు. అయితే ఈ విధానం ప్రమాదకరం కావడం వల్ల

0: తేనెటీగల కాలనీలు నాశనమయ్యే అవకాశం ఉండడం, అలాగే తేనె నాణ్యత స్థిరంగా లేకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణతో పాటు గిరిజనులకు స్థిరమైన ఆదాయం కల్పించేందుకు శాస్త్రీయ తేనెటీగల పెంపకం ప్రాముఖ్యత పెరుగుతోంది. శాస్త్రీయ పద్ధతిలో పెట్టెల్లో తేనెటీగలను పెంచడం ద్వారా తేనె ఉత్పత్తిని పెంచడమే కాకుండా నాణ్యత నియంత్రణ, విలువ ఆధారిత ప్రాసెసింగ్, ఇంకా మార్కెటింగ్ అవకాశాలు కూడా మెరుగుపడుతున్నాయి. కృషి విజ్ఞాన కేంద్రాలు, గిరిజన సంక్షేమ శాఖ, ఉద్యాన శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, అలాగే గిరిజన సహకార సంస్థల మద్దతుతో శిక్షణలు, అలాగే ప్రదర్శనలు, ఇంకా మార్కెట్ అనుసంధానం అందుబాటులోకి రావడం వల్ల తేనెటీగల పెంపకం గిరిజన ప్రాంతాల్లో ఒక లాభదాయక అనుబంధ వ్యవసాయ కార్యకలాపంగా అభివృద్ధి చెందుతోంది. ఈ విధంగా తేనెటీగల పెంపకం ఇంకా తేనె సేకరణ గిరిజన కుటుంబాల జీవనోపాధి మెరుగుదలకు తోడ్పడమే కాకుండా అటవీ పర్యావరణ సంరక్షణలో కూడా కీలక పాత్ర పోషిస్తోంది. తేనెటీగల పెంపకం లాభదాయకమైన కుటీర పరిశ్రమ. ఈ తేనెటీగల పెంపకంలో సరైన జాగ్రత్తలు కనుక రైతులు తీసుకుంటే మంచి గిరాకీతో పాటు నాణ్యమైన తేనె మనకు లభిస్తుంది. ఈ పెంపకం ద్వారా స్వయం ఉపాధి కూడా చాలా మంది పొందవచ్చు. తేనెటీగల పెంపకం లాభదాయకమైన కుటీర పరిశ్రమ. తేనెటీగల పెంపకంలో సరైన జాగ్రత్తలు తీసుకుంటే కనుక మంచి గిరాకీతో పాటు నాణ్యమైన తేనె కూడా మనకి లభిస్తుంది. ఈ తేనెటీగల పెంపకం ద్వారా యువత కొంత స్వయం ఉపాధి కూడా పొందవచ్చు. మానవునికి మేలు చేసే కీటకాల్లో అతి ముఖ్యమైనవి తేనెటీగలు. తేనెటీగలు సంఘజీవులు, సమిష్టి జీవం వాటి లక్షణం. వాటి జీవితం అంతా ఆ తేనె పట్టుల్లో నియబద్ధమైన శ్రమ విభజన పద్ధతిని పాటిస్తాయి. ప్రకృతిలో వృధా పోయే పుష్పాల నుంచి లభించే సహజమైన మకరందం, పుప్పొడిని సేకరించి వాటి నుండి మంచి పోషక విలువలు ఇంకా ఔషధ గుణాలు కల తేనెను అందిస్తాయి. అయితే వీటితో పాటు అవి అందించే ఇతర ముఖ్యమైన ఉప ఉత్పత్తులు మైనం, పుప్పొడి, విషం, ఇంకా ప్రోపోలిస్ వివిధ రోగాలను నయం చేయడానికి, ఇంకా వివిధ సౌందర్య సాధనాలు తయారు చేయడానికి ఇవి ఉపయోగపడతాయి. వివిధ రకాల పైర్లలో
1: ప్రపంచ తేనెటీగల దినోత్సవం సందర్భంగా తేనెటీగల గురించి శాస్త్రవేత్తలు అందించిన కొన్ని వివరాలు విన్నారు. పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 7:44 దాటి 50 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన వికసిత్ భారత్ విజయవాడ కేంద్రం నుంచి వింటారు.
1: వికసిత్ భారత్ కార్యక్రమం వింటారు.
2: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధన్ధాన్య కృషి యోజన పిఎం డిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం.
3: భారత ప్రభుత్వం వారు రైతుల కోసం ఎన్నో పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ పథకాలు రైతులకు చాలా ఉపయోగకరంగా కూడా ఉన్నాయి. అంటే 11వ తేదీ ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్నే పిఎండిడికేవై అని కూడా అంటారు. ఈ పథకము రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ పథకం యొక్క ప్రయోజనాలు, ఆ అంశాల గురించి తెలియజేయడానికి మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారు. మరి వారిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి కె బాలాజీ నాయక్ గారు.
4: నమస్కారం సార్.
3: బాలాజీ నాయక్ గారు, 11వ తేదీ ఢిల్లీలో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా పిఎండిడికేవై అంటే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది, ముఖ్యంగా రైతుల కోసం. ఈ పిఎండిడికేవై ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన గురించి తెలియజేయండి.
4: ప్రధానమంత్రి ధనధాన్య యోజన గురించి మనం చూసుకున్నట్లయితే క్యాబినెట్లో 19 జూలై ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి చర్చించడం జరిగింది. ఆ రోజే ఏ

0: అదేవిధంగా ఈ రైతులకు ఉపయోగపడుతుందని చూసుకున్నట్లయితే వ్యవసాయ ఉత్పాదనను పెంచడం కానీ అదే ప్రధానమంత్రి కృషి యోజనలో గణనీయమైన మొదటి ముఖ్య లక్షణం. ఈ లక్షణాలు చూసుకున్నట్లయితే ఉత్పాదకతను పెంచడం కానీ స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడం కానీ మరియు జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా ఈ యోజన ముఖ్య పాత్ర వహిస్తుంది. మెయిన్ దీనిని మొదటగా మన కేంద్ర బడ్జెట్లో 2025-26 6 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతోనే 42,000 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగినది. ఇది మొదటగా చూసుకున్నట్లయితే ఈ పథకం యొక్క స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడమే కాకుండా మెరుగైన నీటిపారుదల మరియు నిల్వ రుణాలను ఇవ్వడం కానీ సదుపాయాల్ని కల్పించడంలో కానీ వ్యవసాయ ఉత్పత్తిని పెంచడంలో కానీ మొదటగా అనుకున్నట్టుగా వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ఈ పథకాన్ని అమలు చేపట్టడంలో దోహదపడుతుంది.
1: సరే బాలాజీనాయక్ గారు, భారత ప్రభుత్వము 100 జిల్లాల్ని ఎంపిక చేయడం జరిగింది కదా, అంటే ఏ ప్రాతిపదికన ఈ జిల్లాల ఎంపిక జరిగిందంటారు?
0: మొదటిగా చూసుకున్నట్లయితే ఈ జిల్లాల ఎంపిక అనేది ప్రమాణాలను మనం గుర్తించినట్లయితే ఎక్కడైతే తక్కువ వ్యవసాయ ఉత్పాదకత ఉంటుందో అటువంటి జిల్లాలను గుర్తించడం, అలాగే తక్కువ పంట తీవ్రత అంటే వ్యవసాయం అయితే ఓన్లీ మోనోక్రాపింగ్ మాత్రమే, వేసిన పంటనే ప్రతి సంవత్సరం వేస్తున్నట్లయితే ఒకే పంట వేస్తున్నట్లయితే మనం అక్కడ భూమి సారవంతం తగ్గుతుంది, పంట దిగుబడి కూడా రాదు. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే లో క్రాప్ డైవర్సిఫికేషన్ ఎక్కడైతే జరుగుతుందో అటువంటి ప్రామాణికను కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకోటి చూసుకున్నట్లయితే తక్కువ అంటే రుణ పంపిణీ, రైతులకి రుణాలు తక్కువ ఎక్కడైతే స్కేర్సిటీగా ఉంటుందో అటువంటి జిల్లాలను ప్రామాణిక తీసుకొని మొదటగా చెప్పింది తక్కువ ఉత్పాదకత ఒకటి, అలాగే క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది 2వ ప్రామాణికం, 3వ ప్రామాణికం అయితే లోన్స్ అంటే రైతులు రుణాలు తక్కువగా ఎక్కడైతే ఏ జిల్లాల్లో ఇస్తున్నారో అటువంటి జిల్లాలను ఎంపిక చేసుకోవడం జరిగింది.
1: భారత ప్రభుత్వం వారు మీరు చెప్పిన ప్రామాణికతలను తీసుకొని ఎంపిక చేయడం జరిగింది దాదాపుగా 100 జిల్లాలను. సరే బాలాజీ నాయక్ గారు, ఇప్పుడు ఏవైతే 100 జిల్లాలు ఉన్నాయో దానికి సంబంధించి మరి మన ప్రాంతంలో రాయలసీమకి ఏమన్నా జిల్లాలు ఎంపిక అయ్యాయంటారా?
0: రాయలసీమలో మొదటిగా చూసుకున్నట్లయితే మనం అనంతపురం జిల్లా ఒకటి, అన్నమయ్య జిల్లా కూడా ఎంపిక అయింది. మరి మన ఆంధ్రప్రదేశ్ మొత్తంగా చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ఈస్ట్ గోదావరి, అనంతపురం, ఇవి మనం
1: ఆంధ్రప్రదేశ్లో. ఇంకా తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే ఇంకా తెలంగాణ కూడా వస్తుంది.
0: తెలంగాణ చూసుకున్నట్లయితే నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ, ఖమ్మం కానీ, మహబూబ్ నగర్, వరంగల్, ఈ జిల్లాలు ఎంపికైనాయి.
1: అంటే 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ జిల్లాలు ఉన్నాయి. సరే బాలాజీ నాయక్ గారు, మరి ఇందులో భాగంగా ఇతర అనుబంధ పథకాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: ఇందులో భాగంగా అనుబంధ పథకాలు చూసుకున్నట్లయితే పప్పు దినుసుల గురించి తీసుకోవడం జరిగింది. ఏమంటే అది పల్సెస్ని అంటే అపరాలను ఉత్పత్తి తగ్గుతున్నది కాబట్టి మనం అపరాలను ఉత్పాదకతను పెంచనే ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్ అనే పథకంలో పల్సెస్ని ఉత్పాదకతను పెంచడం కూడా అదొక యోజన కింద,
1: దీంట్లో
0: ధనధాన్య కృషి వికాస్ యోజన కింద చేర్చడం జరిగింది.
1: ధన్ ధాన్య అంటే ఇప్పుడు ధనము ధాన్యాలు
0: ధాన్యం
1: రెండు కలిపి పేరు పెట్టడం జరిగింది
0: అన్నమాట. ఎప్పుడైతే పొలాలలో తక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి ధాన్యం ఎక్కువ ఉత్పాదకను పెంచాలి, ఈ 2 ప్రామాణికలు తీసుకొని ఇందులో దగ్గర దగ్గర 32 స్కీమ్స్ కలిపి కూడా ఒక పథకంగా రూపొందించారు.
1: అవి ఏమన్నా ఉంటే చెప్తారా?
0: అవి ప్రస్తుతానికైతే ఫసల్ బీమా యోజన కానీ, కిసాన్ సమ్మాన్ నిధి కానీ, డ్రోన్ నిధి అనే పథకం కానీ, అలాగే చిన్న చిన్న పథకాలు NFSM కానీ, NMOOP అనే చిన్న చిన్న పథకాలన్నీ కలిపి ధనధాన్య కృషి యోజన కింద చేర్చగలిగారు.
1: అవి కూడా ఇందులో
0: భాగం
1: చేసి దీనికి ఒక పేరు పెట్టడం జరిగింది. సరే బాలాజీ నాయక్ గారు, ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమంటారు?
0: యాక్చువల్గా దీని ముఖ్య ఉద్దేశం చూసుకున్నట్లయితే మనం ఆర్థిక వ్యయాన్ని పెంపొందించాలి. ఎలాగంటే ధనధాన్య యొక్క ముఖ్య లక్ష్యాలు చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి ఒకటి, అలాగే పంట వైవిధ్యాలను ప్రోత్సహించాలి క్రాప్ డైవర్సిఫికేషన్స్, అలాగే మనం నీటి పారుదల మరియు నీటి వినియోగ సామర్థ్యాన్ని కూడా మనం మెరుగుపరుచుకోవాలి, అలాగే పంట కోత నిల్వలు కానీ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్ అని అంటారు కదా, మనం అటువంటి వాటిని మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇచ్చి

0: మౌలిక సదుపాయాన్ని కల్పించే విధంగా ఉండాలి. ఈ పథకంలో డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసుకొని డైరెక్ట్గా ఎంఎస్పి ద్వారా ఎంత అమౌంట్ అవుతుందో రైతుకు చేర్చే విధంగా కూడా ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే వీటి యొక్క ఫలితాలను చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో చాలా వరకు మన దేశం నుంచి ఇతర దేశాలకు కమ్యూనికేషన్ గ్యాప్స్ వస్తున్నాయి. జిఎస్టి ఎక్కువగా పెంచడం జరుగుతుంది. ఇటువంటి వాటిని మనం నిలదొక్కుకోవాలంటే భారత ప్రభుత్వం అనేది ఉత్పాదకతను పెంచాలి మెయిన్. తర్వాత ఆర్థికంగా మనం ప్రోడక్ట్ని మనమే తయారు చేసుకోగలిగినట్టయితే రైతులకి ఆర్థికంగా బలం చేకూరుతుంది. అలాగే దేశవ్యాప్తంగా రైతులు ఎప్పుడైతే పంటను ఉత్పాదకం పెంచుతారో ఆర్థికంగా కానీ లేక ఇతర రంగాలలో కూడా మంచి నైపుణ్యాన్ని కల్పించవచ్చు అనే సదుద్దేశంతోనే ఈ యోజనను పెట్టారు. అదే కాకుండా ఈ మధ్య చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో వలసలు వెళుతుంటారు, అటువంటి వాళ్ళను కూడా మనం ఆర్థికంగా సపోర్ట్ చేసి వాళ్ళని వలసలు లేకుండా చేయడం, సమగ్ర సమీకృత వ్యవసాయ ప్రణాళికను అవలంబించినట్లయితే ఐఎఫ్ఎస్ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఆ విధంగా అవలంబించినట్లయితే స్థిరమైన వ్యవసాయ పద్ధతులని పాటించి నేలను మరియు నీటి సంరక్షణను కూడా మనం చేపట్టుకోవచ్చు. అలాగే మనం అనుబంధ రంగాలు అలైడ్ సెక్టార్స్ ఉంటారు, వెటర్నరీ కానీ హార్టికల్చర్ కానీ ఉద్యానం కానీ ఇటువంటి వాటిని మనం దృష్టి సారించినట్లయితే ఆర్థికంగా కూడా మనం ఈ యోజన కింద నిలదొక్కుకోవచ్చు. ఇది ఈ ముఖ్య ఉద్దేశం,
1: ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం, అంటే ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ముఖ్యంగా మీరు చెప్పింది ఏమంటే మన ఉత్పత్తుల్ని మనమే పెంచుకోవాలి, అంటే మనం పెంచుకొని సస్టైన్ అయిన తర్వాత అంటే ఎగుమతులు ఎక్కువ ప్రోత్సహించాలి, దిగుమతులు తగ్గించుకోవాలి.
0: ఇంకోటి ఈ మధ్య కాలంలో మన కేంద్ర ప్రభుత్వం అపరాలలో చూసుకున్నట్లయితే ఇంతకుముందు వరి విషయంలో కానీ గోధుమ విషయంలో కానీ మనం దిగుమతి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు మనం ఆహార ధాన్యం మనమే పండించుకొని మన దాన్ని సపోర్టింగ్గా కొద్దిపాటు నిలదొక్కున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో అపరాలు కూడా చాలా వరకు మనం లోటు ఉంది, అటువంటి
1: దిగుమతి చేసుకుంటున్నాం.
0: ఇప్పుడున్న పరిస్థితులలో కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం వల్ల కొరత రావచ్చు. కాబట్టి ఆ కొరతను నివారించుకోవాలంటే ప్రధానమంత్రి మోడీ గారు ముందుగానే అటువంటి పరిస్థితులు ఎదుర్కోకుండా మనం రైతులకి కొద్దిగా మోటివేట్ చేసి అపరాల ఉత్పాదకతను పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ
1: ప్రధానమంత్రి ధనధాన్య
0: ప్రవేశపెట్టడం జరిగింది అన్నమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఇంకా ఏమేమి ఉన్నాయంటారు దీంట్లో?
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే 350 లక్షల టన్లు ఉత్పత్తి చేయాలి ఎప్పటికీ 2030-31 నాటికి. ఇందులో మనం ఏరియా, క్రాపింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 310 లక్షల విస్తీర్ణం చూసుకున్నట్లయితే 310 లక్షల హెక్టార్లలో 350 లక్షల టన్లు మనం ఉత్పత్తి చేయాలి. ఇది 2030-31 నాటికి చేయగలగాలి.
1: ఈ ప్రణాళిక ప్రకారం చేసుకుంటే 2030-31 నాటికి రైతు సోదరులు అక్కడ చేరుకోవడానికి అవకాశం ఉంటుంది.
0: అందుకోసం మనం విత్తనాన్ని మనం 88 లక్షల కిట్స్ చిన్న చిన్న బ్యాగుల రూపంలో కానీ, అలాగే మనం 120 లక్షల క్వాలిటీ సర్టిఫైడ్ సీడ్స్ని కూడా రైతులకు అందజేయగలిగేటట్టు మనం ప్రణాళికను రూపొందించగలిగాము. ఈ మిషన్ ద్వారా దగ్గర 2 కోట్ల మందికి రైతులను లబ్ధి చేకూర్చినట్లు కలిగినట్లయితే అపరాలలో ఉత్పాదకతను పెంచవచ్చు, అలాగే అపరాలు ఎగుమతి కూడా చేసుకోవచ్చు, ఇతర దేశాలను కూడా అమ్ముకోవచ్చు,
1: ఇతర దేశాలకు పంపించుకోవచ్చు
0: ఎగుమతి ద్వారా.
1: అప్పుడు ఏమవుతుందంటే దిగుమతి తగ్గిపోయి ఎగుమతులు పెరగడం వల్ల ఏవైతే రైతుల ఈ ప్రామాణికం ఉంటుందో పెరుగుతూ ఉంటుంది.
0: అవును, ఆ విధంగా పెరగడం వల్ల దేశానికి ఆర్థికంగా బలం చేకూరుతుంది. కాబట్టి ఇతర ఏదైనా యుద్ధ రంగాలలో కానీ కొన్ని మనకు అవసరమైనవి కానీ తీర్చుకోగలుగుతాం. ఆ సదుద్దేశంతోనే ఈ ఆత్మ నిర్భర మిషన్ అనేది కూడా రూపొందించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ముఖ్యంగా ఈ PMDDKY మరి రైతు సోదరులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటారు?
0: ఇదివరకే మనం కొద్దిపాటు
1: చర్చించుకున్నాము.
0: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనం వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం కానీ, అలాగే ఈ పథకాలలో వ్యవసాయ రంగం ఆహార భద్రత మరియు గ్రామీణ జీవనోపాధిని పెంచుకోవచ్చు, అలాగే అపరాలు వేసుకోవడం వల్ల నేల ఆరోగ్యం అంటే సాయిల్ ఫర్టిలిటీ అనేది నైట్రోజన్ రూపంలో స్థిరీకరించడం జరుగుతుంది, భారతదేశం దిగుమతులపై ఆధారపడడం తగ్గించుకోవడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనం డిమాండ్లను తీర్చుకోగలిగినట్లయితే ఇప్పటికీ 14% పప్పు ధాన్యాలు దిగు

0: అనేది చేసుకుంటుంది. అటువంటి వాటిని మనం నివారించగలుగుతాం. రైతుల ఆదాయాన్ని కూడా మనం పెంచుకోవడం జరుగుతుంది. వ్యవసాయాన్ని మరింతగా స్థిరంగా మరియు ఈజీగా ఈ టెక్నాలజీ ద్వారా మనం సాధించుకోవచ్చు. కేంద్ర మంత్రిత్వ శాఖల ద్వారా కానీ రాష్ట్ర స్థానిక సంస్థల ప్రభావాన్ని మనం సమన్వయంగా కోఆర్డినేషన్తో చేసుకున్నట్లయితే ఇటువంటి వాటి సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. అలాగే నిధుల భరోసాని చేసుకోవచ్చు, సమగ్రతను నిర్ధారించుకోవచ్చు, మనం ఎంతవరకు నిలదొక్కుంటాము. అలాగే రైతు ఉత్పాదకాన్ని కానీ భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చెందడంలో కూడా యోజన కింద రైతులు ఉపయోగపడేటట్లు అవలంబించడం జరిగిందనమాట.
1: సరే బాలాజీ నాయక్ గారు, ఏదైతే ప్రధానమంత్రి ధన్ధాన్య కృషి యోజన ఉందో ఇది ఏ విధంగా అమలవుతుందంటారు?
0: ఈ పథకం జిల్లా వ్యవసాయం మరియు అనుబంధ కార్యకలాపాల ద్వారా ప్రణాళికని రూపొందించడం జరుగుతుంది. ప్రతి జిల్లాకు ధనధాన్య సమితిని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి పర్యవేక్షణలోనే ప్రణాళిక జరుగుతుంది. ఇందులో భాగంగా రైతులు సభ్యులుగా కూడా చేర్చుకోవచ్చు. ఈ రైతులను కూడా ప్రణాళికను పంట వైవిధ్యీకరణ, నీటి సంరక్షణ, వ్యవసాయ స్వయం సమృద్ధి వంటి జాతీయ లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది. వీటి పర్యవేక్షణ కానీ మరియు మూల్యాంకనం చూసుకున్నట్లయితే నెలవారీ సమీక్షలతో కానీ, అంటే మంత్లీ మీటింగ్స్ అంటారు కదా, డాష్బోర్డ్ల ద్వారా కానీ మీటింగ్స్ పెట్టుకొని కీలకమైన పనితీరును బట్టి ఉపయోగించే ట్రాక్ని మనం చేసుకోవచ్చు. సజావుగా అమలు చేయడానికి ప్రతి జిల్లా కేంద్ర నోడల్ ఆఫీసర్ గారు ఉంటారు. ఆ అధికారుల సమక్షంలో జరుగుతుంది కాబట్టి ఈ నీతి ఆయోగ్ క్రమం తప్పకుండా మార్గదర్శకంగా అందించడానికి దోహదపడుతుంది. అలాగే జిల్లా ప్రణాళికలను కూడా సమీక్షించడానికి వీలు పడుతుంది అనమాట.
1: బాగుందండి బాలాజీ నాయక్ గారు, ఇటీవల భారత ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన మరి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని విధి విధానాలు ఏమి, దాని యొక్క ఉద్దేశం ఏమి అన్న విషయాలు చాలా వివరంగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం ధనధాన్య కృషి యోజన పిఎండిడికేవై గురించి కళ్యాణదుర్గం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ శాస్త్రవేత్త శ్రీ కె బాలాజీ నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి స్టాలిన్ చిత్రం నుంచి హరిహరన్ సాధన సర్గం పాడిన పాట.

స్వరమాలిక చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత ఎందుకంటే ప్రేమంట చిత్రం నుంచి హరిచరణ్ చిత్ర పాడిన పాట.

0: స్వరమాలిక చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు. ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ వింటారు.
2: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆకాశవాణిలో 3 దశాబ్దాలకు పైగా పనిచేసిన అనుభవం కలిగిన విజయ్ కుమార్ గారు ప్రత్యేకంగా రేడియో పెద్దయ్యగా శ్రోతలందరికీ సుపరిచితులు. రేడియో పెద్దయ్య పాత్ర ద్వారా ఎన్నో ఏళ్ల పాటు వినోదాత్మకంగా విజ్ఞానమయమైన సమాచారాన్ని రైతులకు, ఆకాశవాణి అభిమాన శ్రోతలకు అందజేసి అందరి మన్ననలు పొందారు. అలాగే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో మార్కెటింగ్ విభాగంలో విస్తృతంగా పనిచేసి విశేష సేవలందించారు. చివరగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ఎఫ్ఎం రెయిన్బో, వివిధ భారతి, ప్రైమరీ ఛానల్తో పాటు వివిధ విభాగాలకు చెందిన బాధ్యతను నిర్వర్తించి అక్కడే పదవీ విరమణ పొందారు. మరి సార్ని అడిగి తన రేడియో ప్రస్థానంలోని అనుభవాలు, అనుభూతుల గురించి తెలుసుకుందామా? నమస్కారం సార్.
3: నమస్కారం అండి.
2: సార్, ముందుగా రేడియోలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది?
3: నేను ఆకాశవాణిలో ఉద్యోగానికి రాకముందు టొబాకో బోర్డు, ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థ, ఈ టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేస్తుండేవాడిని. అప్పట్లో నాకు ఒక రకంగా చెప్పాలి అంటే ఆ జాబు సంతృప్తికరంగా ఉన్నదా అంటే, నేను చదివినటువంటి చదువుకి నేను రైతులతో కలిసి తిరగటము అది నాకు కొంతవరకు సంతృప్తి ఉన్నమాట నిజమే. అయితే ఒకరోజు మా నాన్నగారు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నువ్వు చదివింది బీఎస్సీ వ్యవసాయము, నువ్వు చేస్తున్నదేమో పొగాకు బోర్డులో, ఇది సమాజానికి ఈ టొబాకో అనేది మంచి చేయటానికా చెడు చేయటానికా అని అడిగారు. ఆ ప్రశ్న నన్ను చాలా

0: ఆలోచనలు రేకెత్తిచ్చింది. అసలు 2 రోజులు నేను నిద్రపోలేదు. మరి కాకతాళీయమో మరి నా అదృష్టమో ఏంటో తెలియదు కానీ మా నాన్నగారు ఆ ప్రశ్న అడిగిన కొన్ని రోజులకే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళ ప్రకటన ఒకటి వచ్చింది ఆకాశవాణిలో ఫామ్ రేడియో రిపోర్టర్ ఉద్యోగానికి. అలా నేను దరఖాస్తు చేసుకోవటము ఆకాశవాణిలోకి రావటం జరిగింది.
1: మీరు అప్పుడు టొబాకో బోర్డులో ఫీల్డ్ ఆఫీసర్ అన్నది ఫామ్ రేడియో రిపోర్టర్ కన్నా పెద్ద హోదా ఉన్న ఉద్యోగం. అది వదులుకొని మీరు ఆకాశవాణి మీద అభిమానంతో రేడియోలోకి వచ్చారు సార్?
0: అవును, అది ఒక రకంగా నిజం. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఆకాశవాణి అంటే చాలా అభిమానం. నేను విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రసారాలు వింటూ పెరిగాను. నేను అక్కడ వివిధ భారతి కార్యక్రమాలు కానీ ఆకాశవాణి విజయవాడ కేంద్రం కార్యక్రమాలు కానీ నేను చిన్నప్పటి నుంచి చాలా ఆసక్తిగా వింటుండేవాడిని. అది కాకుండా నేను డిగ్రీ పూర్తయిన తర్వాత ఒకసారి విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు నా దృష్టిలో స్వాతంత్రం అంటే అనే ఒక కార్యక్రమాన్ని ప్రసారం చేయటం కోసం వివిధ కళాశాలలకు వచ్చి యువతీయుకుల అభిప్రాయాలు సేకరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా అప్పుడు నా స్వరం ఆకాశవాణిలో నేను వినటం అనేది జరిగింది. అంటే అలా ప్రసారాల్లో తొలి అడుగుగా చెప్పుకోవచ్చు అది. ఇది కాకుండా విజయవాడ ఆకాశవాణి కేంద్రం వాళ్ళు యువవాణి కార్యక్రమంలో సైన్స్ క్లబ్ శీర్షికన ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళు. అంటే ఎవరైనా సరే యువతీ యువకులు సైన్స్ సంబంధించినటువంటి విషయాలు గనక రాసి పంపించినట్లయితే వ్యాసాలు వాటిని చదివి వినిపించేవాళ్ళు. నేను అప్పట్లో వైరస్ దాని గురించి కూడా ఒక ఆర్టికల్ రాసి పంపించడం వాళ్ళు దాన్ని చదివి వినిపించడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే మొదటి నుంచి నాకు ఆకాశవాణి పట్ల ఉన్నటువంటి అభిమానం. ఆ తర్వాత అనుకోకుండా మరి మా నాన్నగారు నన్ను ప్రశ్న అడగటము, ఖచ్చితంగా అదే సమయంలో ఇలా ఈ ప్రకటన రావటము, నేను రిక్రూట్ అవటము అలా జరిగింది.
1: మొదటిసారి మీ పోస్టింగ్ ఎక్కడ వచ్చింది సార్?
0: నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 1988 ఏప్రిల్లో ఫామ్ రేడియో రిపోర్టర్ గా జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి 11 సంవత్సరాల పాటు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వ్యవసాయ విభాగంలో నేను పనిచేయటం జరిగింది.
1: వ్యవసాయ విభాగంలో ఆకాశవాణి రైతులకు చాలా విస్తృత సేవలు అందించింది, అది అందరికీ తెలిసిన విషయమే. మరి వ్యవసాయానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల ప్రసారాల నేపథ్యం గురించి కాస్త వివరంగా తెలియజేస్తారా?
0: ఇప్పుడు 90 సంవత్సరాలు ఆకాశవాణి ప్రసారాలలో 33 ఏళ్ళు అంటే 3 దశాబ్దాలకు పైగా ఆకాశవాణిలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభించింది. ఇది నా అదృష్టంగా నేను భావిస్తాను. ఇక వ్యవసాయ కార్యక్రమాల గురించి వచ్చినట్లయితే 1960 హరిత విప్లవం తీసుకురావాలి అని అప్పటి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అంటే ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగాలి, మనం విదేశాల నుంచి దిగుమతులేవి చేసుకోకుండా మన జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలు మనం పండించాలి, దానికోసం హరిత విప్లవం తీసుకురావాలి అని అనుకున్నారు. అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సి సుబ్రహ్మణ్యం గారు ఆకాశవాణిలో వ్యవసాయ ప్రసారాల స్థాపనకు చాలా కృషి చేశారని చెప్పుకోవాలి. అప్పుడు ఏం చేశారంటే 1966 యుఎస్ఏ, ఫిలిప్పీన్స్, కెనడా ఇలాంటి దేశాల్లో కొందరు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మంత్రిత్వ శాఖ వాళ్ళు కూడా పర్యటించి అక్కడ వ్యవసాయ దిగుబడులు పెంచడానికి ప్రభుత్వం నుండి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని వాళ్ళు అక్కడ స్టడీ చేయడానికి వెళ్లటము, అక్కడ వ్యవసాయాన్ని కోసం, వ్యవసాయ అభివృద్ధి కోసం రైతులకు సూచనలు ఇవ్వటం కోసము రేడియోను వాళ్ళు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు అనేది వాళ్ళు గుర్తించారు. ఇప్పుడు ఆ వ్యవసాయ అధికారులు ఇచ్చినటువంటి కమిటీ నివేదిక ఆధారంగా 1966 నుండి 1977 మధ్యకాలంలో ప్రతి ఆకాశవాణి కేంద్రంలోనూ వ్యవసాయ విభాగాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యవసాయ విభాగం ఏర్పాటు చేసినప్పుడు ఏ ఏ సమయాల్లో వ్యవసాయ కార్యక్రమాలు ప్రసారం చేస్తే బాగుంటుంది ఆ వేళను నిర్ణయించడానికి కూడా వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రతిరోజు ఉదయం రైతులు పొలానికి బయలుదేరే ముందు 10 నిమిషాలు వ్యవసాయ హింట్స్ అంటే పొలం పనులు అనే కార్యక్రమాన్ని మనం ప్రసారం చేసినట్లయితే ఆ రోజున వ్యవసాయ శాఖ వారి నుంచి కానీ ఇతర విభాగాల నుంచి కానీ రైతులకు ఇచ్చేమన్నా సూచనలు ఉంటే అవి ఉదయం 10 నిమిషాల బులెటిన్లో మనం ప్రసారం చేసేవాళ్ళం. అలాగే మధ్యాహ్నం రైతులు ఇంటికి భోజనానికి వచ్చే సమయంలో 1:20 పాడి పంట కార్యక్రమం ప్రసారం చేయటం జరిగింది. ఈ పాడి పంట కార్యక్రమం నేను ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో తొలి విడత 11 సంవత్సరాలు పనిచేసినప్పుడు 10 సంవత్సరాలు ఈ పాడి పంట కార్యక్రమం అందులో నేను పెద్దగా పాల్గొనటం అనేది జరిగింది. 6:30 గ్రామ సీమల కార్యక్రమం అందులో రైతులకు కావలసినటువంటి అంటే ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్పటికి అమలు చేస్తున్నటువంటి ఏదైనా గనక స్కీమ్స్ ఉన్నట్లయితే వాటి గురించి, అది కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే బాలల కోసం బాల విహార కార్యక్రమం ఇలాంటి కార్యక్రమాలు కూడా 6:20

0: ఇదే కాకుండా రైతులకు కావలసినటువంటి ఎంటర్టైన్మెంట్ కోసం ఏంటంటే ఇప్పుడు జానపద గేయాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం 6 గంటల 25 నిమిషాలు ప్రసారం చేయటం జరిగేది. ఆ తర్వాత మార్కెట్ ధరలు, మార్కెట్ ధరల తర్వాత వాతావరణ సూచనలు ఇవి అందించేవాళ్ళం. 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో వ్యవసాయ సూచనలు ప్రసారం చేసేవాళ్ళు. 7 గంటల 15 నిమిషాలకి ఇది ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క పేరుతో ప్రసారం అయ్యేది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఇల్లు వాకిలి అనే పేరుతో ప్రసారం అయ్యేది.
1: సార్, మరి మీ అనుభవాలు, మీరు ఎంతో మంది రైతులతో నేరుగా వారితో పొలాలకి వెళ్లి సందర్శించినప్పుడు వాళ్ళని కలిసి ఉంటారు, అలాగే ఎంతో మంది శ్రోతలు మీ అభిమానులు ఉంటారు, అందులో మీకు ప్రత్యేకంగా ఏవైనా అనుభూతులు ఉంటే మన శ్రోతలతో పంచుకుంటారు?
0: అనుభూతులు అంటే ఉన్నాయి, చాలానే ఉన్నాయి, కొన్ని చెప్తాను నేను. ఒకసారి నేను నాగపూర్ నుంచి రైల్లో ప్రయాణిస్తున్నాను, అంటే ఢిల్లీ నుంచి వస్తూ నాగపూర్లో రైలు దిగి అక్కడి నుంచి మరొక ట్రైన్లో నేను రాజనందగాం అక్కడికి వెళ్ళాలి. నేను నాకు రిజర్వేషన్ లేదు, నేను ట్రైన్ ఎక్కాను. అక్కడ ఒక అతన్ని పంచగట్టుకున్న ఒక వ్యక్తిని చూసి ఇతను ఖచ్చితంగా మన తెలుగువాడై ఉంటాడు అనుకుని వెళ్ళి, సార్ నేను రాజనందగాంలో దిగుతాను, కొంచెం అడ్జస్ట్ అవుతారా, నేను కూర్చోవచ్చా అని అడిగాను. ఒకే ఒక మాట అడిగాను, అయ్యో విజయ్ కుమార్ గారు భలేవాళ్ళు, కూర్చోండి అన్నాడు. నేను వెంటనే ఆశ్చర్యపోయాను, గతంలో మిమ్మల్ని ఎప్పుడూ నాకు కలిసిన జ్ఞాపకం అయితే రావటం లేదు, మీరు నన్ను పేరు పెట్టి పిలిచారు, ఎవరు మీరు అన్నాను. అంటే నేను మహారాష్ట్రలో వ్యవసాయం చేస్తుంటాను అన్నారు. మరి నేను ఎలా తెలుసు మీకంటే? అదేంటి విజయ్ కుమార్ గారు, మీరు పెద్దయ్య కదా, మీరు తెలియకుండా ఎలా ఉంటారు?
1: అంటే మీ గళం ద్వారా మిమ్మల్ని
0: గళం ద్వారా గుర్తుపట్టి. అలాగే ఒకసారి ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నటువంటి ఎం సత్యనారాయణ గారు కేవలం నన్ను చూడాలని మన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు. ఆ రోజు నేను వ్యక్తిగత సెలవులో ఉన్నాను. సరే నన్ను కలవటం కుదరలేదు, ఆయన పెద్ద ఆయన. స్టేషన్ డైరెక్టర్ గారిని కలిసి నాకు ఒకసారి విజయ్ కుమార్ని కలవాలని ఉన్నాను, మీరు ఎలాగో ఒకసారి మా ఇంటికైనా తీసుకురండి అని చెప్పి వెళ్ళిపోయారు. మర్నాడు నాకు స్టేషన్ డైరెక్టర్ గారు చెప్పారు, ఏమయ్యా నిన్ను చూడటానికి ఆర్టీసీ చైర్మన్ గారు స్వయంగా వచ్చారు, ఆయన రోజు నీ పాడిపంట కార్యక్రమం వింటారట, నిన్ను కలవాలని వచ్చారు అన్నారు. ఆయన అంతటితో వదలలేదు, తర్వాత ఒక లేఖ కూడా పంపించారు. సార్ అప్పుడు మరి స్టేషన్ డైరెక్టర్ గారు, న్యూస్ డివిజన్లో పనిచేస్తున్నటువంటి న్యూస్ రిపోర్టర్ బండారు శ్రీనివాసరావు గారు, నేను నాతో పాటుగా చిన్నమ్మ పాత్ర, ఇప్పుడు నిర్మలా వసంత్ గారు అని మా ఆకాశవాణి అనౌన్సరు, మేమందరం కూడా వారి ఇంటికి వెళ్ళటం జరిగింది. అంటే ఇట్లా వ్యక్తిగతంగా నాకు ఎన్నో అనుభూతులు ఉన్నాయి. అయితే నాకు ఇట్లా సంతృప్తినిచ్చేది ఏమిటంటే ముఖ్యంగా రైతులు నన్ను గుర్తుపట్టడమే కాకుండా మన ప్రసారాలు విని రైతులు ఇదిగో నేను ఆకాశవాణిలో ప్రసారం వినటం వల్ల నేను ఇలా బాగుపడ్డాను
1: అంటే వాళ్ళ ప్రతిస్పందన మీకు తెలుసుకుంటారు.
0: ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఒకప్పుడు వరిలో జింకు లోపం ఎక్కువగా ఉంది. పొలం పనుల కార్యక్రమంలో దాదాపుగా ప్రతిరోజు కూడాను, ఎందుకంటే అది మనం వెంటనే గనక చేయకపోతే నష్టం ఎక్కువ జరుగుతుంది. వరిలో జింకు లోప నివారణకు ఏం చేయాలి అనేది మన పొలం పనుల్లో విస్తృతంగా ప్రసారం చేయటం వల్ల రైతులందరూ కూడా దుకాణాలకి అప్పుడు జింక్ సల్ఫేట్ కొనడానికి వెళుతున్నారు. వ్యవసాయ అధికారులు, వ్యవసాయ సంచాలకులు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది, ఏమండి మీరు పొలం పనులు విస్తృతంగా ప్రచారం చేశారు, మా పని మీరు సులువు చేశారు, మేము అన్ని గ్రామాలకి తిరగలేం కదా, మీ వల్ల అట్లా మా రైతులకు మంచి అవగాహన వచ్చింది, ధన్యవాదాలు అని చెప్పి వాళ్ళు పర్సనల్గా వచ్చి చెప్పడం జరిగింది.
1: సార్, మరి మీ సుదీర్ఘమైన కెరీర్లో ఎన్నో సంతృప్తినిచ్చే సందర్భాలున్నప్పటికీ ఏదో ఒక మర్చిపోలేని సంఘటన ఉండుంటుంది, అలాంటిది ఏదైనా మాకు తెలియజేస్తారా?
0: ఒకసారి ఏమైందంటే ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నేను పనిచేస్తున్నప్పుడు రాత్రి సమయంలో సుమారుగా 8, 8:30 ఆ సమయంలో నాకు ఆర్టీజీఎస్ నుంచి ఒక ఫోన్ కాల్ రావటం జరిగింది. అదేంటంటే యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో ఈ వాతావరణానికి సంబంధించిన సూచనలే కాదు, ప్రకృతి వైపరీత్యాలు ఏ వచ్చినా కూడాను అది ర్యాపిడ్ గవర్నెన్స్, అంటే గవర్నెన్స్ అనేది వెంటనే జరగాలి అని చెప్పి ఒక ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పడం జరిగింది. రాత్రి 8 గంటలకి నేను ఆ సమయంలో, వ్యక్తిగతం ఇది, యాక్చువల్గా మా అత్తగారికి నేను సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఉన్న క్షణంలో నాకు ఒక ఫోన్ వచ్చింది, సార్ మీరు ఆకాశవాణి విజయ్ కుమార్ అంటే అవునన్నాను. మత్స్యకారులు 30 మంది చీరాల సమీపంలో మరబోటులో చిక్కుకుపోయారు, వాళ్ళు వెనక్కి రావటం లేదు, మన సమాచారం వాళ్ళకి వెళ్ళటం లేదు, వాళ్ళు వెంటనే వెనక్కి రావాలి, అది మీరు ఆకాశవాణిలో వెంటనే ప్రసారం చేయాలి అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే మన ఆకాశవాణిలో ఏమిటంటే ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది వేగవంతం, ఖచ్చితత్వం, ఈ రెండు ఉండాలి. సరే ఆయన వేగంగా చెప్పారు, నేను వేగంగా ప్రసారం చేయగలను, కానీ ఆ సమాచారం ఖచ్చితమా కాదా, నిజంగా

0: ంగా అధీకృత వ్యక్తి నాకు ఫోన్ చేశారా లేదా అని ధృవీకరించుకోవటం కోసం నాకు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఆ వ్యక్తి ఎవరు ఫోన్ నోట్ చేసుకుని మన న్యూస్ ఎడిటర్కి నేను మరలా ఫోన్ చేసి నాకు ఫలానా వ్యక్తి ఈ నెంబర్ నుంచి కాల్ చేశారు, ఇది నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారా కాదా నిర్ధారించుకున్నా. ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారేను, మీ నెంబర్ కూడా నేనే ఇవ్వటం జరిగింది అని మన న్యూస్ ఎడిటర్ గారు చెప్పిన తర్వాత నేను వెంటనే నేను ఏం చేశానంటే ఈ సమాచారాన్ని నేను మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు పొరపాటు చెప్పే అవకాశం కూడా ఉన్నది. అందుకే నేను అప్పటికప్పుడు నా వాయిస్ రికార్డు చేసి ఇలా తుఫాను తీరాన్ని తాకే అవకాశం ఉన్నది. నాకు గుర్తుండేది పెథాయ్ తుఫాను. అయితే చీరాల సమీపంలో 30 మంది వరకు మత్స్యకారులు మరబోటుల్లో వెళ్లారు, వాళ్ళు తిరిగి వెనక్కి రావాలి. అందువల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు వాళ్ళని తీర ప్రాంతానికి వెంటనే రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఈ ప్రకటన ఎఫ్ఎం రెయిన్బోలో మనం ప్రసారం చేయడం జరిగింది. నేను ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ చెప్పటము, ఆయన వెంటనే దానికి చర్యలు తీసుకోవటము వెంటనే జరిగిపోయాయి. అయితే ఇది జరిగిన తర్వాత మర్నాడు ఆంగ్ల దినపత్రికలో ఒక పెద్ద న్యూస్ ఐటమ్ వచ్చింది, ఆకాశవాణి వల్ల 30 మంది మత్స్యకారులు ప్రాణాలు నిలబడినాయి
1: అద్భుతం
0: అని ఒక ఆంగ్ల దినపత్రికలో వచ్చింది. అయితే ఈ విషయాన్ని నేను అనుకోకుండా ఇలా జరిగిందన్న విషయాన్ని వ్యక్తిగతంగా ఈ సమాచారాన్ని పంచుకోవటం కోసం ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం సంచాలకులుగా ఉన్న శైలియా సుమన్ గారికి నేను ఫోన్ చేసి యాదృచ్ఛికంగా, మేడం రాత్రి ఇలా జరిగింది, నేను ఇలా చేశాను, పేపర్లో ఇలా వచ్చింది, 30 మంది మత్స్యకారులు సేవ్ అయ్యారు అని. అదే సమయంలో యూనిసెఫ్ వర్క్ షాప్ ఢిల్లీలో జరుగుతున్నది. నేను మేడంకు ఫోన్ చేసి వెంటనే ఢిల్లీ ఆకాశవాణి కేంద్రం డీడీజీగా ఉన్నటువంటి ఆమె యూనిసెఫ్ వర్క్ షాప్ లో దీని గురించి ప్రస్తావించడం జరిగింది. ఇది ఏంటంటే ఇలా ఆకాశవాణి ప్రసారాల వల్ల ప్రాణం నిలబడగలిగింది.
1: చాలా బాగుంది సార్, ప్రజా ప్రసార సేవలో ఆకాశవాణి ఎప్పుడూ ముందుంటుందని మీ అనుభవాల ద్వారా అర్థమవుతుంది. మీకు ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు రఘు గారు.
2: మీరు ఇంతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణితో నా అనుభవాలు ఆకాశవాణి విశ్రాంత కార్యక్రమ నిర్వహణాధికారి ఘంటా విజయ్ కుమార్ గారితో సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 8:30 కావస్తుంది. జాతీయ స్థాయి వార్తలు తెలుగులో వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్ ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దటంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని డిఆర్డిఓ పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. వివరాలు. ఇటలీలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రోమ్ నగరంలో ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. అనంతరం నిర్వహించిన సంయుక్త పాత్రికేయుల సమావేశంలో ఇరువురు నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్ ఇటలీ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించాలని నిర్ణయించినట్లు నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ ఇటలీ సంయుక్త వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళిక 2025-29 ద్వైపాక్షిక సంబంధాలకు భవిష్యత్ ప్రణాళికతో కూడిన ఒక పటిష్టమైన చట్రాన్ని అందిస్తుందని చెప్పారు. భారత్ ఇటలీ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలియజేశారు. ఇరు దేశాలు షిప్పింగ్, ఓడరేవుల ఆధునీకరణ, లాజిస్టిక్స్, బ్లూ ఎకానమీపై కలిసి పనిచేస్తాయని అన్నారు. ప్రపంచ సవాళ్లు, భద్రతా సమస్యలపై సహకారాన్ని పెంపొందించుకుంటూనే దౌత్య ఆర్థికపరమైన సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని నరేంద్ర మోదీ పేర్కొంటూ,
1: భారత్ ఆర్ ఇటలీ కే బీచ్ కరీబీ సహయోగ్ ఆర్ సామంజస్య కో దర్శాతా హై. उनके नेतृत्व में हमारे संबंधों को नई गति, नई दिशा और नया आत्मविश्वास

0: साथ मिला है। मुझे खुशी है कि हम अपने संबंधों को अपग्रेड करते हुए स्पेशल स्ट्रेटेजिक पार्टनरशिप की घोषणा कर रहे हैं।
1: నీట్ యూజీ పునఃపరీక్షను నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్టవంతమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. న్యూఢిల్లీలో ఈరోజు కేంద్ర భద్రతా నిఘా సంస్థలతో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో అనామిక ఆన్లైన్ గ్రూపుల ద్వారా పోటీ పరీక్షలకు సంబంధించిన తప్పుడు సమాచారం పెరిగిపోవడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న ఛానళ్లను ముందుగానే గుర్తించి తొలగించడంతో సహా అటువంటి నెట్వర్క్లపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తప్పుడు సమాచారాన్ని వేగంగా అరికట్టడానికి, పరీక్షా వ్యవస్థ సమగ్రతను కాపాడటానికి సామాజిక మాధ్యమాలు, విద్యా మంత్రిత్వ శాఖ, జాతీయ పరీక్షల ఏజెన్సీలు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర మంత్రి ఉద్ఘాటించారు. సాంకేతికత, డిజిటల్ ప్లాట్ఫామ్లతో హిందీ వినియోగం విస్తరించాలని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మంత్రిత్వ శాఖకు చెందిన హిందీ సలహా కమిటీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహిస్తూ మంత్రిత్వ శాఖకు సంబంధించిన దాదాపు అన్ని పనులను అందరికీ అందుబాటులో ఉండే హిందీలో నిర్వహించేలా చూడటమే తమ ప్రయత్నమని తెలిపారు. హిందీ అనేది కేవలం ఒక భాషగా మాత్రమే కాకుండా దేశాన్ని ఏకం చేసి ఒక శక్తివంతమైన మాధ్యమంగా చూడాలని కోరారు. హిందీని కష్టమైన భాషగా భావించకుండా సామాన్య ప్రజలకు అర్థమయ్యే సరళమైన భాషలో ఉపయోగించాలన్నారు. దేశంలోని ఇతర భాషలను గౌరవిస్తూనే హిందీని ఒక అనుసంధాన భాషగా ప్రోత్సహించడం మనందరి బాధ్యతని గడ్కరీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ బస్సులు, ఈ ట్రక్కుల వినియోగాన్ని వేగవంతం చేసేందుకు కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి అధ్యక్షతన ఉన్నతస్థాయి సంప్రదింపుల సమావేశం న్యూఢిల్లీ వేదికగా ఈరోజు జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈవీ ఎకోసిస్టంలో పాలు పంచుకుంటున్న ఫ్లీట్ ఆపరేటర్లు, అగ్రిగేటర్లు, రవాణా రంగ ప్రముఖులు, ఆర్థిక సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ దేశంలో ప్రయాణికుల రవాణాకు ఎలక్ట్రిక్ బస్సులు భవిష్యత్ వెన్నుముకగా మారనున్నాయని చెప్పారు. అదేవిధంగా సుస్థిర లాజిస్టిక్స్, సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. భారతదేశపు తదుపరి దశ హరిత రవాణా పరివర్తనకు నాయకత్వం వహించాలని భాగస్వాములకు కేంద్ర మంత్రి పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ మరో మైలురాయి సాధించింది. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ యుఏవి లాంచ్డ్ ప్రెసిషన్ గైడెన్స్ మిసైల్ యుఎల్పిజిఎం V3ను కర్నూలు సమీపంలోని తన పరీక్షా కేంద్రంలో డిఆర్డీఓ ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఈ మిసైల్ భూమిపై ఉన్న శత్రువుల యుద్ధ ట్యాంకులు, వాహనాలతో పాటు గగనతలంలో శత్రు డ్రోన్లను, హెలికాప్టర్లను సైతం ధ్వంసం చేయగలదు. ఈ క్షిపణి అభివృద్ధిలో హైదరాబాద్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఆర్సీఐ, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ డిఆర్డీఎల్, చండీగఢ్లోని టెర్మినల్ బ్యాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ టీబీఆర్ఎల్, పూణేలోని హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ కీలక పాత్ర పోషించాయి. ఈ క్షిపణి పరీక్షలు విజయవంతం కావడం పట్ల రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమ వేదికగా స్పందిస్తూ ఆయా సంస్థలను అభినందించారు. రక్షణ రంగంలో ఆత్మనిర్భర్ భారత్ దిశగా సాధించిన ఒక వ్యూహాత్మక మైలురాయిగా దీన్ని అభివర్ణించారు. మహిళలు, పిల్లలు, యువతీ యువకుల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన ప్రపంచ మార్గదర్శకాలను ముందుకు తీసుకెళ్లేందుకు భారత్ కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. జెనీవాలో జరుగుతున్న 79వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాత, నవజాత శిశు, బాలల ఆరోగ్య భాగస్వామ్యం పిఎంఎన్సిహెచ్ బోర్డ్ చైర్ హెలెన్ క్లార్క్తో జేపీ నడ్డా ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బోర్డు వైస్ చైర్గా ఉన్న ఆయన పిఎంఎన్సిహెచ్లో భారతదేశపు నాయకత్వ పాత్రను ఈ సమావేశంలో ప్రస్తావించారు. కౌమార దశలో ఉన్న వారి కోసం 2014లోనే ఒక ప్రత్యేక జాతీయ కార్యక్రమాన్ని భారత్ ప్రారంభించిందని గుర్తు చేశారు. ప్రపంచ పోకడలను అధిగమించే వేగంతో మాతా శిశు మరణాల రేట్లో దేశం గణనీయమైన తగ్గింపును సాధించిందని మంత్రి పేర్కొన్నారు. అంతకుముందు వరల్డ్ హెల్త్ అసెంబ్లీలో ప్రజారోగ్య సంరక్షణకు భారత్ అమలు చేస్తున్న పలు కార్యక్రమాల గురించి మాట్లాడుతూ
2: India is accelerating towards universal health coverage by expanding access to quality and affordable health care. We have established 185

0: 5,000 health and wellness centers, namely Ayushman Arogya Mandirs. The Ayushman Bharat Digital Mission is strengthening India's national digital health ecosystem by creating over 880 million unique digital health identities, which facilitate longitudinal health records and seamless continuum of care.
1: వాయువ్య మధ్య భారతదేశంలో రానున్న వారం రోజుల పాటు వడగాలుల పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. అదేవిధంగా తూర్పు భారతదేశంలో రాబోయే 5 రోజులు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. రేపటి వాతావరణ అంచనా వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త అమిత్ కుమార్ వెల్లడిస్తూ
2: 21st of May, then you can see that the red warnings of heat wave and warm nights over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha will continue. Heavy rainfall warnings are issued for Assam, Himalayan, West Bengal and in the South Peninsula in India for SIK, Kerala and Tamil Nadu. Thunderstorm gusty winds warnings in East India, Northeast India and South Peninsula India and under the influence of this WD over Jammu Kashmir and Himachal Pradesh.
1: కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. టాస్ గెలిచిన కోల్కతా ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 8 ఓవర్లు పూర్తయ్యేసరికి 4 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసింది. ఇదిలా ఉండగా ఐపీఎల్ సెమీఫైనల్స్కు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే అర్హత సాధించాయి. మిగిలిన ఒక స్థానం కోసం రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఈ ఉదయం 75,200 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమై చివరకు 118 పాయింట్ల లాభంతో 75,318 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 41 పాయింట్లు లాభపడి 23,659 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కం విలువ 96.83 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $109 వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ $4,491 వద్ద ట్రేడ్ అవుతోంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భారత్, ఇటలీ దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా ఉన్నతీకరించుకోవాలని నిర్ణయించాయి. నీట్ యూజీ పునఃపరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అధికారులను ఆదేశించారు. సరుకు రవాణా భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఎలక్ట్రిక్ ట్రక్కులు కీలక పాత్ర పోషిస్తాయని కేంద్ర మంత్రి HD కుమారస్వామి తెలిపారు. డ్రోన్ల ద్వారా ప్రయోగించే గైడెడ్ మిసైల్ ULPGM-V3ను కర్నూలు సమీపంలోని DRDO పరీక్షా కేంద్రంలో విజయవంతంగా పరీక్షించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:40 దాటి 22 సెకండ్లు. ఇప్పుడు ఒక చిత్రగీతం, ఫిదా చిత్రం నుంచి సింధూరి సినోవ్ రాజ్ పాడిన పాట.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత సరికమల చిత్రం నుంచి కేజేఎస్ దాస్ చిత్ర పాడిన పాట.

స్వరమాలిక చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత కబాలీ చిత్రం నుంచి సంతోష్ నారాయణ్ సంగీత సారథ్యంలో అనంతు ప్రదీప్ కుమార్ శ్వేతామోహన్ పాడిన పాట. గీత రచన అనంత్ శ్రీరామ్.

0: స్వరమాలిక చిత్ర గీతాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో రాగం తానం పల్లవి విజయవాడ కేంద్రించి వింటారు మరికొద్ది క్షణాల్లో.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ శ్రీ పూర్ణిమ గారి వేణువాద్యం వాయిద్య సహకారం, వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్.

0: మీరు ఇంతవరకు శ్రీమతి ఈ శ్రీ పూర్ణిమ గారి వేణువాద్యం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ ఓ రాజశేఖర్, మృదంగం శ్రీ రాహుల్ సుందర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మధుర గీతాలు శీర్షికలో పాత సినిమా పాటలు వింటారు. ముందుగా రాజ్ కుమార్ ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమణ పాడిన పాట

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఆపాత మధురాలు వింటున్నారు. తర్వాత మిస్సమ్మ చిత్రం నుంచి ఏఎం రాజా పి సుశీల పాడిన పాట.

ఆపాత మధురాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 11 గంటలు కావస్తుంది. హిందీ ఆంగ్ల భాషల వార్తా ప్రసారాలు ఉంటారు ఢిల్లీ కేంద్రం చిరిలే.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రసార విశేషాలు. రేపు ప్రసారం కన్న కార్యక్రమాలు అనుకుని ముఖ్యాంశాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10కు భక్తిరంజని కార్యక్రమం, బొమ్మరాజు సీతారామదాసు కీర్తనలు వింటారు. 6:30కు చింతన, 7 గంటలకు ప్రసార విషయాలు, 7:15కు ఉదయ సమీరంలో భాగంగా నేటి మాట, ఆ తర్వాత 90 ఏళ్ళ ఆకాశవాణి డాక్టర్ డి పారినాయుడు సీనియర్ కన్సల్టెంట్, రైతు సాధికార సంస్థ ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. అనంతరం చివరికి నాటికే వింటారు రచనశ్రీ అంగచల లక్ష్మణరావు, నిర్వహణ శ్రీ రోకం కామేశ్వరరావు, ఇంకా పుష్పాంజలి సమాచార వాణి ఇత్యాది అంశాలు 7:15 నుంచి ఉదయ సమీరంలో భాగంగా. 8:35 కర్ణాటక శాస్త్రీయ సంగీతం, శ్రీ కె నోకరాజు క్లారినెట్ వాద్య సంగీతం వింటారు శ్రీ హెచ్ రామచరణ్ వయ్యలను, శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు మృదంగం. 9:00 పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ఇన్ లైవ్ ఇంటరాక్షన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 10:00 ప్రత్యేక కార్యక్రమం హీట్ వేవ్స్ వడగాలుల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక కార్యక్రమం ఉంటారు అతిథి డాక్టర్ ఆర్ నివేదిత. 10:30 90 ఏళ్ల ఆకాశవాణి అలనాటి మేటి కార్యక్రమాలు సస్యవేదం రూపకం వింటారు రచన డాక్టర్ కొల్లూరు సూర్యనారాయణ, నిర్వహణ శ్రీ గుమ్మడి వెంకటేశ్వరరావు, శ్రీ ఏపి ఆనంద్. ఎన్సీఈఆర్టీ వారి ప్రాజెక్టు కార్యక్రమం 11:30. మధ్యాహ్నం 1:30 మహిళావాణి మనం చలి ముత్యాల ముంగిలు గ్రామీణ స్త్రీల కార్యక్రమంలో వ్యవసాయ సంబంధిత చిన్న తరహా పరిశ్రమ అభివృద్ధికి సూచనలు డాక్టర్ కె బాగ్లక్ష్మి గడ్కరి సంఘం. వీరు ప్రోగ్రాం కోఆర్డినేటర్ కృషి విజ్ఞాన కేంద్రం ఆమోదాలవాస. 2:30 జానపద గీతాలు రామాయణంలో అయోధ్యకాండ చెక్క భజన శ్రీ గేద లక్ష్మీనారాయణ బృందం. అనంతరం గరగ నృత్యం శ్రీ కేవవి ప్రసాద్ బృందం. 5:00 ఇవ్వవాణి, 5:30 మా పదం మీ భావం. సాయంత్రం 6:30 సాయం సమీరం వింటారు. 7:00 ప్రసార విషయాలు, 7:15 పల్లెసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణితో అనుబంధం డాక్టర్ డి పారినాయుడు సీనియర్ కన్సల్టెంట్, రైతు సాధికార సంస్థ. వీరు ఆకాశవాణితో వారి అనుబంధాన్ని పంచుకుంటారు. అనంతరం ఆయిల్ ఫామ్ సాగు ద్వారా అధిక లాభాలు, ఆయిల్ ఫామ్లో కోకో అరటి అంతర పంటల వల్ల అదనపు లాభాలు డాక్టర్ వై ప్రత్యూష గారి ప్రసంగం. వీరు ఉద్యానాధికారి సీతానగరం పార్వతీపురం. అనంతరం వ్యవసాయ సమాచారం. 7:45 వికసిత్ భారత్, 8:00 స్వరమాలిక, 8:15 90 వసంతాల ఆకాశవాణి, రాత్రి 10:00 జీవన మజిలి నాటిక వింటారు రచన బొడ్డేటి జగన్నాథరావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సహకారం శ్రీ కె రమేష్ బాబు. 10:30 ఆపాత మధురాలు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు.

వాతావరణం. విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వారు ఈ రాత్రి 10 గంటల ప్రాంతాలు అందజేసిన వాతావరణ వివరాలు. ముందుగా ఉష్ణోగ్రతలు. వాల్తేరు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 30.3 డిగ్రీ సెల్సియస్. పౌర విమానయాన కేంద్రం గరిష్టంగా 37.4 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్టంగా 30.2 డిగ్రీ ఉష్ణోగ్రత నమోదైంది. రాగల 24 గంటలు విశాఖపట్నం దాని పరిసర ప్రాంతాల ఆకాశం సాధారణంగా మేఘావృతం ఉంటుంది. మసకతో కూడిన వాతావరణం ప్రముఖంగా కొనసాగే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 39 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. రాగల 24 గంటలకు విశాఖపట్నం దాని పరిసర ప్రాంత వాసులకు వాతావరణ సూచన విన్నారు. ఇక ఆంధ్ర తీర ప్రాంతంలో చేపలు పట్టే మత్స్యకారులకు రాగల 5 రోజులకు ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ జారీ కాలేదు. ఆంధ్రేతర తీర ప్రాంతమైన బంగాళాఖాతంలో, దక్షిణ తమిళనాడు తీరం, ఇంకా నైరుతి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, అండమాన సముద్రం తీరం నుంచి తీరం వెంబడి ఈ రోజు నుంచి రాగల 5 రోజులు, అంటే ఈ నెల 24వ తేదీ వరకు గంటకు గరిష్టంగా 40 నుంచి 50 కిలోమీటర్ల మొదలైన ఎదురుగాల వేగం గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఆయా ప్రాంతాల్లో సముద్రంలో చేపలు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. వాతావరణ సమాచారం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14 దాటి 35 సెకన్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్జ్ మీడియం వేపై, ఇంకా ఎఫ్ఎం 102 మెగాహెర్ట్జ్పై ప్రభాత ప్రసారం 5:55 ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.